0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: అన్నయ్య, ఆ రోజు నుంచి ఎక్కడ లంకలో హోమం చేసినా విస్ఫులింగాలు వస్తున్నాయి తప్ప నాలుక చాపి హవ్యవాహనుడు పుచ్చుకోవట్లేదు. ఎప్పుడూ పొగే వస్తుంది, పొగొస్తుంది, కానీ వెంటనే మంత్రభాగాన్ని ఆప్ చేసి పొగొస్తే మంట బాగా రగిలేటట్టుగా చేస్తారు. ఆ రగిలేటట్టుగా చేస్తే మళ్ళీ జ్వాల లేచిన తర్వాత మళ్ళీ మంత్రభాగం మొదలు పెడతారు. ఒకసారి కుడి చేయి మీద చెయ్యేసుకుని మళ్ళీ మొదలు పెడతారు, మొదలుపెట్టి మళ్ళీ హవిస్ ఇస్తారు. కానీ అసలు జ్వాల లేవట్లేదు, ఎప్పుడు ఎప్పుడూ పొగ వస్తోంది అగ్నిహోత్రం నుంచి. అదొక పెద్ద దోషం, కాబట్టి దుర్నిమిత్తం కిందకు వస్తోంది. మన ప్రయత్నానికి కూడా జ్వాల పైకి లేవట్లేదు. దానితో పాటుగా అగ్నిష్టేష్వగ్నిశాలాసు తదా బ్రహ్మస్థలీషుచ సరీసృపాణి దృశ్యంతే హవ్యేషుచ పిపీలికాహ. ఎప్పుడైనా వంట చేసేటటువంటి ఇంట్లోకి పాము రాకూడదు, పాము వస్తే యజమాని వెళ్ళిపోతాడని గుర్తు. వంట ఇళ్లల్లో, లంకాపట్టణంలో ఉన్న వంట ఇళ్లల్లోకి పాములు వచ్చి కనపడుతున్నాయి. వేదాధ్యయనం ఎక్కడ జరుగుతుందో అక్కడికి పాము ప్రవేశించదు, అసలు రాదు, సాధారణంగా రాదు. అందుకే రావి చెట్టు కింద ఎక్కువ కూర్చుంటారు, పాము తిరగదు. వేదాధ్యయనం జరిగేటటువంటి ప్రదేశాల్లోకి పాములు వచ్చి కనపడుతున్నాయి, అక్కడ తిరుగుతున్నాయి. పైగా హోమం చేయడానికి సిద్ధం చేసినటువంటి చెరువులో, అంటే ఆ పదార్థంలో, హవ్యంలో ఎప్పుడూ కూడా చీమలు చచ్చిపోవడం కానీ, ఈగలు చచ్చిపోవడం కానీ అలాంటివి ఉండకూడదు. నెయ్యి, పాలు, పెరుగు, పాయసము మొదలైనటువంటి వాటిని సిద్ధం చేసి ఇలా పట్టుకొచ్చి అక్కడ పెట్టి హవ్యం సమర్పిద్దాం అగ్నిహోత్రానికి ఇలా తీసేటప్పటికి చనిపోయిన చీమలు అందులో ఉంటున్నాయి. అంటే దూష్యం అయిపోతుంది హవ్యం, అసలు ఇవ్వడానికి వీల్లేదు ఇంకా. కాబట్టి అటు అగ్నిహోత్రము పుచ్చుకోవట్లా, ఇక్కడ హవ్యము ఇవ్వడానికి యోగ్యంగా లేదు. అంటే దేవతల యొక్క అప్రీతి ఉంది, దేవతలు సిద్ధంగా లేరు అనుగ్రహించడానికి. దేవతానుగ్రహము దాని వలన కలగట్లేదని గుర్తు ఏది ఉందో అది స్పష్టంగా కనపడుతోందన్నయ్య. కాబట్టి నువ్వు ఈ విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. ప్రతి ఇంటి యజమాని చచ్చిపోతాడు లంకలో, ప్రతి ఇంట యజమానులు పోతారు. అందుకే ఒక్క అంతఃపురంలో కాదు, అన్ని వంటిళ్లలో పాములు కనపడుతున్నాయి. అంటే లంకలో ఉన్న రాక్షసులందరూ వానర రామరావణ యుద్ధంలో నశించిపోతారని గుర్తు. నీతో పోదన్నయా, అందరూ పోతారని గుర్తు అని చెప్తున్నాడు. కాబట్టి గవాం గవాం పయాంసి స్కన్నాని విమదా వీరకుంజరాహ దీనమశ్వాహ ప్రహేషంతే నచ గ్రాసాభినందినః. అన్నయ్య, ఎక్కడ చూసినా కూడా పాడియావులు ఐశ్వర్యానికి గుర్తు. ఆవు బలిష్టంగా తెల్లగా హిమవత్ పర్వతంలా ఇంటి ముందు ఉండడమో, గోశాలలో ఉండడమో, గుళ్ళో ఉండడమో జరిగిందనుకోండి, ఎన్ని దోషాలని అదొక్కటి కాసేసుకుంటుంది. ఎన్ని దోషాలు జరగనివ్వండి, ఆవు కాసేసుకుంటుంది, దానికి ఆ శక్తి ఉంది. అందుకే పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ట చేసి మీరు నేత్రని మీలడం చేశారనుకోండి, ఎదురుకుండా మన నిలబడద్దని చెప్తారు. పక్కకి వెళ్ళిపోండి, పక్కకి వెళ్ళిపోండి అంటారు. రెండే పుచ్చుకోగలవు లోకంలో. ఒకటి కుంభం పోస్తారు అన్న

రాశి మీద మొదటి దృష్టి పడాలి. లేకపోతే పుచ్చుకోగలిగింది గో ఒక్కటే పుచ్చుకుంటుంది. అందుకే అసలు పూజ కూడా అభిముఖ పూజ లేదు మనకి శాస్త్రంలో. మీరు ఈశ్వరుడు యొక్క మూర్తికి ఎదురుగుండా కూర్చుని పూజ ఎప్పుడూ చేయకూడదు. మీరు అలా చేస్తే మీ తేజస్సు క్షీణిస్తుంది. అందుకే పెద్దలైన వారి ఇళ్లలో పూజామందిరాలు మీరు చూడండి, ఎప్పుడూ అభిముఖ పూజ ఉండదు. మీ తేజస్సు ఈశ్వరుడి వల్ల పెరగాలి పూజలోని మీరు కోరుకుంటే, మీరు తూర్పుకి తిరగాలి, ఈశ్వరుడు ఉత్తరానికి తిరగాలి. సింహాసనం ఉత్తరాన్ని చూస్తుంది, మీరు తూర్పుకి తిరిగి ఉంటారు. మీరు అందుకే ఎప్పుడైనా శంకరాచార్యులు వారు పూజ చేస్తున్నటువంటిది కానీ, లేదా పెద్దలు చేస్తున్న పూజ కానీ మీరు చూడండి. అంతవరకు ఎందుకంటే భారతీ తీర్థస్వామి వారు అభిషేకం చేస్తున్నది అక్కడ ఉంది. మీరు చూడండి, ఆయన ఎదురుగుండా కూర్చుని అభిషేకం చేస్తున్నారా? ఎప్పుడు చేయరు పెద్దలలాగా. ఒక పక్కకి కూర్చుని అభిషేకం చేస్తారు, ఒక పక్కకి కూర్చుని పూజ చేస్తారు. నేను ఇలా తూర్పుకున్నాననుకోండి, నా స్వామి ఉత్తరానికి ఉన్నాడనుకోండి, నేను ఇలా పువ్వులు వేస్తుంటే ఆయన పాదాల మీద పడుతుంటాయి. నేను ఆయన పాదాలు ఒత్తితే నేను నా ఉత్తరీయంతో పాదాలు ఒత్తుతాను. ఆయన నన్ను చూశారనుకోండి, ఆయన తేజస్సుని తట్టుకోవడానికి నా ఉపాసనా బలం సరిపోదు, నా తేజస్సు క్షీణిస్తుంది ఎదురుగుండా కూర్చుంటే. అందుకని అభిముఖ పూజ లేదు లోకంలో. ఎప్పుడూ కూడా తూర్పుముఖంగానే దేవతానుగ్రహం కావాలంటే కూర్చోవాలి. దక్షిణాభిముఖంగా తిప్పకూడదు కాబట్టి ఈశ్వరుణ్ణి. తదనుగుణంగా ఐశ్వర్య సమృద్ధి గృహస్థు కోరుతాడు కాబట్టి సాధారణంగా ఉత్తరాభిముఖంగా సింహాసనాన్ని నుంచి తూర్పుముఖంగా తను కూర్చుని పూజ చేస్తాడు. అది శాస్త్రీయమైన పూజ. ఆ పూజ దేవతల యొక్క అనుగ్రహాన్ని మీకు పరిపుష్టం చేస్తుంది. మీరు చేసిన పూజ ఫలిస్తుంది దానివల్ల. కాబట్టి సరే, ఇది అయిపోయాక నన్ను చాలా అనుమానాలు అడక్కండి ఇలాంటి వాటి మీద. ఎందుకంటే ఇవి తేనె తుట్టెల్లాంటివి. ఇవి దీంట్లో మీరు పట్టుకోగలిగితే మర్మం తేలిగ్గా పట్టేసుకోవచ్చు, పెద్ద విశేషం ఏం కాదు. అది పట్టుకోకుండా దాన్ని చిలవలు పలవలు చేసుకోకండి. కాబట్టి ఎందుకంటే నాకు భయం, మా ఇంటికి వచ్చేసారి చూడండి అంటారు, నేను ఎన్ని ఎక్కడ నేను ఎక్కడని చెప్పగలను. కాబట్టి ఆవులు నిష్కారణంగా చిక్కిపోతున్నాయి. ఆవు చిక్కిపోతుందంటే ఆవు జరుగుతున్నటువంటి దోషములను విరగగొట్టగలిగినటువంటి శక్తి ఆవులు కూడా కోల్పోతున్నాయి. ఇక ఇంతకన్నా అన్యాయం ఏముందన్నాయా? ఎన్ని దోషాలైనా ఆవు ఒక్కటి రక్షిస్తుంది. అది బలవర్ధకంగా ఇంటి ముందు నించినో గుళ్ళో నించినో ఉంటే మీరు అరటిపండు ఇట్టారనుకోండి, చాలు, ఆ ఆవు కాపాడేస్తుంది. ఆవుకు ఆ శక్తి ఉంది గోవుకి. కానీ గోవులన్నీ శుష్కించిపోతున్నాయి. లంకాపట్టణంలో విమదా వీరకుంజరాహ ఏనుగులు భద్రగజములను ఉంటాయి. భద్రగజములు అంటే పర్వతాల్లాగే ఉంటాయి. మీరు గురువాయూరులో చూడాలి వాటిని. అవి తొండం కింద కొదిలితే నేలని ఈడుస్తాయి. అందుకని అది తొండాన్ని వదిలేసింది అనుకోండి, ఇలాగా నేలకి తగలడం కాదు, నేలకి తగిలిన తర్వాత మళ్ళీ ఒక మూడు నాలుగు అడుగుల తొండం నేల మీద పడుకుంటుంది. అంతేగాని కురచ తొండంతో ఉండదు. నేల మీద మూడు నాలుగు అడుగుల తొండం పడుతుంది కాబట్టి అది ఏం చేస్తుందంటే ఇలా చుట్టుతుంది. ఇలా చుడితే ఒక మూడు నాలుగు చుట్టలు చుట్టుకుని ఇలా పట్టుకుని ఉంటుంది. వదిలిందనుకోండి నేల మీదకి, అంతెత్తున కుంభస్థలం ఉంటే ఇంత కిందకి తొండం తగులుతూ నేల మీద మళ్ళీ ఓ మూడు నాలుగు అడుగులు ఉంటుంది తొండం. అంతంత పెద్ద పెద్ద ఏనుగులైతే భద్రగజాలు అంటారు. అటువంటి భద్రగజాలు మదజలాల్ని స్రవించాలి. ఒక్క భద్రగజం మదజలాన్ని స్రవించట్లేదు. కాబట్టి దీనమశ్వాహ ప్రహేషంతే, గుర్రాలు చాలా దీనంగా సకిలిస్తున్నాయి. అంటే నశించిపోయే కాలం దగ్గరికి వచ్చేసింది. నచ గ్రాసాభినందిన, గడ్డి వేస్తే సంతోషంగా గడ్డి పరకలు పైకి తీసి నోరు అల్లార్చి తినాలి. ఎందుకంటే గుర్రం నోట్లో కళ్ళెం ఉంటుంది ఎప్పుడు. అది నోరు తెరిచి తినేటప్పుడు మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఆ కళ్ళెం అవి తీసేసిన తర్వాత గుర్రానికి కళ్ళకి కట్టిన గంతలు కూడా విప్పేసి గడ్డి వేస్తే గుర్రం గడ్డి తినడంలో ఒక గొప్ప ఉత్సాహం ఉంటుంది. పెద్ద నోరు తెరిచి దవడలు వేలాడుతూ పచ్చిగడ్డి తింటుంది. అది అలా తింటలేదు, పచ్చిగడ్డిని చూసి విముఖంగా పక్కకి వెళ్ళిపోతుంది. అంటే దుర్నిమిత్తం కనపడుతోంది అన్నయ్య. కరోష్ట్రాశ్వతరా రాజన్ భిన్న రోమాహ స్రవంతిన, గాడిదలు ఒంటెలు కంచరగాడిదలు వాటికి నిష్కారణంగా అన్నిటికీ వెంట్రుకలు ఊడిపోతున్నాయి. నా స్వభావేవ తిష్టంతి విధానైరపి చింతితాహ, ఏవి ఎలా ఉండాలో అలా ఉండడం లేదు. వాయసాహ సంఘశక్రూరా విహరంతి సమంతత, గుంపులు గుంపులుగా కాకులు ప్రాతకాల వేళల్లోనూ అప్పుడు వచ్చి ఇళ్ల మీద కూర్చుని పెద్దగా అరుస్తున్నాయి క్రూరంగా. సమవేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంఘశ, ఇళ్ల యొక్క
ప్రాకారముల మీద కూర్చుని అరుస్తున్నాయి.

ఉపపన్నాశ్చ పరిలీయంతే పురీముపరిపిండితాః ఉపపన్నాశ్చ సంధ్యేద్వే వ్యహరంత్య శివం శివాః. గ్రద్దలు గుంపులు గుంపులుగా ఆకాశంలో లంకాపట్టణం మీద అలా తిరుగుతూనే ఉంటున్నాయి. ఉభయ సంధ్యలలు, ప్రాతకాల సంధ్యయందు సాయంకాల సంధ్యయందు నక్కలు పట్టణంలోకొచ్చి పెద్దగా ఊళ వేస్తున్నాయి. తదేవం ప్రస్తుతే కార్యే ప్రాయశ్చిత్తమిదం క్షమం రోచతే ఇది వైదేహీ రాఘవాయ ప్రదీయతాం. అన్నయ్య, నేనే ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నావేమో, లంకలో అందరూ చూస్తున్నారు, అందరూ బెంగపెట్టుకుంటున్నారు. ప్రహస్తుడికి కూడా ఈ విషయాలు తెలుసు, కానీ అతను నీ ముందు మాట్లాడడు. నీ ముందు ఎలా మాట్లాడతాడంటే, నువ్వేది చెప్తే అదే మంచిని మాట్లాడతాడు, కానీ యథార్థం ఏమిటో ప్రహస్తుడికి తెలుసు, ప్రధానమంత్రికి తెలిసి మాట్లాడడం. అన్నయ్య, నీ క్షేమం కోరుకున్నవాణ్ణి కాబట్టి నీకు చెప్పడానికి వచ్చాను, నా మాట నమ్ము. నీవు కూడా చూడవచ్చు దుర్నిమిత్తములు కాబట్టి సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి అప్పజెప్పేసి మనం సంతోషంగా హాయిగా బ్రతకవచ్చు. అంటే రావణుడు అన్నాడు, భయం న పశ్యామి కుతశ్చిదప్యహం నరాఘవ ప్రాప్స్యతి జాతు మైథిలీం సురైః సరే సహేంద్రైరపి సంగత కథా మామాగ్రత స్వాస్థ్యతి లక్ష్మణగ్రజః. సీతమ్మని మళ్ళీ రాముడు పొందడం అనేటటువంటిది ఒక్కనాటికి జరగదు, నేను ఇవ్వను. ఇంద్రుడితో కలిసి దేవతలతో కలిసి లక్ష్మణాగ్రజుడైన రాముడు వచ్చినా నా ముందు నిలబడలేడు. నీకు కనపడుతున్నవి ఇవి నాకు కనపట్టలేదు, కాబట్టి నువ్వు బయలుదేరవచ్చు. ఇది కదండి మూర్ఖత్వం అంటే. ఇప్పుడు ఆయన చెప్పిన దుర్నిమిత్తాలు చూడడానికి రాత్రి ఎప్పుడో చూడాలన్నాయ, ఒంటి గంటకు అలారం పెట్టుకుని లేచి కాదు, లేచి పైకి వచ్చేలా నిలబడి చూస్తే నిజంగా వెంట్రుకలు ఊడిపోతున్నాయో లేదో, ఒంటిలకి కంచరగాడిదలకి గుర్రాలు గడ్డి తినకుండా ఏడుస్తున్నాయో లేదో, మదగజాలకి భద్రగజాలకు మదజలం స్రవించట్లేదని ఇన్ని తెలుస్తాయి. ఆయన వినడు, నాకేమీ కనపట్టలేదని చెప్పాడు. నాకేమీ నువ్వనుకున్నంత కష్టమేది నాకేం కనపట్టలేదు, ఎవడూ మన ఏమీ చేయలేడు, నువ్వు బయలుదేరన్నాడు. ఇంకా ఆయన ఎందుకుంటాడు? మహాత్ముడైన వాడి పని ఏమిటంటే తన కర్తవ్యం తాను చేయడం. ఆయన కర్తవ్యం ఏమిటి? మంచి మాట చెప్పడం, అంతవరకే. పుచ్చుకుంటే అభ్యున్నతి, పుచ్చుకోకపోతే ఆయన ఏం చేస్తాడు? తన కర్తవ్యం అయిపోయింది. హనుమ ఏం చేశారు నిన్న? అంతే. కాబట్టి విభీషణుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, అకస్మాత్తుగా వానర సైన్యం అంతా బయలుదేరిపోయి సముద్రం దగ్గరికి వచ్చేసింది అని తెలుసుకున్నాడు. వాళ్ళు బయలుదేరి దక్షిణ సముద్ర దక్షిణ సముద్రానికి ఉత్తర తీరానికి వచ్చేసారు. ఇప్పుడు తాను రథం పూంచి సభామంటపానికి వెళ్ళి లంకాపట్టణంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ చాలా వేగంగా సభకి రమ్మంటున్నానని చెప్పండి అని అందరినీ పిలిచాడు. అందరూ వచ్చారు, వీరాధివీరులందరూ కూర్చున్నారు. ఎవరు మాట్లాడతారు ఆయనతో? ఆయన ఒక విచిత్రమైన విషయాన్ని ప్రతిపాదన చేశాడు, నేను వర్ణించలేను కానీ ఒక్క మాట చెప్తాను. ఆయన సీతమ్మ తల్లి యొక్క అంగాంగములను వర్ణించి, ఆమెని చూసినప్పటి నుంచి నాకు విశేషమైన కామ ప్రచోదనం కలిగింది, ఆమెని పొందితే తప్ప నేను సంతోషంగా ఉండలేను, కాబట్టి నేను ఆమెను తీసుకొచ్చి లంకాపట్టణంలో అశోక వృక్షం కింద పెట్టిన మాట సత్యమే, నేనే అపహరించి తీసుకొచ్చాను అని అన్నాడు. సాతు సంవత్సరం కాలం మామ యాచత భామిని ప్రతీక్షమాణా భర్తారం రామం ఆయతలోచన. ఇంతకన్నా దారుణమైన అబద్ధం ఇంకోటి ఉండదు. నేను సీతమ్మ తల్లిని తెచ్చి, సీతమ్మ తల్లి అన్న మాట నేనంటున్నాను కానీ ఆయన అంటారండి అనడు, కానీ ఆయన అన్నట్టు నేను అనలేను, అందుకని అలా అనలేను అంతే. అంటే నువ్వు ఇలా చెప్పావు కదా అలా అన్నాడా అని అడక్కండి. కాబట్టి ఆవిడ్ని తీసుకొచ్చి నేను శిశుపావృక్షం కింద కూర్చోబెట్టాను. ఆవిడ నన్ను సంవత్సరం రాముడి గురించి చూస్తాను అని అడిగింది అన్నాడు. అలా అడిగిందా సీతమ్మ తల్లి? ఒక సంవత్సరం రాముడి గురించి చూస్తానని చెప్పిందా? ఒక సంవత్సరం రాముడి గురించి చూస్తానంటే ఏమిటి దాని అర్థం? సంవత్సరంలో రాముడు రాకపోతే? ఎంత పెద్ద అబద్ధం ఆడాడో చూడండి. అంటే ఈ అబద్ధం చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి, ఇలా చెప్పకపోతే వచ్చేటటువంటి లాభం ఏమిటి అన్నది ఆయనకు అనవసరం. అవతల వాళ్ళ యొక్క శీలానికి ఎంత పెద్ద మచ్చ వస్తుంది మనం అలా మాట్లాడితే అనుకున్నా, తాను అలా మాట్లాడతాడు. అంటే ఇంచుమించు ఆమె తనకి వశురాలైనట్టుగా మాట్లాడాడు. కాబట్టి 10 నెలలు గడిచిపోయాయి, ఇంకొక 2 నెలలు రాముడు రాకపోతే సీత నాదవుతుంది, అది ఆయన ప్రతిపాదన. ఒక సంవత్సరం సమయం అడిగింది. ప్రతీక్షమాణా భర్తారం
రామం ఆయతలోచన.

నేను ఇత పూర్వం దేవతల మీదకి యుద్ధాలకు వెళ్ళాను, ఎంతమంది మీదో యుద్ధం చేశాను. అప్పుడు మీ అందరూ నన్ను అనుగమించారు, నా పక్కన సహాయంగా నిలబడ్డారు. నా విజయం మీ విజయం. ఇప్పుడు కూడా ఈ యుద్ధంలో మీ అందరూ పాలు పంచుకుని విజయాన్ని సాధించి పెట్టవలసింది అని అడిగాడు. అప్పుడు వెళ్ళావంటే దానికి అర్థం ఉంది, ఇప్పుడు ఎందుకు యుద్ధం అసలు? ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైన, ఏడాది లోపల రాముడు వస్తే అని ఆవిడ అననేలేదు. నా తల్లి ఎన్నటికీ ఆ మాట అందు అన్న రాముడు వచ్చేస్తున్నాడుగా, నువ్వు ఇచ్చేయాలిగా సీతమ్మని. అంటే రావణుడంత అబద్ధాల కోరు, నిర్మోహమాటంగా సభలో పెద్దల దగ్గర తను కామించిన ఒక మహాపతివ్రత గురించి అంత నిస్సిగ్గుగా చెప్పుకోగలిగినటువంటి దారుణమైన శీలం ఉన్నటువంటి వాడు. ఈ మాటలు చెప్తే ఇక పూర్వం సభ నిర్వహించినప్పుడు కుంభకర్ణుడు లేడు, ఆయన ఆ రోజు లేచాడు. ఆయన 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు లేస్తూ ఉంటాడు. ఆయనకు అదో కర్మ, బ్రహ్మగారి దగ్గర వరం అడుగుదాం అనుకుంటే అది అలా అయింది ఆయనకి. అదే నేను కుంభకర్ణుడి వధ గురించి యుద్ధం వచ్చినప్పుడు నేను మీతో మనవి చేస్తాను. యదాతు రామస్య స లక్ష్మణస్య ప్రసహ్య సీతా ఖలుసాయిహృత సకృత్ సమీక్షైవ సునిశ్చితం తదా భజేత చిత్తం యమునేవ యామునం సర్వమేతన్ మహారాజా కృతమ ప్రతిమం తవ విధీయేత సహస్మాభిహి అదావే వాస్య కర్మణః. ఆయన అన్నాడు, యమున తన ప్రవాహాన్ని ప్రారంభించే ముందు యమునోత్రి దగ్గర ఉండేటటువంటి గుండాన్ని నింపి ఎలా ప్రవహిస్తుందో అలా యదాతు రామస్య సలక్ష్మణస్య ప్రసహ్య సీతా ఖలుసాయిహృత. నువ్వు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని రావడానికి ముందరే మమ్మల్ని సంప్రదించి ఉండి ఉండవలసింది, కానీ నువ్వు ఏది చెయ్యాలనుకున్నావో అది చేసేసావు. చేసేసిన తరువాత ఇప్పుడు మమ్మల్ని సంప్రదిస్తున్నావు, దీనివల్ల ఉపయోగం ఏమిటి? ఇప్పుడు మేము వద్దన్నాం, వద్దు సీతమ్మని తీసుకురావద్దు అన్నాం, ఆగుతుందా? చేయవలసిన పని చేసేసావుగా, ఇప్పుడు ఇంకా ప్రయోజనం ఏమిటి? నువ్వు ఇలా చేసి ఉండకుండా ఉండవలసింది అని మేము అంటాం, ఇప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమిటి? నువ్వు చెయ్యాలనుకున్నది చేసేసి సభ పెట్టడం ఎందుకు, మమ్మల్ని అడగడం ఎందుకు, దీనివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? చేసే ముందే యుక్తాయుక్త విచక్షణ ఎరిగి మంత్రులను సంప్రదించి చెయ్యాలి చేసే పని అన్నా. ఆయన అన్నాడు, సరే చెయ్యవలసిందేదో చేసేసావు, ఇక బెంగబెట్టుకోకు. నేనున్నాను కదా, నేను కార్యాన్ని దిద్దుతాను, నేను రామలక్ష్మణుల్ని సంహరించేటటువంటి బాధ్యతని స్వీకరిస్తాను. పునర్మాంస ద్వితీయేన శరేణ నిహనిష్యతి తతోహం తస్య పాస్యామి రుధిరం కామమాశ్వాస. రాముడు నా గుండెల మీదకి ఒక బాణాన్ని ప్రయోగించి 2వ బాణాన్ని ప్రయోగించడం కోసమని బాణం తీస్తాడు, ఎందుకంటే నేను పర్వతాకార సన్నిభుణ్ణి కదా, నా మీద 2వ బాణం ప్రయోగిద్దామని రాముడు బాణం తీసే లోపలే నేను వెళ్ళి రామలక్ష్మణుల మీద పడి వాళ్ళ శరీరంలో ఉన్న నెత్తురంతా తాగేస్తాను. రామలక్ష్మణులు పడిపోయిన తరువాత మిగిలినటువంటి వానరములన్నింటినీ కూడా నేను భక్షించేస్తాను. కాబట్టి ఇంక నీకేం కావాలి, ఇంక నీకేం భయం లేదు, నేను నీకు మాటిస్తున్నాను, నా సాధ్యమైనంత యుద్ధము చేసి నీకు విజయాన్ని సాధించి పెడతాను. రమస్వకామం పిపచాగ్ర్యవారుణీం కురుష్వకార్యాని హితాని విజ్వర మయాతు రాగే గమితేయమక్షయం చిరాయ సీతా విషగా భవిష్యతి. అందులో యథారాజా తథా ప్రజ, అందరి బుద్ధులు అలాగే ఉంటాయి, కాబట్టి నువ్వు ఇంకీ విషయాలన్నీ మర్చిపో, హాయిగా వెళ్ళి మధ్యాన్ని తాగు, నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అవన్నీ చేసేసేయి, సంతోషంగా హాయిగా గడుపు. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత సీతమ్మ నీకు ఇంకా శాశ్వతంగా వశురాలైపోతుంది అన్నాడు. అన్న తరువాత అక్కడ జరిగినటువంటి సభలో ఇంద్రజిత్తు, మిగిలిన ప్రహస్తుడు మొదలైనటువంటి రాక్షసులు చాలా తక్కువ చేసి రామలక్ష్మణుల గురించి మాట్లాడి, అది పెద్ద విషయం ఏమిటి, మేము వెళ్ళి వాళ్ళని సంహరిస్తామన్నట్టుగా 1కి 10 మార్లు మాట్లాడుతుంటే విభీషణుడు చూస్తూ ఉండలేకపోయాడు. ఉండలేక ఆయన అన్నాడు, మీరనుకున్నంత తేలిక కాదు రావణ, నీకు శత్రువు ఎక్కడో లేడు, నీ శత్రువు నీ కొడుకు రూపంలో ఉన్నాడు. అసలు లోకంలో దారుణాతి దారుణమైన విషయం ఏమిటో తెలుసా అండి, ఇది విభీషణుడు నొచ్చుకున్నది. ఈ సభకి ఇంద్రజిత్తుని పిలవడం మొదటి తప్పు, వచ్చి బాలుడైన ఇంద్రజిత్తు మాట్లాడడం 2వ తప్పు, మాట్లాడినందుకు వాడిని శిక్షించవలసి ఉన్నా శిక్షించకపోవడం 3వ తప్పు. ఈ సభకి పిలిచి ఇంద్రజిత్తు మాట్లాడుతుంటే విన్నందుకు నిన్ను దండించాలన్నాడు. ఏ తండ్రి తాను ఒక కాంతని ఎత్తుకొచ్చానని, ఆమె మీద తనకి కామ ఉందని, ఆవిడ భర్త వచ్చేస్తున్నాడని, యుద్ధం చేయమని తన కొడుకుని అడిగితే

0: అంటే ఆ కొడుకు లేచి నిలబడి, నాన్నగారు మీకేం పర్వాలేదు, మీరు ఆవిడ అనుభవించండి, నేను యుద్ధం చేస్తానని ఒక కొడుకు అనొచ్చా? అసలు అది సభ, అది తండ్రి కొడుక, అక్కడ నేను పినతండ్రిగా కూర్చుని విననా? ఎంత అసహ్యంగా ఉంది. ఒక కొడుకు ఇలా మాట్లాడుతున్నాడంటే వాడు కొడుకు కాడు, కొడుకు రూపంలో ఉన్న శత్రువు బాలుడు. వీడి సభకెందుకు అసలు? వీడిని రమ్మన్నది ఎవరు? వీడిని ఇలా మాట్లాడమన్నది ఎవరు? వీడి అహంకారం ఏమిటి? ఏమనుకుంటున్నాడు రామలక్ష్మణులు అంటే, రావణ పిలిచినందుకు నిన్ను, వచ్చినందుకు వాణ్ణి, ఇద్దరినీ దండించాలి సభకన్నాడు అని ఆయన అన్నాడు. ధనాని రత్నాని విభూషణాని వాసాంసి దివ్యాని మణీంశ్చ చిత్రాన్ సీతాం చ రామాయ నివేద్య దేవీం వసేమ రాజన్ నిహవీత శోకాహ. ఇప్పటికైనా నా మాట విను, రామచంద్రమూర్తి కోదండాన్ని చేత పట్టుకుని బంగారు బాణములు విడుదల చేస్తే ఈ లంకాపట్టణం ఆయన ముందు నిలబడదు. ఇవాళ నీతో కలిసి వీళ్ళందరూ ఎవరం రామలక్ష్మణుల్ని నిగ్రహించగలమని డాంబికాలు పలుకుతున్నారో, వీళ్లల్లో ఒక్కడు రామలక్ష్మణుల ముందు నిలబడగలిగిన వాడు లేడు, నువ్వు కూడా నిలబడవు. కాబట్టి నా మాట విని మంచి మంచి బహుమానములతో, మణిమాణిక్యములతో, చీనీ చీనాంబరములతో ఆ తల్లిని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి నువ్వు కృతకృత్యుడవు కా అన్నాడు. అంటే రావణుడు ఇంతమంది ఎదురుగుండా ఉండగా తన పనుపున యుద్ధం చేస్తానని ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, కుంభకర్ణుడు ఇంతమంది మాట్లాడుతున్నారు, ఆయన కోరుకున్నట్టు కదండి ఉండాలి. ధర్మం చెప్తే ఆయన వినడం. ధర్మం చెప్పేవాడు ఒకడు ఇలా మాట్లాడడం మొదలు పెడితే మిగిలిన వాళ్ళు కూడా అటువైపుకి మెల్లిగా చేరడం మొదలు పెడితే అందుకని ఉండడానికి వీల్లేదు విభీషణుడు.
1: కాబట్టి ఇప్పుడు రాముడు అన్నాడు, ఇది రాముడికి రావణుడికి ఉండేటటువంటి తేడా. రాముడు వింటాడు, ఒకవేళ తాను విన్న మాట ప్రకారం చెయ్యకూడదు అనుకుంటే ఎందుకు తాను చెయ్యట్లేదో చెప్పి చేస్తాడు. రావణుడు అలా ఉండదు, తను అనుకున్నట్టు ఉండని వాడిని పంపించేయడానికి మాట్లాడతాడు, తప్ప అవతలవాడు మాట్లాడిన మాటల్లో సారము లేదన్న దాన్ని ఖండించి చూపించలేడు, ఎందుకంటే తప్పు తన దగ్గర ఉంటుంది కాబట్టి. సునివిష్టం హితం వాక్యం ఉక్తవంతం విభీషణం అబ్రవీత్ పరుషం వాక్యం రావణ కాలచోదిత. ఒక శ్రేష్టమైన వాక్కుని విభీషణుడు చెప్తే ఆదరించలేక కాలచోదితుడై, అంటే మృత్యువుని పొందవలసినటువంటి విధానము ఈశ్వరుడి చేత నిర్ణయింపబడిన కారణము చేత రావణుడు ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. వసేత్ సహ సపత్నేన క్రుద్ధేనా సీవిశేషమా నతు మిత్ర ప్రమాదేన సంవసేచ్ఛత్రునా సహా. శత్రువు సత్వం కన్నా భయంకరమైనటువంటి వాడు. వసేత్ సహా సపత్నేన, ఒక పావు ఇంట్లో ఉందనుకోండి, పావు ఇంట్లో తిరుగుతోంది అని తెలుసున్నా ఏమో నిర్భయంగా పడుకోవచ్చేమో, నిర్భయంగా ఉండొచ్చేమో, కానీ క్రుద్ధేనా సీవిషేణమా, చాలా క్రోధాన్ని మనసులో పించుకుని పైకి మంచివాళ్ళా నటిస్తూ ఉన్నటువంటి వాడు అంతఃపురంలో తిరుగుతూ ఉంటే మాత్రం, నతు మిత్రప్రమాదేన, అటువంటి వాడు ఉండగా వాడితో కలిసి ఉండడం అనేటటువంటిది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. అంటే ఇప్పుడు ఎవరు మిత్రుల్లా ఉండి శత్రువుగా ఉన్నాడని ఆయన ఉద్దేశం? విభీషణుడు. జానామి శీలం జ్ఞాతీనాం సర్వలోకేషు రాక్షస హృష్యంతి వ్యసనేష్వేతే జ్ఞాతీనాం జ్ఞాతయస్తదా. నేను ఎంతోమంది జ్ఞాతుల్ని చూశాను, వాళ్ళందరికీ ఉండే లక్షణం ఏమిటంటే ఎప్పుడెప్పుడు జ్ఞాతికి ఆపద వస్తే అప్పుడప్పుడు వాళ్ళు సంతోషించడానికి సిద్ధంగా ఉంటారు, తప్ప నిజంగా ఆపదలో ఉన్న జ్ఞాతిని ఆదుకునేటటువంటి వాడు లోకంలో ఉండడు. ప్రధానం సాధనం వైద్యం ధర్మశీలం చ రక్షస జ్ఞాతయో యవమన్యంతే శూరం పరిభవంతి చ. నేను ఇంతటి గొప్ప కార్యదక్షుణ్ణి, ఇంతటి విద్వాంసుణ్ణి, ఇంతటి ధర్మస్వభావం ఉన్నవాణ్ణి, నన్ను పట్టుకునంత నింద చేస్తున్నావే, ఆధారం లేకుండా అలా మాట్లాడుతున్నావే, దీన్ని బట్టి ఏమనుకోవాలి? ఉన్నతి స్థితికి చేరినటువంటి వాణ్ణి చూసి వార్చలేని గుణంతో మాట్లాడుతున్నావు అనుకోవాలి. తాను విద్వాంసుట్ట, తాను ధర్మతత్పరుట్ట, కాబట్టి అటువంటి వాణ్ణి చూసి, కార్యశూరుణ్ణి చూసి విభీషణుడు కడుపులో మండిపోతున్నట్ట, అందుకని ఆయన ఉన్నతిని చూడలేక ఇలా మాట్లాడుతున్నట్ట అని ఆయన అన్నాడు. గతంలో అరణ్యంలో కొన్ని ఏనుగులు మాట్లాడుకున్నాయి అని పెద్దలు చెప్తుంటారు, ఆ ఏనుగులు మాట్లాడుకున్న మాటలు నీకు చెప్తాను విభీషణ. నాగ్నిర్ నా
0: నాగ్నిర్నాణ్యాని శస్త్రాణి నన పాశా భయావహా.

ఘోరాహ సార్ధ ప్రయుక్తాస్తు జ్ఞాతయో నో భయావహాహ. మనకి అగ్ని వలన భయం లేదు, శస్త్రముల వలన భయం లేదు, కానీ సాటి ఏనుగుల వలననే మనకి భయం. అని ఏనుగుల్ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని చూసా ఏనుగులు మాట్లాడుకున్నాయి. ఉపాయమేతే వక్ష్యంతి గ్రహణేనత్ర సంశయ కృత్స్నాద్ భయాత్ జ్ఞాతి భయం సుకష్టం విదితం చనః. మనకి అంటూ భయం ఉంటే కేవలము జ్ఞాతి వలననే తప్ప ఇతరుల వలన భయం లేదు. విద్యతే గోషు సంపన్నం, విద్యతే బ్రాహ్మణేదమః, విద్యతే స్త్రీషు చాపల్యం, విద్యతే జ్ఞాతితో భయం. రావణాసురుడు చెప్పిన నీతి సుమండే, ఆయన అంటాడు ఏనుగులు అన్నాయి విద్యతే గోషు సంపన్నం, ఎక్కడ ఆవు ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. విద్యతే బ్రాహ్మణే దమః, ఎక్కడ బ్రాహ్మణుడు ఉంటాడో అక్కడ ఇంద్రియములను నిగ్రహించగలిగినటువంటి శక్తి ఆయన వలన మనకి కూడా కలుగుతుంది. విద్యతే స్త్రీషు చాపల్యం, స్త్రీలు ఉన్న చోట చాపల్యము కలుగుతుంది అని రావణుడు అంటున్నాడు. విద్యచే జ్ఞాతితో భయం, జ్ఞాతి ఎక్కడుంటాడో అక్కడ భయం కలుగుతుంది. తతో నేష్టమిదం సౌమ్య యదహం లోకసత్కృత ఐశ్వర్యమభిజాతస్య జ్ఞాతీనాం మూర్ధ్య వ్యవస్థితః.

0: FM 90.4.
1: పశుదానా కోసం గింజలను మొలకెత్తించడం. రైతుల ఆర్థిక విధానంలో పశువులు ముఖ్యమైనవి. పాలు, గుడ్లు, మాంసాలతో పాటు పశువుల వల్ల రైతులకి ఆదాయం కూడా వస్తుంది. కానీ పశుదానా

0: సరిగ్గా సమతులం కాకపోతే పశువుల ఉత్పాదకత తగ్గి వాటి ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడుతుంది.
1: వర్షాకాలంలో మా పశువులు పచ్చగడ్డిని మేస్తాయి. వాటికి మేం కొంత పొడిదానా కూడా వేస్తాం. కానీ ఎండాకాలంలో పచ్చగడ్డి దొరకడం కష్టం. మేం పొడిదానా మాత్రమే పెట్టగలం. దాంతో మా పశువులు బలహీనమై పాలు తక్కువ ఇస్తాయి. మా ఆదాయం తగ్గుతుంది.
0: పోషకాహారం దొరక్కపోతే పశువులు బరువు తగ్గి పాలు తక్కువ ఇస్తాయి.

0: సమతులమైన దానాలో పచ్చిగడ్డి, కాన్సన్ట్రేట్లు, ఉప్పుతో సహా ఇతర ఖనిజాలు కూడా అందుతాయి. కనుక పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ సమతులమైన దానా ఖరీదైంది కావచ్చు. ఈ వీడియోలో పశువులకి మొలకలు తాజా పోషకాహారాన్ని ఎలా అందిస్తాయో, వాటి వల్ల దానా ఖర్చులు ఎలా తగ్గుతాయో చూద్దాం. గింజలని కొద్దిసేపు నీళ్లలో ముంచితే అంకురోత్పత్తి జరుగుతుంది. ఆ అంకురాలనే మొలకలు అంటారు.
1: నాకు పశుదానాకయ్యే ఖర్చు సగానికి తగ్గిపోయింది. మొలకెత్తిన గింజల బరువు రెట్టింపు కాబట్టి మాకు తక్కువ దానా సరిపోతుంది.
2: వారం రోజుల్లో ఒక పశువు రోజు ఇచ్చే పాలు అర లీటర్ నుంచి లీటర్ వరకు పెరిగాయి. ఇంతకుముందు మా పశువులు రోజుకి 25 లీటర్ల పాలు ఇచ్చేవి, ఇప్పుడు అవి 26 లీటర్లు ఇస్తున్నాయి. పాలలో కొవ్వు కూడా పెరిగింది. పాల సేకరణ కేంద్రంలో కొవ్వును కొలిచినప్పుడు మా పాలలో కొవ్వు ఎక్కువ ఉంటే మాకు ఎక్కువ డబ్బులు వస్తుంది, వాటి రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు దానికి గిరాకీ పెరిగింది. పశువుల చర్మం కూడా మెరుగైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు వాటి బొచ్చు తాజాగా కనిపిస్తుంది.
0: ఇంతకీ గింజల కన్నా మొలకలు ఎలా శ్రేష్టం? మొలకెత్తడం వల్ల గింజల్లోని పిండిని పూర్తిగా చక్కెరగా మారుతుంది. కాబట్టి గింజల కన్నా మొలకలు తేలికగా జీర్ణమవుతాయి.
3: మొలకలు అద్భుతమైన ఆహారం. వాటిల్లో పశువులకి తేలిగ్గా జీర్ణమయ్యే ఎంజైమ్లు ఉంటాయి. మొలకలెత్తడం వల్ల గింజల్లో ఉండే ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పూర్తిగా లభిస్తాయి.
0: మీ అవసరాన్ని బట్టి మొలకలని ఏడాది పొడవునా ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికోసం భూమి గాని, అందులో ఏదైనా కట్టే అవసరం గాని లేకపోవడం ఒక పెద్ద లాభం. మీ దగ్గరున్న గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న వంటి ఏ గింజలనైనా వాడవచ్చు. మీ పశువులు బలహీనపడి పాలు తక్కువ ఇస్తుంటే మీరు వాటికి సోయాబీన్స్, పప్పులు, బఠానీలు, మటికల పప్పు, పెసల వంటి వాటి మొలకలని మేపవచ్చు.
3: ఎదకరాని ఆవుకి మేము మటికల పప్పుని పెడతాం. రోజుకి 1/2 కిలో మొలకల చొప్పున 4 రోజులు మేపితే ఆవు ఎదకి వస్తుంది.
2: మామూలుగా గోధుమలు, మొక్కజొన్న గింజలను మొలకల కోసం వాడతాను. జబ్బు పడిన పశువులు కోలుకోవడానికి అప్పుడప్పుడు పప్పులు వాడతాను. ఇవేవి మా పొలాల్లో పండించను. డబ్బు ఆదా కావడానికి మార్కెట్లో కొన్ని పప్పుల ధరలు తగ్గిపోయినప్పుడు కొని పెట్టుకుంటాను. గింజలని పప్పులని బజార్లో గానీ ఇతర రైతుల దగ్గర గానీ కొనేటప్పుడు అవి నూకగా అనారోగ్యంగా ఉన్నాయా అని చూస్తాను. ఒకసారి అంకురోత్పత్తి పరీక్ష చేసి పనికొస్తాయని తేలితేనే కొంటాను.
0: ఇప్పుడు భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన కిషోర్ పన్సారే గింజల అంకురోత్పత్తిని పరిశీలించే పద్ధతిని చూద్దాం. ఒక పరీక్ష కన్నా 3 పరీక్షలు ఉత్తమం. 3 శుభ్రమైన గోనెగుడ్డ ముక్కలు గాని, 3 నూలుగుడ్డ ముక్కలు గాని తీసుకోవాలి. వాటిని నీళ్లలో తడిపి పిండి నేల మీద పరవాలి.
2: 3 గోనెగుడ్డ ముక్కల మీద గింజలు పరుస్తాను. 3 మీద మొలకెత్తిన గింజలను లెక్క పెడతాను. నాణ్యమైనవని నిర్ధారణ అయిన తర్వాతే ఆ గింజలను కొనాలా వద్దా అనేది తేల్చుకుంటాను.
0: మీరు కొనదలుచుకున్న గింజల్లోంచి 50 గింజలని గోనెగుడ్డ లేక నూలుగుడ్డ మీద సగానికి పరవాలి. గింజల మధ్య వేలుడు ఎడం ఉండాలి. మిగిలిన గుడ్డని గింజల మీదికి మడిచి కప్పాలి. స్ప్రే బాటిల్తో గాని, మిస్టర్తో గాని అప్పుడప్పుడు గుడ్డని తడుపుతూ ఉంటే అవి వెచ్చగా తేమగా ఉంటాయి. 2-3 రోజుల తర్వాత గుడ్డని తెరవాలి. గింజలకి మొలకలు వచ్చి ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్న మొలకలని లెక్కపెట్టి ఆ సంఖ్యని రాసిపెట్టుకోవాలి. 50లో 45 గింజలు మొలకెత్తితే ఆ గింజలు మొలకలకి పనికొస్తాయి.
3: కొనే ముందు గింజలకి ఉన్న మొలకెత్తే సత్తా తెలుస్తుంది కాబట్టి ఈ పరీక్ష మాకు బాగా పనికొస్తుంది. పొలంలో పంటలని నాటేటప్పుడు కూడా మేం ఈ పద్ధతినే పాటిస్తాం. మంచి దిగుబడి నిర్ధారిస్తుంది.
0: ఇప్పుడు మొలకలని తయారు చేసుకోవడం ఎంత తేలికో చూద్దాం. నాణ్యమైన గింజలని వాడాలి. నూకలని ఆరోగ్యంగా లేని గింజలని వాడవద్దు. అవి సరిగ్గా ఎదగవు. చేత్తో నూరిన గింజలైతే ఎక్కువ మొలకలు వస్తాయి. గింజలని ఒక తొట్టెలో పోయాలి. అరగుప్పుడు ఉప్పు కలిపితే మొలకెత్తిన గింజల మీద బూజులు పెరగవు. శుభ్రమైన గోరువెచ్చని నీళ్లు పోయాలి. అది గింజలు మొలకెత్తడానికి దోహదపడుతుంది. పైకి తేలిన గింజలు మొలకెత్తవు కాబట్టి వాటిని తొలగించాలి. మిగిలిన వాటిని 12 గంటల పాటు నానబెట్టాలి. తొట్టెని నీడలో గాని ఇంట్లో గాని ఉంచాలి. 12 గంటల తర్వాత నీళ్ళని పారబోయాలి. గింజల్ని శుభ్రమైన గోనెగుడ్డలో గాని గుడ్డ సంచిలో గాని పోయాలి. వెచ్చగా ఉండడానికి సంచిని మూయాలి. దాన్ని షెడ్లో గాని ఇంట్లో గాని ఉంచాలి. వేడి రోజుల్లో 16 నుంచి 18 గంటల్లో గింజలు మొలకెత్తుతాయి. చల్లగా ఉంటే 24 గంటల కన్నా ఎక్కువ పట్టవచ్చు. సంచిని దుప్పటితో చుట్టవచ్చు. గింజల నుంచి 1 నుంచి 2 సెంటీమీటర్ల పొడవున మొలకలు వచ్చినప్పుడు వాటిని గోనె సంచిలో నుంచి బయటకు తీయవచ్చు. ఇప్పుడు అవి పశువులకు పెట్టడానికి సిద్ధమయ్యాయి.
3: మురిగ్గా ఉన్న గోన్ సంచిలో గాని గుడ్డ సంచిలో గాని మొలక

0: ని ఉత్పత్తి చేస్తే బూజులు పుడతాయి. అలా జరగకుండా ఉండడానికి గోన్సంచిని శుభ్రమైన నీళ్లలో ఉతికి ఎండలో ఆరేస్తాను.
1: రోజుకొకసారి ఒక్కొక్క ఆవుకి అరకిలో లేక 4-5 గుప్పెల చొప్పున మొలకెత్తిన గింజలని ఇతర దానాతో కలిపి మేపాలి.
2: జైవిక పాలను ఉత్పత్తి చేసేందుకు మా ఆవులకి మొలకలను మేపుతాను. దానివల్ల ఆ జైవిక పాలు సేవించిన కస్టమర్లకి మేలు జరుగుతుంది. మొలకల్లోని పోషకాలు వాళ్ళకి పాల ద్వారా అందుతాయి. ఆవులు ఆరోగ్యంగా ఉంటాయి, జబ్బు పడవు. నేను వేరే మందులేవి వాడను. అది అటు ఆవులకి ఇటు కస్టమర్లకి లాభదాయకం.
1: మొలకలని ఇతర పశువులకి కూడా మేపవచ్చు. గొర్రెకి 1-2 గుప్పెల చొప్పున వారానికి 2 సార్లు మేపాలి. దాదాపు 10 కోళ్ళకి రోజుకోసారి గుప్పెడు మొలకలని పెట్టవచ్చు. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. పశువులు సమతుల ఆహారాన్ని తింటే ఆరోగ్యంగా ఉంటాయి. మొలకలెత్తడం వలన గింజలు తేలికగా జీర్ణమవుతాయి. మొలకలెత్తిన ధాన్యాల్లో ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పశువులకి ఎక్కువగా అందుతాయి. మీకు అవసరమైనప్పుడల్లా ఏడాది పొడవునా మొలకలని తయారు చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్నల వంటి ఏ గింజలనైనా వాడవచ్చు. చేత్తో నూరిన గింజలను వాడాలి. బజార్లో కొనే ముందు కొందరు రైతులు గింజలని అంకురోత్పత్తి పరీక్షలు చేస్తారు. మొలకలు రావడానికి గింజలని ఒక తొట్టెలో పోసి అరగుప్పెడు ఉప్పు వేసి తొట్టెలో శుభ్రమైన గోరువెచ్చని నీళ్లు పోయాలి. దాదాపు 12 గంటల సేపు గింజలను నానబెట్టాలి. ఇప్పుడు నీళ్లు తీసేసి గింజలని శుభ్రమైన సంచిలో పోయాలి. 24 గంటల తర్వాత గింజలకి మొలకలు వస్తాయి. వాటిని పశువులకి మేపవచ్చు. మొలకెత్తిన గింజలను వాడి దానాకయ్యే ఖర్చులను తగ్గించుకోవచ్చు. మీ ఆవులు మంచి పాలని ఎక్కువగా ఇస్తాయి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

FM 90.4. హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్యోరాజ్య జ్వాల. లిజనర్స్, ఈనాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మనం కీళ్ళ నొప్పులు, దానికి సంబంధించిన చికిత్స గురించి తెలుసుకుందాం. ఆధునిక జీవన విధానం కీళ్లపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఎక్కువ సమయం కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి కారణాలు కీళ్ళ జబ్బులకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. వంశపారంపర్య కారణాల వల్ల కూడా ఈ సమస్య చుట్టుముట్టే అవకాశం ఉంది. శరీర రక్షణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు కూడా కీళ్ళ నొప్పులను పెంచుతాయి. వీటన్నిటికీ తోడు కొన్ని రకాల వ్యాధులు, ప్రమాదాల్లో గాయపడడం వల్ల కీళ్ళు దెబ్బతిని చాలా సందర్భాల్లో అంగవైకల్యానికి కూడా దారితీస్తాయి. కీళ్ళను అవసరానికి మించి ఉపయోగించడం వల్ల కీళ్ళ బలహీనమై సమస్యల్లో గురయ్యే అవకాశం ఉంది. కీళ్ళ సమస్యలు ఉన్నప్పుడు మోకాళ్ళు లేదా ఇతర కీళ్ళ భాగంలో విపరీతమైన నొప్పి, వాపు, బిగుతుగా ఉండడం, నడవడానికి ఇబ్బంది వంటివి వస్తాయి. మెల్లమెల్లగా కీళ్ళు దాని రసాన్ని కోల్పోవడం ద్వారా కాలు నిర్మాణంలో కూడా తేడాలు కనిపిస్తాయి. సకాలంలో దీనికి చికిత్స చేయకపోతే అంగవైకల్యం కలిగే అవకాశం కూడా ఉంది. కీళ్ళలో అరుగుదల నష్టం ఎక్కువైన తర్వాత కీళ్ళ కదలిక తగ్గుతుంది. కండరాల పటుత్వంలో కూడా అసమానతలు ప్రారంభమవుతాయి. కొన్ని రకాల పనులు చేయలేం. ఉదాహరణకు కూర్చుని లేచినప్పుడు మెట్లు ఎక్కడం, దిగడం వంటివి కూడా ఇబ్బందిగా ఉంటాయి. ఇక సాంప్రదాయ టాయిలెట్లు ఉపయోగించడం కూడా సమస్యగా మారుతాయి.

కీళ్ళు అతుక్కునే భాగాన్ని కార్టిలేజ్ అంటారు. కీళ్ళ సమస్య ఉన్నప్పుడు ముందుగా ఈ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ నుంచి మార్పులు మొదలవుతాయి. ఏ కారణం వల్ల కీళ్ళు ప్రభావితమైన ఈ కార్టిలేజ్ పలచబడి సాగి ముడతలు పడుతుంది. కీళ్ళ భాగం పూసల మాదిరిగా ఏర్పడతాయి. ఫలితంగా కీళ్ళ కదలికకు అంతరాయం ఏర్పడుతుంది. దీని పక్క భాగంలో రక్తనాళాలు ఉబ్బి తద్వారా కార్టిలేజ్కు ఎక్కువ రక్త సరఫరా జరుగుతుంది. ఈ మార్పుల వల్ల ఆర్థరైటిస్ ఏర్పడతాయి. సాధారణంగా ప్రతి 40 రోజులకు పాత ఎముక కణాలు చనిపోయి కొత్తవి పుడుతుంటాయి. ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు ఈ కారణాలు ఎముక అరిగిన దగ్గర కాకుండా వేరే చోట ఏర్పడతాయి. తద్వారా ఆర్థరైటిస్ కీళ్ళ రాపిడికి గురి చేస్తాయి. దీనివల్ల కీళ్ళు గట్టిపడడం, పాపులు మొదలైనవి కలుగుతాయి. కీళ్ళ లోపలి ద్రవం సన్నటి రంధ్రాల ద్వారా ఎముకల మధ్యకు వెళ్ళి గడ్డల్లా తయారవుతాయి. ఈ కారణంగా ఎముకల్లో అనేక భాగం నష్టం వాటిల్లుతుంది. క్రమంగా కీళ్ళలోని జిగురు పదార్థం తగ్గడం వల్ల కీళ్ళు గట్టిగా మారి కదలికలో ఇబ్బంది ఎక్కువవుతుంది. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి రక్త పరీక్షలు, ఎక్స్రే, MRI స్కానింగ్ ద్వారా ఏ కారణాలతో దెబ్బతిన్నది అనే విషయం తెలుస్తుంది. వ్యాధికి ఏ కారణమైనా విషయం నిర్ధారణ చేయవచ్చు. చాలా సందర్భాల్లో కీళ్ళ నొప్పులు, ముఖ్యంగా ఆర్థరైటిస్ తగ్గాలంటే కీళ్ళ మార్పిడి చికిత్స తప్ప గత్యంతరం లేదని భయపడుతుంటారు. కానీ ఆపరేషన్ లేకుండానే జబ్బును తగ్గించగల మందులు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక హోమియో మందులు ఇన్ఫెక్షన్ వంటివి టాక్సిక్ను బయటికి పంపించి వాపును తగ్గిస్తాయి. దెబ్బతిన్న భాగానికి రక్త సరఫరా సవ్యంగా జరిగేటట్టు చేసి గాయం త్వరగా మానడానికి సహకరిస్తాయి. కండరాలను కూడా ఇవి బలోపేతం చేస్తాయి. నొప్పి వాపు తగ్గించడంలో తోడ్పడతాయి. ఆర్థరైటిస్ తొలిదశలో చికిత్స ప్రారంభిస్తే దెబ్బతిన్న కార్టిలేజ్ మళ్లీ పునరుద్ధరణ చేసే అవకాశం హోమియో వైద్యంలో ఉంటుందంటున్నారు కొందరు పరిశోధకులు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఆపరేషన్ తప్పనిసరి అని చెబుతున్నారు. లిజనర్స్ మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు మనం ఎగ్జిమా అనే ఒక చర్మ వ్యాధి గురించి తెలుసుకుందాం. మానవ శరీరంలో అతిపెద్ద అవయవమైన చర్మం శరీర అంతర్భాగ అవయవాలను కాపాడే ఒక రక్షణ కవచంలా ఉంటుంది. 90% మంది వరకు ప్రజలు తమ జీవితంలో ఏదో ఒక చర్మ సమస్యతో బాధపడుతుండడం సహజం. అందున ప్రపంచవ్యాప్తంగా దాదాపు 230 మిలియన్ ఎగ్జిమా అనే ప్రధాన చర్మ సమస్యతో బాధపడుతున్నారు. ఎగ్జిమా అనగా చర్మం సోదానికి గురై ఎర్ర రంగులోకి మారడం, దురద పెట్టడం, వాపుతో కూడిన పొక్కులు రావడం, అవి నీటి ముడగల వలె మారి రసికారడం, తదుపరి మచ్చల్లా ఏర్పడితే ఎగ్జిమా అంటారు. ఎగ్జిమాకు ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు, కానీ వంశపారంపర్యం, వాతావరణం వంటి అంశాలు దీనికి కారణం కావచ్చు. శరీర రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థితి నుంచి ఎక్కువ ప్రక్రియగా జరగడం వల్ల ఎగ్జిమా లక్షణాలు బయటపడతాయి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఎగ్జిమా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దుమ్ము, ధూళి, వాతావరణ మార్పులు, పూల మొక్కల నుంచి వచ్చే పుప్పడి రేణువులు, జంతు కేశాలు, సబ్బులు, డిటర్జెంట్లు, కొన్ని షాంపూలు, కొన్ని ఆహార పదార్థాలు, చేతి గడియారాలు, కొన్ని ఆభరణాలు, డైపర్లు, డిటర్జెంట్లు, అధిక చెమట ఉన్న వస్త్రాలు, దురద కలిగించే కొన్ని ఇతర వస్తువులు ఎగ్జిమా సమస్యను ప్రేరేపిస్తాయి. ఎగ్జిమా లక్షణాలు అందరిలోనూ ఒకే రకంగా ఉండవు. ముఖ్యంగా ఎగ్జిమాలో కనిపించే ప్రధాన లక్షణం దురద. ఆ తరువాత చర్మం ఎర్రగా మారి వాపుతో కూడిన పొక్కులు ఏర్పడతాయి. క్రమేణ అవి నీటి పొడగలుగా మారి వాటి నుంచి రసికారణం మొదలవుతుంది. కొంతకాలానికి చర్మం దలసరిగా నల్లగా మారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మంపై ఎక్కడైనా ఏర్పడే ఎగ్జిమా లక్షణాలు ఎక్కువగా ముఖంపై, తలలో, మోకాలు వెనకాల భాగంలో, మెడపై, మోచేయి భాగంలో, మణికట్టు పైన, చర్మము మడతల్లో, చెవి వెనక భాగంలో, కాలి మడమల్లో, పాదాలపై కనిపిస్తాయి. శిశువుల్లో ఇవి మొదట బుగ్గలపై దద్దుర్లా కనిపిస్తాయి. కొన్ని నెలలకు ఈ దద్దుర్లు చేతులు, కాళ్ళతో పాటు ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తాయి. 80

శాతం ఎగ్జిమాతో బాధపడే చిన్నపిల్లలకు హై ఫీవర్ లేదా ఆస్తమా గురయ్యే అవకాశం ఉంటుంది. వ్యాధి లక్షణాలతో పాటు కుటుంబ ఆరోగ్యం, వ్యక్తిగత చరిత్రను తెలుసుకుని ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. కొన్ని సందర్భాల్లో రక్త పరీక్ష, చర్మపు మచ్చల బయోప్సీ కూడా చేయవలసి ఉంటుంది. ఇదండి నాటి ఆయుష్మాన్ భవన్లో నా టాపిక్. మళ్ళీ వచ్చే ఆయుష్మాన్ భవన్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస్ వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే జ్వాల.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: लखनऊ FM 90.4।
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి శుద్ధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం.

పూహు చిత చింత అను ఈ రెండింటిలోనూ చింతయే అధిక దారుణమైంది. చిత నిర్జీవమైన శరీరాన్ని దహిస్తుంది, కాని చింతనేది సజీవమై ఉన్న దేహాన్ని దహించివేస్తుంది.

శత్రువుల ముందు సుగుణాలను ప్రశంసించాలి, గురువులయందు దోషాలను చూపవలసిందే. కుమారుణ్ణి ఎప్పుడూ సర్వ విధముల్లోనూ శిష్యుని వల్లే చూస్తూ ఉండాలి.

0: ధరా.
1: మంచివారిని ఆపదల నుంచి కాపాడుటకు మంచివారే తగుదురు. బురదలో దిగబడిపోయిన ఏనుగును బయటికి లాగాలంటే ఏనుగులే సమర్థులు, కాని ఇతరులకు సాధ్యమా?

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్.

0: సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: మా శ్రోతలు వింటున్నారు సూక్తి సుధ కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని సూక్తుల యొక్క భావాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

గుణవంతుణ్ణి రసజ్ఞుడే మెచ్చుకుంటాడు గాని మొరటువాడు ఆ పనిచేయడు. పద్మము వికసించగానే దాని గూర్చి అడవుల్నించి తుమ్మెద ఎగిరి వస్తుందే కాని అక్కడే ఉన్న కప్ప అనేది చేరదు కదా.

0: రాజీ.
1: లోకమున పురుషులకు తల్లి, భార్య, సోదరులు, పుత్రులు మొదలగు ఆత్మీయులయందు కంటే మిత్రునియందే అధిక విశ్వాసము స్వభావముగా ఉంటాయి. లోకమున పురుషులకు తల్లి, భార్య, సోదరులు, పుత్రులు మొదలగు ఆత్మీయులయందు కంటే మిత్రుల యందే అధిక విశ్వాసము స్వభావంగా ఉంటుంది.
0: కిమప్

0: तस्मै भवेत् तस्य सुन्दरम्।
1: స్వభావ సిద్ధంగానే ఇది అందమైంది, ఇది వికృతమైంది అని ఎక్కడా ఏది ఉండదు. ఎవరికి ఏది సమ్మతముగా ఇష్టముగా ఉంటుందో అదే వానికి చక్కనిదిగా కనపడుతూ ఉంటుంది. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం. నమస్కారాలతో రెడి విష్ణు 90.4.
2: पता है मैं कौन हूँ? शंकर, उस्ताद स्मार्ट शंकर।

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 277 96 237 295.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థుల కోసం ప్రపంచ పదులు తెలుగు పాఠం వింటారు.
1: ప్రపంచ పదులు ఈ కావ్యాన్ని రచించింది డాక్టర్ సి నారాయణరెడ్డి గారు. నారాయణరెడ్డి గారు ఎన్నో ప్రముఖమైన గ్రంథాలను రాశారు. వీరి కావ్యం విశ్వంభరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. వీరి ప్రామాణికమైన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయములు, ప్రయోగములు ఆంధ్రప్రదేశ్లోని అన్ని విశ్వవిద్యాలయాలలో ఎంఏ స్థాయిలో ఇది పఠనీయ గ్రంథం. ప్రపంచ పదులు కావ్యం ద్వారా మహాకవి సి నారాయణరెడ్డి గారు మనకు అందించిన సందేశం వినండి.

0: మనిషన్నవాడు తనవంతు కృషి చేసి ఎంతో కొంత మంచి చేయడానికి ప్రయత్నించాలి. అందరికీ పనికొచ్చే మంచి పని చేయాలి. అదిగో వినండి.
1: చూడు పెద్దాయనా, మీరా చదువుకోలేదు. మీరు చదువుకోలేదు కాబట్టి ఈ సమాజంతో సంబంధం లేదు, ఈ ప్రపంచంతోనూ సంబంధం లేదు. ఎడ్డిగా గుడ్డిగా బతికేస్తున్నారు. మీ పిల్లల్ని కూడా మీలాగే

0: చేస్తారా?
1: అదేంటి బాబు అలాగంటారు? మీలాగా మాకు చెప్పేవాళ్ళు లేక బండగా బతికిస్తున్నాం. మా పిల్లలు కూడా మాలాగే బతికితే ఎట్టా బాబు? వాళ్ళు బాగా చదువుకోవాలా, బాగుపడాల బాబు.
0: అది అలా అన్నావు బావుంది. ఆ విషయం ఇక నాకు వదిలే. వజ్రమైన రాపిడి పడితేనే మెరుస్తుంది పెద్దాయనా. మీ పిల్లలేమో వజ్రాల్లాంటి వాళ్ళు, రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలి వాళ్ళని. రేపు నేను మీ గూడానికి వస్తాను, అక్కడ అందరికీ చెప్పు.
1: అట్టగే బాబు.
0: ఏం పెద్దాయనా, మీ గూడెంలో వాళ్ళందరికీ చెప్పావా?
1: చెప్పాను బాబు. ఓ లచ్చిమమ్మ, ఓ సాయన్న, సత్యం బాబు వచ్చారు రండి. మీరు కూడా కొంచెం చెప్పండి బాబు, వాళ్ళ బుర్రకెక్కుతుంది.
0: దండాలు దండాలు, కూర్చోండి. మీతో మాట్లాడదామనే వచ్చాను.
2: పెద్దాయన చెప్పాడు బాబు.
0: చూడండి, మీరందరూ రోజూ కూలి చేస్తూ బతికేవాళ్లే. మీరే కాదు, మీ తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు అందరూ కూలి చేసి బతికినవాళ్లే. అలాగని ఇప్పుడు మీ పిల్లలు కూడా చదువుకోకుండా మీలాగే కూలి చేస్తూ బతకాలా? చెప్పండి.
2: వద్దు బాబు వద్దు, మా పిల్లలు ఈ బండ సాకరి చెయ్యొద్దు. మా పిల్లలు చదువుకోవాలా.
3: వాళ్ళు ఈ లోకం అంటే తెలుసుకోవాలా, బాగుపడాలా, మాకదే కావాలా బాబు.
1: అయితే సత్యం బాబు గారు చెప్పినట్టే మన పిల్లలందరికీ చదువు చెప్పించాలా?
0: అయితే అందరూ వినండి, మీ గూడానికి దగ్గరలో బడి లేదు కాబట్టి బడి కోసం మనందరం కలిసి ఒక పెద్ద పాక వేద్దాం.
4: అలాగే బాబు.
0: పాక వేశాక పొద్దున్నుంచి సాయంత్రం దాకా మన గూడెంలో ఉన్న పిల్లలందరికీ నేను చదువు చెప్తాను. అలాగే రాత్రిపూట పెద్దవాళ్ళందరికీ కూడా చదువు చెప్తాను. సరేనా?
4: సరే బాబు.
3: మాకు చదువు వస్తుంది,
2: మా పిల్లలకు చదువు వస్తుంది.
5: సత్యబాబుకి జై, సత్యబాబుకి జై.
2: విన్నారా, సత్యం బాబు 10 మందికి మేలు చేయాలని ప్రజలను మేల్కొలిపాడు. గూడెం వాళ్ళు మా పిల్లలకు, మాకు చదువుకునే అవకాశం వచ్చిందని, బడిని సొంతంగా నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రజలలో చైతన్యం కలిగించడం ముఖ్యం, అది వారికి మార్గదర్శకం అవుతుంది.

0: మెనుగురు పురుగు చీకటిని చీల్చివేస్తుంది. వర్షంలో తడవకుండా గొడుగు సహాయపడుతుంది. చీమలు చిట్టి చిట్టి పరుగులతో ఎంతో దూరాన్ని చేరతాయి. అంటే కృషితో దూరాన్ని భారాన్ని చేయించవచ్చు. చేసిన పాపాలను సరిదిద్దుకొని నిర్మలంగా జీవించాలి. మార్పు తేవడానికి మంచి అనేది ఏ కొంచెం ఉన్నా చాలు. అదే శ్రీనారాయణ రెడ్డి గారు కోరుకునేది.
1: ఎవడ్రాడో మట్టి తోతుందే, బంగారం లాంటి నిద్ర పాడు చేసావు కదరా.
2: చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏంట్రా మాటలో?
1: ఓ నువ్వా సుబ్బారావు మామా, ఏం చేస్తున్నావు? ఏంటి
2: కాళ్ళు చేతులు బార్లా సాపి కళ్ళు మూసుకొని తొంగుంటే ఏం కనిపించుద్ది?
1: చెట్టు నాడుతున్నావా? నీది అత్యాశ కాకపోతే సుబ్బారావు మామా, ఈ పండు వయసులో చెట్టు నాటి ఆ చెట్టు పండ్లు తిందామని ఎట్టా అనుకుంటున్నావు? ఇంకెన్నాళ్ళు బతుకుతావు అనుకుంటున్నావు? ఏంటి
2: అంటే ఏంట్రా నువ్వనేది? ఎవరు చెట్టు నాటితే వాళ్ళే పండు తింటారనా? పొద్దున్నే 10 గంటలకల్లా చల్లగా చెట్టు నీడను గురకపెట్టి నిద్రవుతున్నావు. ఆ చెట్టు నువ్వు నాటిందేనట్రా? నాకు ఇవాళ చెట్టు నాటాలనిపించింది, నాటుతున్నా. ఇక ఫలితం అంటావా? ఆ చెట్టు పెరిగి పెద్దదైనప్పుడు ఎవరు ఉంటే ఆళ్ళు ఆ చల్లని నీడన ఉంటారు, ఆ తీయని పండ్లు తింటారు. మనిషి అన్నాక ఇతరులకు సాయపడే గుణముండాలరా.
1: నన్ను క్షమించు సుబ్బారావు మామా.

0: ఇక నుంచి నేనట్ట ఆలోచించంలే. నాకు ఒక చెట్టు ఇయ్యి, నేను నాటతా. ఇంకా మన ఊళ్ళో ఉన్న అందరికీ చెట్లు నాటమని చెబుతా. ఏమంటా?
1: అది గది అట్ట అన్నావు, బాగుంది.
2: విన్నారా, సుబ్బారావు చేసిన మంచి పని అప్పారావులో ఎలాంటి మార్పును తెచ్చిందో. స్వార్థం లేని ఆలోచనలు, మంచి పనులు 10 మందికి నచ్చే విధంగా ఉండడమే కాకుండా వారికి మంచి మార్గాన్ని చూపిస్తాయి.

0: వెలుగు కావాలంటే కొవ్వొత్తి కరగాలి, శిల్పం రూపొందాలంటే రాతిని ఉలితో చెక్కాలి, నీళ్లు ఆవిరైతేనే ఆకాశంలో మబ్బుగా మారి వర్షాలు కురుస్తాయి, అభ్యాసం చేస్తేనే నటన రక్తి కడుతుంది అంటారు శ్రీనారాయణ రెడ్డి గారు.
1: పాపా పాపా, ఏమ్మా అన్నం తినలేదేంటి?
2: నెయ్యి వేయలేదేమ్మా, నెయ్యి లేనిదే నేను తినడం నీకు తెలుసుగా.
1: ఇంట్లో నెయ్యి నిండుకుంది పాపా, ఇవాళకి తిను, రేపు నెయ్యి కాస్తాను.
2: నెయ్యి రేపు కాస్తావా? ఏం ఇప్పుడెందుకు కాయకూడదు?
3: పాపా, ఇప్పటికిప్పుడు నెయ్యి కాయడం ఎలా కుదురుతుందమ్మా? అదేమైనా అప్పడాలు వేయించడం అనుకున్నావా?
1: పాపా, నెయ్యి కాయడానికి వెన్న కావాలి, వెన్న కావాలంటే మీగడ కావాలి, మీగడ కావాలంటే పాలు కావాలి. రోజూ కాచిన పాలులోంచి మీగడ తీసుంచాను, ఆ మీగడను చిలికి వెన్న తీసి ఆ వెన్నను కాచి నెయ్యి తయారు చేస్తాను, ఇవాళకి తినమ్మా.
2: అమ్మో, నెయ్యి కాయడానికి ఇంత శ్రమ పడాలా? నాకు స్కూల్కి టైం అవుతుంది, ఇలాగే తిని బయలుదేరుతాను.
0: విన్నారా, నెయ్యి తయారు చేయాలంటే ఎంత శ్రమపడాలో, మనిషి చంద్రమండలానికి వెళ్లాడు అంటే అందుకు ఎంతో మంది శాస్త్ర సాంకేతిక నిపుణులు, పరిశోధకులు తమ మేధస్సును ఉపయోగించి ఎన్ని రోజులు ఎన్ని పరిశోధనలు జరిపారో ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నారు.

0: చిరుకుపడితే నిద్రాణమైన మట్టి మేల్కొంటుంది. చలోక్తి విసిరితే నవ్వులు పుట్టుకొస్తాయి. మెరుపుతో ఆకాశంలోని మబ్బులు వీగిపోతాయి. ప్రళయం వచ్చినా భూకంపం వచ్చినా భూమి కదలిక జరుగుతుంది. మనిషి జీవితంలో మార్పు రావాలంటే ఒక చిన్న అనుభవం అయినా కావాలి. కేవలం పగటికళల్లో తేలిపోతే తేరుకున్నాక బాధపడాలి. అందుకే కలలు కనడం మాని కష్టపడడం నేర్చుకోవాలి అంటున్నారు మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. దండాలు బాబు.
1: ఇదిగో ఈ సూట్ కేస్ లోపల పెట్టు.
0: అలాగే బాబు.
1: నా కోటు విప్పు, షూ సాక్స్ కూడా తీసేయి. నేను స్నానం చేసి వస్తాను. డైనింగ్ టేబుల్ మీద అన్ని రెడీగా ఉంచండి.
0: సరే బాబు.
1: ఆహా, ఓహో, వంటలు చాలా రకాలున్నాయే. వాసన గుమగుమలాడిపోతుంది.

0: ఒరేయ్, ఏమైందిరా నీకు? అన్నం వడ్డిస్తుంటేనే నాకు కావాలి నాకు కావాలి అని లాక్కుని తూ అంటూ ఉమ్మేశావేంటి? ఇప్పుడు ఆకలికి ఏం తింటావు?
1: అమ్మా, నాకు మంచి కళ్ళొచ్చిందే. పెద్ద బంగ్లా, కారు, పని మనుషులు, పెద్ద డైనింగ్ టేబుల్, తినడానికి ఎన్నో రకాలు పెట్టారు. కానీ రుచి చూస్తే నచ్చలేదు, అందుకే ఫు అని ఉమ్మేశా. అమ్మా, మనకు అవన్నీ కావాలంటే ఏం చేయాలి?
0: కలలు గండం మానేయాలి, కష్టపడ్డం నేర్చుకోవాలి. పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేస్తే నువ్వు అనుకున్నట్టే పెద్ద బంగ్లా, కారు, పని మనుషులు ఉంటారు. అంతేగాని కలలు గంటూ ఉంటే ఇదిగో ఈ అన్నాన్ని బుమ్మేసినట్టే ఉంటుంది మన బతుకు. విన్నారుగా, కాలం ఎంతో విలువైంది. కలలు కనడం మాని కష్టపడడం నేర్చుకోవాలి. కంటికి కనిపించని పరమాణువులో బ్రహ్మాండాన్ని బద్దలు చేసే శక్తి ఉందని కనిపెట్టిన మేధా సంపన్నుడైన మానవుడికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. విద్యార్థులు, విజయం సాధించాలంటే కష్టపడడం ఒక్కటే మార్గం. విజయానికి ఎలాంటి షార్ట్కట్స్ లేవు. కష్టాన్ని ఇష్టంగా తీసుకుని శ్రమపడితే విజయం మీదే. జయోస్తు, విజయోస్తు.
2: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రపంచ పదులు తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, హైస్కూల్ విద్యార్థుల కోసం క్రియలు రకాలు తెలుగు పాఠం వింటారు.
3: ఏయ్, ఎవరు మాట్లాడకండి, మాస్టర్ వస్తున్నారు.
4: ఎవరు మాట్లాడద్దు.
5: నమస్కారం మాస్టర్.
6: నమస్కారం, నమస్కారం. కూర్చోండి పిల్లలు. ఇవాళ మనం ఏ పాఠం చెప్పుకుందాం అనుకున్నాం, ఎవరైనా చెప్తారా?
3: క్రియలు మాస్టరు, క్రియల గురించిన పాఠం చెప్తానన్నారు. మమ్మల్ని కొన్ని క్రియలను కూడా రాసుకొని రమ్మన్నారు.
6: అవును, మరి మీరంతా క్రియాపదాలని రాశారా?
5: రాశాం మాస్టరు, ఇదిగో.
6: నేను చూస్తాను, అలా ఉంచండి. నేనిప్పుడు ఎవరిని ప్రశ్నలు అడిగితే వాళ్లే సమాధానం చెప్పాలి, రాకపోతే రాదు అని చెప్పాలి. తెలిసిన వాళ్ళు చేతులెత్తాలి. ఏది నవీన్, నువ్వు చెప్పు. క్రియ లేదా క్రియాపదం అంటే ఏమిటని చెప్పుకున్నావు?
3: క్రియ లేదా క్రియాపదం అంటే పని లేదా పనిని గురించి తెలిపే పదం మాస్టారు.
6: గుడ్, చక్కగా చెప్పావు. క్రియలు అనేవి మన భాషా భాగాల్లో ఒకటి. నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం, ఇవి ఐదు భాషాభాగాలని చెప్పుకున్నాం. అందులో నామవాచకాలు, సర్వనామాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్రియ అంటే ఏమిటి, ఈ క్రియలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వీటిని మనం ఏ విధంగా వాక్యాల్లో ప్రయోగిస్తాం అనే విషయాల్ని తెలుసుకుందాం.
5: అలాగే మాస్టరు.
6: ఏదమ్మా పుష్ప, నువ్వు రాసిన కొన్ని క్రియాపదాల్ని చదువు, అందరం వింటాం.
7: అలాగే మాస్టరు. నడుచుట, పరిగెత్తెను, తిన్నాను, ఆడుకుంటున్నారు, చదువుకుంటున్నాము.
6: విన్నారుగా, తనకు క్రియాపదాలుగా పాఠంలో కనబడిన వాటిని రాసింది. ఇందులో అన్నీ ఒకే రకంగా లేవు, అవునా కదా?
7: అవును మాస్టారు.
6: ఇప్పుడు మనం ఆ తేడాల్ని గురించి తెలుసుకుందాం. క్రియ అంటే పని. పనిని గురించి తెలిపే పదాల్ని క్రియాపదాలని అంటాం. క్రియను ధాతువు అని కూడా అంటారు. ధాతువు అంటే మూలము లేదా ప్రాథమికమైనది అని అర్థం. భాషంతా ఈ ధాతువుల ద్వారా ఏర్పడిందే. మూలధాతువులైన పదాలకు ప్రత్యయాలు, కొన్ని పదాలు కలిసి భావవ్యక్తీకరణకు తోడ్పడుతున్నాయి. అందుకే భాషను ధాతుజన్యమని కూడా అంటారు. ధాతుజన్యమంటే ధాతువుల నుండి పుట్టినది అని అర్థం. ఇప్పుడు మనం క్రియల్లో ఎన్ని రకాలున్నాయి, అవి ఏవి అనేది తెలుసుకుందాం. క్రియలు ముఖ్యంగా రెండు రకాలు. అవి సమాపక క్రియ, అసమాపక క్రియలు. సమాపక అంటే అర్థం సంపూర్ణం లేదా పూర్తి అని.

0: ను పని పూర్తయిందన్న అర్థంలో ఉపయోగిస్తే వాక్యార్థం కూడా సంపూర్ణం అవుతుంది. వాక్యార్థం అసంపూర్ణంగా పూర్తి కాకుండా ఉన్నట్టయితే అందులో వాడిన క్రియ అసమాపక క్రియ అని మనకు తెలుస్తుంది. ఉదాహరణకు ఇందాక మనం చెప్పుకున్న వాక్యాన్నే చెబుతాను. ధాతువుల నుండి భాష పుట్టింది. ఈ వాక్యంలో ఉన్న క్రియను సమాపక క్రియ అని అంటాం. ఎందుకంటే ఇందులో అర్థం పూర్తయింది, వాక్యార్థం కూడా పూర్తిగా ఉంది. పుట్టింది అన్న క్రియ సమాపక క్రియ. ఇలాగే వర్ధిల్లుతుంది, పెరిగింది, వచ్చారు, వెళ్ళారు, చూశాము, ఇలా పదం పూర్తి అర్థాన్ని తెలిపే విధంగా ఉండి వాక్యార్థాన్ని పూర్తిగావిస్తే ఆ క్రియాపదాన్ని సమాపక క్రియ అని మనం చెప్తాం. అలాగే అసమాపక క్రియలంటే పనిని పూర్తి కాకుండా ఆపిన విధంగా అర్థం ఉంటే ఆ క్రియాపదాల్ని అసమాపక క్రియలని అంటాం. ఉదాహరణకు కొన్ని అసమాపక క్రియలు ఎలా ఉంటాయో చెప్తాను, వినండి. వచ్చి, పోయి, తిని, లేచి, పరిగెత్తి, సగం అర్థం ఉండి తరువాత ఇంకా ఏదో క్రియకు స్థానాన్నిచ్చే విధంగా క్రియలు వాక్యంలో ఉంటే వాటిని అసమాపక క్రియలని అంటాం. తెలిసిందే?
1: తెలిసింది మాస్టరు.
0: నేనిప్పుడు ఒక వాక్యాన్ని చెప్తాను, అందులో ఏది సమాపక క్రియో ఏది అసమాపక క్రియో చెప్పుకోండి చూద్దాం. విద్యార్థులు పట్టుదలతో చదివి పరీక్షలను రాస్తారు. ఇది ఒక వాక్యం. ఇందులో సమాపక క్రియ అసమాపక క్రియలు ఉన్నాయా? ఉంటే అవి ఏవి చెప్పండి.
1: ఉన్నాయి మాస్టారు. చదివి అనే పదం అసమాపక క్రియ, అలాగే రాస్తారు అనే పదం సమాపక క్రియ. అవునా మాస్టారు?
0: అవును, మీరు కరెక్ట్గానే చెప్పారు. చదివి అన్న పదం అసమాపక క్రియ, రాస్తారు అన్న పదం సమాపక క్రియ. తరువాత సకర్మక క్రియలు అకర్మక క్రియలని మరో రెండు రకాల క్రియలున్నాయి. వాక్యంలో కర్మపదంతో కలిసి ఉన్న క్రియలను సకర్మక క్రియలని, వాక్యంలో కర్మపదం లేకుండా కేవలం క్రియాపదమే ఉన్నట్లయితే అది అకర్మక క్రియ అని అంటాం. వీటికి ఉదాహరణ చెప్తాను, వినండి. సుశీల పాటను పాడింది అన్నది ఒక వాక్యం. ఇందులో పాడింది అన్నది క్రియాపదం, సమాపక క్రియ. అవునా?
1: అవును మాస్టారు.
0: ఎవరు పాడారు అంటే సుశీల అనే పదం కర్త. ఏం పాడింది అంటే పాటను అన్న పదం కర్మ. సుశీల పాటను పాడింది అన్న వాక్యంలో క్రియాపదం కర్మపదంతో కూడి వాక్యార్థాన్ని పూర్తి చేసింది. ఇది సకర్మక క్రియ. క్రియాపదం కర్మపదంతో కలిసి ఉన్నట్టయితే అది సకర్మక క్రియ. అలా కాకుండా కేవలం క్రియాపదం ఒక్కటే ప్రయోగించబడితే అది అకర్మక క్రియ అన్నట్టు. ఉదాహరణకు పాడింది, రాసింది, తిన్నాడు, వచ్చాడు, ఇలా క్రియాపదం ఒక్కటే కర్మ లేకుండా ప్రయోగిస్తే అవి అకర్మక క్రియలు అని చెప్తాం. ఇక్కడ పాడింది అంటే ఏం పాడింది అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఎవరో ఏదో పాడారు. అలాగే రాశారు అంటే ఎవరో ఏదో రాశారు. ఇలా కర్త ఆధారంగా తెలుస్తుందే కాని కర్మకు ఈ వాక్యాల్లో స్థానం లేదు. కాబట్టి ఇలాంటి వాక్యాల్లోని క్రియలు అకర్మక క్రియలు. ఇప్పుడు చెప్పండి, కర్మతో కలిసిన క్రియల్ని ఏమంటారు?
1: సకర్మక క్రియలు అంటాం.
0: కర్మలేని క్రియల్ని
1: అకర్మక క్రియలని అంటాం మాస్టారు.
0: ఇప్పుడు తెలిసిందిగా. ఇలా కర్మపదానికున్న సంబంధంతో సకర్మక క్రియ అకర్మక క్రియలుగా క్రియలు రెండు రకాలని మనకు తెలిసింది. క్రియల్లో ఇలా ఇంకొన్ని రకాలున్నాయి. అవి కాలాన్ని గురించి తెలిపేవి లేదా కాల సంబంధమైనవి. ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని, జరిగిపోయిన కాలాన్ని, జరగబోయే కాలాన్ని మనం ఏ పేర్లతో చెప్తాం? ఎవరైనా చెప్తారా మీలో?
1: మాస్టారు నేను చెప్తాను. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం అని కాలాలు మూడు మాస్టారు.
0: వెరీ గుడ్. వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరుగుతున్న కాలం, భూతకాలం అంటే జరిగిపోయిన కాలం. అలాగే

0: భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలం. ఈ మూడు కాకుండా ఎప్పటికీ అలాగే ఉండేవాటిని చెప్పే క్రియలు కూడా ఉన్నాయి. అవి తద్ధర్మార్థక క్రియలు. అంటే కాలాలకు సంబంధించిన క్రియలు నాలుగు రకాలన్నమాట. వీటిని ఉదాహరణలతో చెప్పుకుందాం, మీకు వివరంగా తెలుస్తుంది. నవీన్ పాఠాలని చదువుతున్నాడు అని ఒక వాక్యం చెప్పాను. ఇందులో క్రియాపదం ఏది?
1: చదువుచున్నాడు అనేది క్రియాపదం.
0: అవును, చదువుతున్నాడు అనేది క్రియాపదం. చదువుతున్నాడు అంటే ఇప్పుడు ఇంకా చదువుతూనే ఉన్నాడు అని అర్థమవుతుంది కదా. అంటే అది ఇప్పుడు జరుగుతున్న కాలం, వర్తమాన కాలాన్ని తెలుపుతున్న క్రియాపదం. కాబట్టి ఇలాంటి క్రియలని వర్తమాన కాల క్రియలని అంటాం. ఇలాగే ఇదే వాక్యాన్ని జరిగిపోయిన కాలంలోకి మార్చి చెప్పుకుందాం. నవీన్ పాఠాన్ని చదివాడు అని చెప్పినట్టయితే, చదివాడు అన్న క్రియాపదం జరిగిపోయిన కాలాన్ని తెలుపుతోంది కాబట్టి ఇది భూతకాల క్రియ అని మనకి తెలుస్తోంది. జరగబోయే భవిష్యత్ కాలానికి సంబంధించిన క్రియాపదాన్ని చెప్పాలంటే నవీన్ పాఠాన్ని చదువుతాడు లేదా చదవగలడు అని చెప్పాలి. అప్పుడు ఆ క్రియ భవిష్యత్ కాల క్రియ అవుతుంది. పిల్లలు, మనం ఇప్పుడు ఎన్ని కాలాలకు సంబంధించిన క్రియల్ని చెప్పుకున్నాం? వాటి పేర్లు ఒకసారి చెప్పండి.
2: మూడు కాలాలు, వర్తమాన కాల క్రియ, భూతకాల క్రియ, భవిష్యత్ కాల క్రియ.
0: ఇంకా తద్ధర్మార్థక కాలక్రియను గురించి తెలుసుకుందాం. తద్ధర్మం అంటే కాలాలతో సంబంధం లేకుండా ఎప్పటికీ అలాగే ఉండేవి. ఉదాహరణకు, సూర్యుడు ఉదయించును, ఎండలు కాయును, పూలు పూయును, ఇలాంటివన్నీ అన్నమాట. అలాగే మన స్వభావాన్ని బట్టి కూడా క్రియల్లో రకాలున్నాయి. ఉదాహరణకు, కోపంతో ఉన్నప్పుడు, ఇష్టం లేనప్పుడు, ఏదైనా కావాలన్నప్పుడు, మనం ఇతరుల్ని ఏదైనా అనడమో అడగడమో వంటి పదాలు కూడా క్రియాపదాల్లో రకాలుగానే గుర్తిస్తాం. ఉదాహరణకు, మనం పెద్దవాళ్ల దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటాం. అవి ఆశీర్వచనాలు తెలిపే క్రియాపదాలు. మీకు మంచి జరుగుతుంది అని ఎవరైనా దీవించారనుకోండి, అది ఆశీర్వాదార్థక క్రియ అవుతుంది. చెప్పండి.
1: ఆశీర్వాదార్థక క్రియ.
0: ఆశీర్వాదంలాగే కొన్నిసార్లు కొంతమంది శాపనార్థాలు కూడా ఇస్తుంటారు. నువ్వు కష్టాల పాలవుతావు, నీకు మంచి జరగకుండుగాక అని శపిస్తే అది శాపార్థక క్రియ అవుతుందన్నమాట. ఏం క్రియ అవుతుంది?
3: శాపార్థక క్రియ.
0: శాపార్థక క్రియల్లో మనకు లేదా ఇతరులకు చెడు జరగాలని కోపంతో శపిస్తే మరి వాళ్ల కోపాన్ని తగ్గించాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి?
1: క్షమించమని కోరుకుంటాం.
0: క్షమించమని కోరుకోవడం లేదా ప్రార్థించడం వంటి పదాలను తెలిపే క్రియలకు ఒక పేరుంది, అదే ప్రార్థనార్థక క్రియలు. భగవంతుణ్ణైతే తండ్రి నన్ను రక్షించు అనో, తల్లిదండ్రులనైతే నన్ను మన్నించు అనో ప్రార్థిస్తాం కదా. ఇలాంటి పదాలన్నీ ప్రార్థనార్థక క్రియాపదాలే. ఏం క్రియాపదాలు?
1: ప్రార్థనార్థక క్రియాపదాలు.
0: ఒక్కోసారి తప్పును ఒప్పుకోకుండా వ్యతిరేక భావంతో మనం తప్పు చేయలేదను, అబద్ధం ఆడలేదను, మేము ఎంత బాగా పరీక్ష రాసినా మా మాస్టారు మార్కులు తక్కువ ఇచ్చారను, ఇలా వ్యతిరేక భావంతో మనం కాదు అనే చెప్తాం. ఇలాంటి క్రియాపదాల్ని వ్యతిరేకార్థక క్రియలుగా చెప్పుకుంటాం. ఏం క్రియలు?
1: వ్యతిరేకార్థక క్రియలు.
0: అవునంటే కాదనడం, చదవమంటే చదవను అనడం, ఇటువంటి క్రియాపదాలన్నీ వ్యతిరేకార్థక క్రియలే. ఈ వ్యతిరేకార్థక క్రియల్ని మీరే ఎక్కువగా చెప్తారనుకుంటా. ఏది, కొన్ని చెప్పండి.
1: వినం, చూడం, రాయం, మాట్లాడం, చదవం.
0: అబ్బో, ఇంకాపండి ఇంకాపండి. వ్యతిరేకార్థక క్రియలు దొరికాయి కదా అని నా మీద దండయాత్ర చేసేట్టున్నారే. ఇక చాలు, ఈ క్రియలు వాటి రకాల గురించి ఇవాళ మనం తెలుసుకున్న విషయాల్ని మరోమారు గుర్తు చేసుకుందాం.
1: అలాగే మాస్టరు.
0: క్రియ అంటే ధాతువు, పనిని తెలియజేసే పదం. క్రియలు ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి సమాపక క్రియ, రెండు అసమాపక క్రియ. వాక్యార్థం క్రియాపదంతో పూర్తయితే అది సమాపక క్రియ. వాక్యార్థం పూర్తి కానితో

0: అది అసమాపక క్రియ. సకర్మక క్రియ, అకర్మక క్రియలని కర్మఫలాన్ని బట్టి క్రియలు రెండు రకాలు. క్రియాఫలం కర్మకు సంబంధించిందైతే అది సకర్మక క్రియ, క్రియతో కర్మకు సంబంధం లేనట్లయితే అది అకర్మక క్రియ. కాలాలను తెలిపే క్రియలు నాలుగు రకాలుగా చెప్పుకుంటాం. అవి వర్తమానకాల క్రియలు, భూతకాల క్రియలు, భవిష్యత్కాల క్రియలు, తద్ధర్మార్థక క్రియలు. స్వభావాన్ని బట్టి తెలిపే క్రియలు ముఖ్యంగా నాలుగు రకాలు. అవి ఆశీర్వాదార్థక క్రియలు, శాపార్థక క్రియలు, ప్రార్థనార్థక క్రియలు, వ్యతిరేకార్థక క్రియలు. పిల్లలు, ఇవాళ మనం క్రియలు వాటి రకాల గురించి వివరంగా తెలుసుకున్నాం. మళ్ళీ ఇంకోసారి మిగతా విషయాల గురించి తెలుసుకుందాం, సరేనా?
1: సరే మాస్టారు.
2: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రపంచ పదులు మరియు క్రియలు రకాలు తెలుగు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
0: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
3: నేను మీ విజయ. లిసనర్స్, మరి రోజు ఆగస్ట్ 18వ తేదీ ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలను జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ముచ్చట్లని ఈ రోజు మన కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. మరి 1868 ఆగస్ట్ 18 గుంటూరు నగరంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త పీరీ జూల్స్ సీజర్ జాన్సన్ సూర్యుడి కాంతిని వర్ణపట గ్రాహి ద్వారా పరిశీలించారు. ఆ అరుదైన ఖగోళ ఘట్టంలో సూర్యుడి వాతావరణంలో

0: సరికొత్త పసుపు రంగు కాంతిరేఖను గుర్తించి భూమి మీద కంటే ముందే సూర్యుడిలో హీలియం అనే మూలకం ఉనికిని కనుగొని ప్రపంచ శాస్త్ర రంగాన్ని ఆశ్చర్యపరిచారు. మన తెలుగు నేల గుంటూరు నుంచే విశ్వ విజ్ఞానంలో ఇంతటి మహత్తర ఆవిష్కరణ జరగడం ఆంధ్రప్రదేశ్ చరిత్రకి ఎంతో గర్వకారణమైన ఘట్టం.
1: భూమి మీద కంటే ముందుగా సూర్యుడి వాతావరణంలో ఈ మూలకాన్ని గుర్తించడం ఖగోళ శాస్త్ర చరిత్ర

0: జరిగింది. అదేవిధంగా తెలంగాణ పోరాట చరిత్రలో మొఘల్ నిరంకుశ పాలనపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన ధీర వీరుడు సర్వాయి పాపన్న 1650 ఆగస్టు 18 జన్మించారు. ఆయన బహుజన వర్గాలను ఏకం చేసి స్వయంగా గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకుని మొఘల్ సైన్యాలపై వీరోచితంగా దాడి చేసి ఓడించి తనదైన రాజ్యాన్ని స్థాపించారు. నిరుపేదల రక్షణ కోసం, స్వయం పాలన కోసం మొఘల్ సైన్యాలను వణికించిన విప్లవాత్మక పోరాట యోధుడు ఆయన.
1: ఇక ప్రపంచ గణిత శాస్త్ర చరిత్రలో అత్యంత కీలకమైన సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన బ్రిటిష్ గణిత మేధావి బ్రూక్ టేలర్ 1685 ఆగస్టు 18 జన్మించారు. ఆయన కలన గణితంలో ప్రసిద్ధమైన టేలర్ సిద్ధాంతం మరియు టేలర్ సిరీస్లను కనుగొని గణిత రంగానికి సరికొత్త దిశానిర్దేశనం చేశారు. ఉన్నత స్థాయి గణిత విశ్లేషణలకు, ఇంజనీరింగ్ అప్లికేషన్లకు ఆయన ఆవిష్కరించిన సిద్ధాంతాలే నేటికీ ప్రాథమిక సూత్రాలుగా నిలిచాయి.
0: అలాగే మరాఠా సామ్రాజ్య చరిత్రలో తన సుదీర్ఘమైన సైనిక వ్యూహాలతో, యుద్ధ నైపుణ్యంతో అపజయం ఎరగని ధీరుడుగా పేరుగాంచిన 6వ పేష్వా బాజీరావు 1700 ఆగస్టు 18 జన్మించారు. ఆయన ఛత్రపతి షాహు మహారాజ్ కాలంలో పేష్వాగా బాధ్యతలు చేపట్టి మరాఠా సామ్రాజ్యాన్ని ఉత్తర భారతదేశం అంతటా విస్తరింపజేశారు. తనదైన వేగవంతమైన గెరిల్లా వ్యూహాలతో, సైనిక నాయకత్వంతో మరాఠా చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన మహోన్నత పరిపాలకుడు ఆయన.
1: ఇక మరాఠా సామ్రాజ్య పరిపాలనా చరిత్రలో 13వ పేష్వాగా బాధ్యతలు నిర్వహించిన రఘునాథరావు గారు 1734 ఆగస్టు 18 జన్మించారు. ఆయన మరాఠా సైన్యాలకు నాయకత్వం వహిస్తూ అటక్ వరకు మరాఠా జెండాను ఎగురవేసి సామ్రాజ్య విస్తరణలో కీలక పాత్ర పోషించారు. మరాఠా రాజకీయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ నాటి చారిత్రక పరిణామాలలో తనదైన శైలిలో ప్రభావం చూపిన మరాఠా నేత ఆయన.
0: అలాగే బ్రిటిష్ రాజకీయ చరిత్రలో 2 పర్యాయాలు ఇంగ్లాండ్ ప్రధానిగా సేవలందించిన ప్రముఖ రాజనీతిజ్ఞుడు లార్డ్ జాన్ రసెల్ 1792 ఆగస్టు 18 జన్మించారు. ఆయన 1846 నుంచి 1852 వరకు, అదేవిధంగా 1865 నుంచి 1866 వరకు బ్రిటన్ ప్రధానిగా ఉంటూ అనేక సామాజిక రాజకీయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజాస్వామ్య విలువలను, విద్యా సంస్కరణలను ప్రోత్సహించిన ధీర పార్లమెంటేరియన్ ఆయన.
1: ఇక అలానే అంతర్జాతీయ పత్రికా రంగంలో దౌత్య విభాగంలో విశేష గుర్తింపు పొందిన అమెరికన్ పబ్లిషర్ మరియు డిప్లొమాట్ జాన్ విట్నీ 1404 ఆగస్టు 18 జన్మించారు. ఆయన ప్రసిద్ధ ప్రచురణకర్తగా, బ్రిటన్లో అమెరికా రాయబారిగా అంతర్జాతీయ దౌత్య సంబంధాల బలోపేతానికి విశేష కృషి చేశారు. సమాజ సేవలు, పత్రికారంగ వికాసంలో తనదైన ఆత్మీయమైన ముద్ర వేసిన ప్రముఖ అంతర్జాతీయ వ్యక్తి ఆయన.
0: అలాగే భారతీయ పంజాబీ సాహితీ లోకంలో ప్రముఖ రచయితగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ హర్భజన్ సింగ్ 1920 ఆగస్టు 18 జన్మించారు. ఆయన పంజాబీ కవితా రంగానికి కొత్త శోభని తీసుకొచ్చి ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ మరియు కబీర్ సమ్మాన్ పురస్కారాలని అందుకున్నారు. వివిధ భాషల విశిష్ట సాహిత్యాలను పంజాబీలోకి అనువదిస్తూ ఆధునిక పంజాబీ సాహిత్య వికాసానికి అపారమైన సేవలు అందించిన మహోన్నత సాహితీవేత్త ఆయన.
1: ఇక భారతీయ ప్రసార మాధ్యమాల చరిత్రలో నాటి ఆకాశవాణి తమిళ విభాగంలో సుప్రసిద్ధ కార్యక్రమ నిర్వాహకురాలిగా సేవలందించిన సుభద్రా శ్రీనివాసన్ గారు 1925 ఆగస్టు 18 జన్మించారు. ఆమె ఆకాశవాణి ద్వారా ఎన్నో వైవిధ్యమైన, విజ్ఞానదాయకమైన రేడియో కార్యక్రమాలను రూపొందించి శ్రోతల మనస్సులు గెలుచుకున్నారు. తనదైన తీపిగాత్రంతో, ఆకట్టుకునే ప్రసంగ శైలితో నాటి రేడియో ప్రసార రంగానికి మహోన్నత శోభను తెచ్చిన ప్రసార ప్రముఖురాలు ఆమె.
0: అలాగే తెలుగు సాహితీ లోకంలో ప్రముఖ రచయిత్రిగా, అనువాదకురాలిగా తనదైన శైలీ రచనలతో అలరించిన కళ్యాణి నీలారంభం గారు 1946 ఆగస్టు 18 జన్మించారు. ఆమె ఇతర భాషల్లోని అనేక ప్రముఖ నవలల్ని, కథలని తెలుగులోకి సరళంగా అనువదించి తెలుగు పాఠకులకు అందించారు. మానవతా సంబంధాలను, సామాజిక స్పృహను చాటే అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి తెలుగు అనువాద సాహిత్య రంగాన్ని సుసంపన్నం చేసిన రచయిత్రి ఆవిడ.
1: ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముక్కుసూటి కాన్సెప్ట్లతో, హాస్యభరిత చిత్రాలతో అలరించిన ప్రముఖ చలనచిత్ర దర్శకుడు పిఎన్ రామచంద్రరావు గారు 1955 ఆగస్టు 18 జన్మించారు. ఆయన సంధ్యారాగం, మామగారు, చిత్రం వళారే విచిత్రం వంటి అనేక కుటుంబ కథా చిత్రాలు మరియు కామెడీ చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల్ని మెప్పించారు. నాటి తెలుగు వెండితెరపై నిరూపితమైన విజయాలను

0: ప్రయత్నిస్తూ ఆరోగ్యకరమైన వినోదాన్ని పంచిన ప్రతిభావంతుడైన దర్శకుడు ఆయన.
1: అలాగే భారత జాతీయ రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి వంటి అత్యున్నత బాధ్యతలని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రముఖ నాయకురాలు నిర్మలా సీతారామన్ గారు 1959 ఆగస్టు 18 జన్మించారు. ఆమె భారత తొలి పూర్తిస్థాయి మహిళా రక్షణ మంత్రిగా, అనంతరం ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పదునైన ప్రసంగాలతో, పరిపాలనా పటిమతో అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తిని చాటుతున్న ధీర రాజకీయ నేత ఆవిడ.
0: ఇక భారతీయ చలనచిత్ర రంగాన సంగీత ప్రపంచంలో తనదైన పాప్ శైలి గాత్రంతో అభినయంతో అలరించిన నటి గాయని వసుంధరా దాస్ 1977 ఆగస్టు 18 జన్మించారు. ఆమె హేరామ్ చిత్రంతో నటిగా పరిచయమై ఒకే ఒక్కడిలో శకలక బేబీ వంటి బ్లాక్ బస్టర్ పాటలను పాడి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో గాయనిగా, నటిగా తనదైన సృజనాత్మకతను ప్రదర్శించిన బహుముఖ కళాకారిణి ఆమె.
1: ఇక భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో నేతాజీగా పిలువబడి ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించిన మహోన్నత విప్లవ వీరుడు సుభాష్ చంద్రబోస్ గారు 1945 ఆగస్టు 18 భౌతికంగా దూరమయ్యారు. ఆయన నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అనే నినాదంతో కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి ఉప్పొంగేలా చేశారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో తనదైన వీరత్వంతో, అసమాన సైనిక నాయకత్వంతో దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు ఆయన.
0: ఇక తెలంగాణ ప్రాంతీయ చరిత్రలో మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల సంస్థానాన్ని సమర్థవంతంగా పాలించి ప్రజల ఆదరాభిమానాలను పొందిన మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ గారు 1953 ఆగస్టు 18 భౌతికంగా దూరమయ్యారు. ఆమె సంస్థాన పరిపాలనలో విద్యా వ్యాప్తికి, కళలకు, పండితులకు విశేషమైన ప్రోత్సాహాన్ని అందిస్తూ ప్రజారంజక పరిపాలన సాగించారు. గద్వాల సంస్థానపు సాంస్కృతిక, సాహిత్య, వైభవ వారసత్వాన్ని కాపాడుతూ పాలన సాగించిన ధీర పాలకురాలు ఆమె.
1: అలాగే భారతీయ సాంప్రదాయ నృత్య రంగాన ప్రసిద్ధ ఒడిస్సీ నృత్య కళాకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రతిమా బేడి గారు 1998 ఆగస్టు 18 భౌతికంగా దూరమయ్యారు. ఆమె బెంగళూరు సమీపంలో నృత్యగ్రామ్ అనే అద్భుతమైన గురుకులాన్ని స్థాపించి సాంప్రదాయ నృత్య రీతులను వర్ధమాన కళాకారులకు ఉచితంగా నేర్పించారు. మోడలింగ్ రంగం నుంచి భారతీయ సాంప్రదాయ కళా ప్రపంచంలోకి వచ్చి ఒడిస్సీ నృత్య వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విశిష్ట నర్తకి ఆవిడ.
0: ఇక ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో శ్రీకాకుళం మరియు బొబ్బిలి నియోజకవర్గాల నుండి 11వ, 12వ మరియు 14వ లోక్సభలకు ఎన్నికై ప్రజాసేవ చేసిన ప్రముఖ పార్లమెంట్ సభ్యుడు కొండపల్లి పైడితల్లి నాయుడు గారు 2006 ఆగస్టు 18 భౌతికంగా దూరమయ్యారు. ఆయన ప్రజాప్రతినిధిగా స్థానిక ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి, వ్యవసాయ ప్రాజెక్టుల సాధనకు, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించారు. నిరాడంబరమైన రాజకీయ జీవితాన్ని గడుపుతూ ప్రజా సమస్యలపై గడమెత్తిన ప్రజాదరణ పొందిన నాయకుడు ఆయన.
1: ఇక అంతర్జాతీయ దౌత్య వేదికపై ఐక్యరాజ్య సమితి 7వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న ఘనా దేశ రాజనీతిజ్ఞుడు కోఫీ అన్నన్ 2018 ఆగస్టు 18 భౌతికంగా దూరమయ్యారు. ఆయన ప్రపంచ దేశాల మధ్య యుద్ధాల నివారణకు, మానవ హక్కుల పరిరక్షణకి, పేదరిక నిర్మూలనకు మరియు ఎయిడ్స్ వ్యాధి నివారణకి అంతర్జాతీయ స్థాయిలో విశేష కృషి చేశారు. ఐక్యరాజ్య సమితి ప్రతిష్టను పెంపొందిస్తూ ప్రపంచ శాంతి స్థాపనకు తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత అంతర్జాతీయ నాయకుడు ఆయన. లిజనర్స్, ఇంతవరకు ఆగస్టు 18వ తేదీకి సంబంధించిన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన సంఘటనలు, జాతీయ అంతర్జాతీయ విశేషాలు, ఎంతో మంది ప్రముఖుల జననాలు మరణాల గురించి ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు మన టాపిక్ లోకి వెళ్లబోయే ముందు శ్రోతలందరికీ ఒక మంచి పాట వినిపిస్తామమ్మా.
0: తప్పకుండా. లిజనర్స్, మరింత కలిసి మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம் டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఈ రోజు మనం సమాజాన్ని, ముఖ్యంగా ప్రతి కన్న

0: తండ్రిని కన్న తల్లిని, నిద్ర లేకుండా భయపెడుతున్న ఒక అత్యంత విషాదకరమైన అంశం గురించి మనం మాట్లాడుకోవాలి.
1: తప్పకుండా.
0: అదేంటో మరి గెస్ చేయగలిగావా?
1: ఏంటది?
0: అదే, పిల్లలు అవగాహన లేకుండా వాహనాలు మితిమీరిన వేగంతో నడపడం, మద్యం సేవించి కార్లు డ్రైవ్ చేయడం, ఆ క్షణికానందం వల్ల జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం.
1: తప్పకుండా అనియా. మరి నేడు రోడ్లపై రేసింగులు, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ విచ్చలవిడిగా మారిపోయాయి. కళ్ల ముందు వికసిస్తున్న పచ్చని పూలలాంటి యువత కేవలం కొన్ని నిమిషాల వేగం, మద్యం మత్తులు జీవితాలను రోడ్లపై బలి చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ అసలైన నరకం అనుభవిస్తుంది ఆ పిల్లలు కాదు. నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడుకుని తమ సర్వస్వాన్ని ధారపోసి పెంచిన తల్లిదండ్రుల కడుపుకోత.
0: అవునమ్మా, మద్యం సేవించి వాహనం నడిపితే బ్రేక్ వేయాల్సిన క్షణంలో వేగంగా యాక్సిలేటర్ తొక్కేస్తూ ఉన్నారు. అది కేవలం తమ ప్రాణాలనే కాదు, రోడ్డు మీద వెళ్లే నిరపరాధుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటోంది. తమ పిల్లాడు పెద్ద ఉద్యోగం చేస్తాడని, వాళ్ళని బాగా చూసుకుంటాడని, సమాజంలో గొప్పగా ఎదుగుతాడని ఏళ్ల తరబడి కలలు కంటారు తల్లిదండ్రులు. కానీ అర్ధాంతరంగా శవమై ఇంటికి వస్తే ఆ కన్నపేగు అనుభవించే ఆవేదనని ఏ పదాలతోనూ మనం చెప్పలేం. కొడుకు లేకుండా శూన్యమైపోయిన ఇల్లు, కూతురు జ్ఞాపకాలతో కన్నీరు మున్నీరయ్యే తల్లిదండ్రుల దీనస్థితి చూస్తుంటే సమాజం నిజంగా ఎటు వెళుతోందో అసలు అర్థం కావడం లేదు.
1: ఇక్కడ ఇంకొక తీవ్రమైన కోణాన్ని కూడా మనం ఆలోచించుకోవాలన్నయ్య. మరి పిల్లలు అడిగారనో లేదా పక్కవారి ముందు గొప్పల కోసమో మైనర్ పిల్లలకి లైసెన్స్ లేని యువతకు భారీ సీసీ ఉన్న బైక్లు కార్లు చేతికి ఇవ్వడం తల్లిదండ్రులు చేస్తున్న అతిపెద్ద పొరపాటు. ప్రేమ అంటే పిల్లలు అడిగిన వాహనం కొనివ్వడం కాదు, వారి యొక్క ప్రాణాలకు భద్రత కల్పించడం. ఈ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు. లైసెన్స్ వచ్చాక కూడా వేగం యొక్క ప్రమాదాలను, హెల్మెట్ సీట్ బెల్ట్ ప్రాముఖ్యతను నూరిపోయాలి. మద్యం తాగి డ్రైవ్ చేస్తున్న ఫ్రెండ్ను అడ్డుకోవడం నిజమైన స్నేహం. తాగి డ్రైవ్ చెయ్యొద్దు అని కరాఖండిగా చెప్పగలగాలి. మద్యం తాగి వాహనం నడిపి ప్రమాదాలు చేస్తే కఠినమైన జైలు శిక్షలు, శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేసేలా పోలీస్ వ్యవస్థ చర్యలు బుమ్మరం చేయాలి.
0: అవునమ్మా, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ప్రతి అంశం ఒకెత్తైతే నేడు మన కళ్ల ముందు జరుగుతున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదాలు, పిల్లల అతి వేగం, మద్యం మత్తు డ్రైవింగ్ వల్ల కన్నవారికి మిగులుతున్న తీరని కడుపుకోత సమాజంలో ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేస్తోంది. నిజంగా కనుక ఆలోచిస్తే ఈ రోజుల్లో రోడ్డు మీద వెళుతున్నప్పుడు క్షేమంగా తిరిగి వస్తామా లేదా అనే భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ముఖ్యంగా పట్టుమని 18 ఏళ్ల నిండిన పిల్లలు, యువతీ యువకులు వాహనాల్ని రోడ్ల మీద నడిపే విధానం చూస్తుంటే నిజంగా ఒళ్ళు గగుర్పొడుస్తుందనుకో. వేగం ఇచ్చే ఆ కొన్ని క్షణాల థ్రిల్ కోసం జీవితాంతం అనుభవించే నరకాన్ని వాళ్ళు కొంతెచ్చుకుంటున్నారు. రోడ్డుపై వేగంగా వెళ్లడం గొప్పతనమో, లేదంటే పక్కన ఉన్న ఫ్రెండ్ ముందు హీరోలా కనిపించడం అనుకుంటారో ఏంటో కానీ, ఆ బైకో లేదంటే ఆ కారు స్పీడోమీటర్ ముళ్ళు పెరిగే కొద్దీ ఆయుష్ ముళ్ళు కరిగిపోతుందని ఈనాటి తరం గ్రహించలేకపోతున్నారు.
1: మన సమాజంలో మన నేడు రోడ్ల ప్రమాదం అనేది కేవలం ఒక పేపర్ వార్తగానో లేదా టీవీ న్యూస్గానో మారిపోయింది. కానీ ఆ వార్త వెనుక ఒక కుటుంబం అనుభవించే నరకం ఎంతటిదో ఏ కెమెరాలు బంధించలేవు. ఈ రోజుల్లో యువతలు బాగా ఎక్కువైపోయిన ప్రమాదకరమైన అలవాటు మద్యం సేవించి వాహనాలు నడపడం. మద్యం మత్తు మెదడులోకి ఎక్కినప్పుడు కళ్ళు స్పష్టంగా చూడలేవు, చేతులు స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోతాయి, బ్రేక్ వేయాల్సిన చోట యాక్సిలేటర్ తొక్కుతారు, దాంతో వాహనం కంట్రోల్ తప్పి చెట్టును, రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను లేదా ఎదురుగా వచ్చే అమాయక ప్రయాణికుడినో ఢీకొడుతుంది. ఆ ఒక్క క్షణంలోనే జీవితం సమాప్తమైపోతుంది. మద్యం మత్తులో తప్పు చేసేది వీరు, కానీ దానికి ప్రాణాలు కోల్పోయి శవమై మిగిలేది వీరు మరియు సమాజంలోని అమాయకులు.
0: అవునమ్మా, కళ్ల ముందు నవ్వుతూ కలలతో మెరిసిపోయే పిల్లలు ఆసుపత్రి బెడ్ మీద రక్తసిక్తమైన దేహంతో పడి ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుల ఆవేదన చూడడం దేవుడి తరం కూడా కాదు. నవమాసాలు మోసి రక్తాన్ని పాలుగా మార్చి ప్రతి క్షణం వారి భవిష్యత్తు కోసమే బతికిన కన్న తల్లి ఆసుపత్రి కారిడార్లలో కేకలు వేస్తూ ఏడుస్తూ ఉంటే, ఆ తండ్రి దిక్కుతోచక పిచ్చివాళ్ల గోడలకు తల బాదుకుంటూ ఉంటే ఆ కడుపు కొతను ఏ నష్టపరిహారమూ తీర్చలేదు. తమ కొడుకో కూతురో పెద్ద చదువులు చదివి తమను గొప్పగా చూసుకుంటారని కలలు కన్న తల్లిదండ్రులకి ఆ పిల్లల శవపేటికను చూడాల్సి రావడం కంటే పెద్ద నరకం ఈ ప్రపంచంలో ఇంకోటి ఏముంటుంది చెప్పు.
1: ఇక తల్లిదండ్రుల కన్నీటి చుక్కలు ఏ రోడ్డు మచ్చనైనా కడిగేయగలవా? ఇక్కడ మరో ముఖ్యమైన కోణాన్ని కూడా మనం ధైర్యంగా స్పృశించుకోవాలి. తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాల్లో కఠినంగా ఉండలేకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమవుతోంది.

0: పిల్లలు అడిగారని చెప్పి మైండ్ సెట్ కూడా పరిపక్వత చెందని వయసులోనే లక్షల విలువైన హైస్పీడ్ బైకులు కార్లు కొనిచ్చి చేతులు పెడుతున్నారు. నా కొడుకు బండి బాగా నడుపుతాడు అని పొరుగు వారి ముందు గొప్పలు చెప్పుకునే తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి. వీరుస్తుంది వాహనం కాదు, వారి ప్రాణాలను తీసే మారణ ఆయుధం. ప్రేమ అంటే అడిగిన ప్రతీదీ కొనివ్వడం కాదు, వారి ప్రాణాలకు రక్షణ కల్పించడం. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, రాత్రిపూట తాగి ఇంటికొస్తున్నారా లేదా అని గమనించాల్సిన కనీస బాధ్యత కన్నవారిదే.
1: అవునమ్మా, సమాజంలో హోదా కోసం, ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియా లైక్స్ కోసం ఈ రోజున రోడ్ల మీద ప్రమాదకరమైన రీతిలో స్టంట్లు చేయడం, పల్టీలు కొట్టడం ఒక ట్రెండ్లా మారిపోయింది. సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వందల లైక్స్ కోసం తమ ఉనికినే పణంగా పెట్టేంత అమాయకత్వంలో నేటి యువత కొట్టుమిట్టాడుతోంది. అలాగే ఫ్రెండ్స్ గ్రూపుల్లో ఒకడు తాగి బండి తోలుతూ ఉంటే మిగిలిన వాళ్ళు రే స్పీడ్ వెళ్ళు అని ప్రోత్సహిస్తున్నారే తప్ప మనోడా బండి ఆపు నేను తోల్తాను లేదంటే క్యాబ్ మాట్లాడుకుందాం అని ఆపే ధైర్యం చేయడం లేదు. తాగిన మత్తులో ఉన్న మిత్రుడి చేతికి స్టీరింగ్ ఇవ్వడం అంటే అతన్ని మృత్యువు నోట్లోకి నెట్టడమే అని ప్రతి యువకుడు గ్రహించాలి.
0: చట్టాలు పోలీసులు ఎంత కఠినంగా ఉన్నా, ఫైన్లు ఎంత వేసినా మానసిక మార్పు రానంతకాలం ఇవాగం. ప్రతి విద్యా సంస్థలోనూ కేవలం మార్కులు ర్యాంకుల చుట్టూనే కాకుండా రోడ్డు భద్రత, మానవ విలువల గురించి నిరంతరం పాఠాలు చెప్పాలి. కాలేజీల్లో హెల్మెట్ లేని విద్యార్థుల్ని, డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లను క్యాంపస్ లోకి రాకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలి. మరి పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఎవరికైనా సరే కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి. సమాజంలో ప్రతి పౌరుడు రహదారి నియమాలను పాటించడం తన బాధ్యతగా భావించినప్పుడే ఈ కడుపు కోతలనేవి ఆగుతాయి.
1: అవునమ్మా, మనం ఎంతగా మాట్లాడుకుంటున్నా ఈ రోడ్డు ప్రమాదాలు, యువత మితిమీరిన వేగం, మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోవడం అనే ఘోరమైన సమస్య మాత్రం ఇంకా రూపు మాసిపోవడం లేదు. పైగా రోజురోజుకి కొత్త రూపాలు దాల్చుతూ ఎన్నో కుటుంబాల్లో కోలుకోలేని దెబ్బతీస్తోంది. అందుకే ఈరోజు ఈ సమస్యకి అసలైన మూలాలు ఎక్కడున్నాయి, దీన్ని సమూలంగా అరికట్టడానికి సమాజం, తల్లిదండ్రులు, పోలీసు వ్యవస్థ, చివరికి వాహన తయారీ సంస్థలు సైతం ఎలాంటి ఆచరణాత్మకమైన చర్యలు తీసుకోవాలో చాలా లోతుగా కూలంకుషంగా చర్చించుకోవాల్సిన అత్యంత ఆవశ్యకమైన సమయం అయితే మాత్రం వచ్చింది. ఒక పక్క పిల్లల అవగాహన రాహిత్యంతో చేసే తప్పులకి కన్నవారు బలైపోతూ ఉంటే, మరోపక్క రోడ్డు భద్రతా నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది.
0: ఈ రోజుల్లో పిల్లలకి క్రమశిక్షణ నేర్పించాల్సిన మొదటి బడి ఇల్లే. కానీ దురదృష్టవశాత్తు నేడు చాలా మంది తల్లిదండ్రులు తమ బాధ్యతను సరిగ్గా నిర్వహించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. పిల్లలు ఏదడిగితే అది కొనివ్వడమే ప్రేమాభిమానం అని పొరబడుతున్నారు. పట్టుమని 15 ఏళ్లు 16 ఏళ్లు కూడా నిండని మైనర్ పిల్లలకు లక్షల విలువైన హైస్పీడ్ బైకులు, రేసింగ్ కార్లు కొనిచ్చి వారి చేతులు పెడుతున్నారు. మా అబ్బాయి చాలా చిన్న వయసులోనే చాలా స్పీడ్గా బండి తోలుతాడు అని పక్కవారి ముందు గొప్పగా చెప్పుకునే కన్నవారు నిజానికి తమ పిల్లల చేతికి ఒక మారణాయుధాన్ని ఇస్తున్నామని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? పిల్లలు బయటకు వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటున్నారా లేదా, ఎవరితో తిరుగుతున్నారు, రాత్రులు తాగి ఇంటికొస్తున్నారా లేదా అని గమనించాల్సిన కనీస బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది.
1: నిజమేనమ్మా, ప్రేమ వేరు, మూఢనమ్మకంతో కూడిన నిర్లక్ష్యం వేరు. పిల్లలకి చిన్నప్పటి నుంచే డ్రైవింగ్ క్రమశిక్షణ, రోడ్డు నిబంధనల మీద గౌరవం నేర్పించాలి. 18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే వాహనం ముట్టుకోవాలనే కఠినమైన నిబంధన ప్రతి ఇంట అమలు కావాలి. ఒకవేళ మైనర్ పిల్లల ప్రమాదానికి గురైతే లేదంటే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ దొరికిపోతే కేవలం పిల్లల్ని మాత్రమే కాకుండా వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులపైన చట్టపరమైన కేసులు నమోదు చేసి శిక్షించాలి. అప్పుడే కన్నవారిలో ఒక భయం, బాధ్యత పెరుగుతాయి. ఇంట్లో తల్లిదండ్రులు స్వయంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పిల్లలకు మార్గదర్శకంగా నిలవాలి. తండ్రి హెల్మెట్ లేకుండా బండి తోలుతుంటే కొడుకు కూడా దాన్ని అనుకరిస్తాడు కదా, అందుకే ఆ ఆదర్శం అనేది ఇంట్లోనే మొదలవ్వాలి. లిజనర్స్, రహదారి ప్రమాదాల్లో బలవుతున్న యువత, అదేవిధంగా వారు చేస్తున్న తప్పులు, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదండి. మరిన్ని విశేషాలు మాట్లాడుకోబోయే ముందు కార్యక్రమంలో మీ అందరి కోసం ఒక చక్కని పాట వస్తుంది, విని ఆనందించండి.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
3: ఇక సమాజం యొక్క బాధ్యత గురించి ఆలోచిస్తే, నేడు మన చుట్టూ ఉన్న సమాజం ఒక రకమైన మ్యూట్ స్పెక్టేటర్లా మారిపోయింది. రోడ్డుపై ఒక యువకుడు మితిమీరిన వేగంతో వెళ్తున్నా, రాంగ్ రూట్లో దూసుకుపోతున్నా, స్టంట్లు చేస్తూ ఇతరులను భయాందోళనకు గురి చేస్తున్నా ఎవ్వరూ అడ్డు చెప్పడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే బాధితుణ్ణి కాపాడి ఆసుపత్రికి తరలించాల్సింది పోయి ఫోన్లు తీసి వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పెట్టే దారుణమైన మనస్తత్వం పెరిగిపోయింది. సమాజంలో ప్రతి ఒక్క పౌరుడు ఒక బాధ్యతాయుతమైన నిఘా నేత్రంలా మారాలి. ఒక ఫ్రెండ్ గ్రూప్ లో ఒకడు తాగి బండి తొలుతుంటే, ఇది తప్పు, నువ్వు బండి నడిపితే మేం నీతో రాం అని ఖచ్చితంగా చెప్పగలిగే ధైర్యం మిత్రులకు ఉండాలి. తాగి డ్రైవ్ చేసేవాడిని ప్రోత్సహించే స్నేహితులు కూడా ఆ నేరంలో భాగస్వాములే అవుతారు.
2: అవునమ్మా, పోలీస్ అదేవిధంగా చట్ట అమలు వ్యవస్థల బాధ్యత ఇక్కడ అత్యంత కీలకమైందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడం, ఫైన్లు వేయడం లాంటివి చేస్తున్నప్పటికీ అవి కేవలం కొన్ని ప్రాంతాలకే లేదంటే కొన్ని ప్రత్యేక రోజులకి మాత్రమే పరిమితం అయిపోయాయి. రోడ్డు నిబంధనలను ఉల్లంఘించే వారి పట్ల చట్టాలు అత్యంత కఠినతరం కావాలి. కేవలం 500 లేదంటే 1000 రూపాయల జరిమానా వేసి వదిలేస్తే నేరస్తుల్లో భయం అయితే కలగదు. తాగి వాహనం నడిపినా, మైనర్లు బండి తోలినా, విచ్చలవిడిగా రేసింగ్లు చేసినా శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఖచ్చితంగా జైలు శిక్ష పడేలా చట్టాల్ని సవరించాలి. రాజకీయ సిఫార్సులు లంచాలకి తావు లేకుండా చట్టం అందరికీ సమానంగా వర్తించినప్పుడే వ్యవస్థపై భయం గౌరవం ఏర్పడతాయి.
3: అవునన్నయ్య, మరి దాంతో పాటు ఆధునిక సాంకేతికతను పోలీస్ వ్యవస్థ పూర్తిగా వినియోగించుకోవాలి.

0: ప్రధాన రహదారులన్నింటిలోనూ హైస్పీడ్ లేజర్ కెమెరాలు, సీసీటీవీ నెట్వర్క్లను ఏర్పాటు చేసి స్పీడ్ లిమిట్ దాటిన తక్షణమే ఆటోమేటిక్ చలనాలు నేరుగా వారిళ్లకు లేదా మొబైల్స్కు వెళ్లేలా చేయాలి. అంతేకాకుండా పదే పదే రోడ్డు నిబంధనలు ఉల్లంఘించే వారి వాహనాలను స్వాధీనం చేసుకోవాలి. పోలీసుల రేఖ కేవలం పట్టణాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు, హైవేలకు కూడా విస్తరించాలి. అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై జరిగే అక్రమ రేసింగ్లను అరికట్టడానికి ప్రత్యేక పెట్రోలింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
1: అయితే మనం ఎంతగా తల్లిదండ్రులని, పోలీసులని నిందించినా అసలు ఈ సమస్యకి సాంకేతిక పరమైన పరిష్కారం లేదా అని ఆలోచిస్తే ఒక విప్లవాత్మకమైన ఆలోచన అయితే మాత్రం వచ్చింది. అదే వాహన తయారీ సంస్థల బాధ్యత. అసలు బళ్ళు కార్లు తయారు చేస్తున్నప్పుడే వేగాన్ని నియంత్రించే వినూత్న సాంకేతికతలు ఎందుకు అందుబాటులోకి తేకూడదు? మన దేశంలో లేదంటే మన రోడ్ల మీద గరిష్టంగా అనుమతించబడిన వేగం కంటే 80 లేదా 100 కిలోమీటర్లు ఉన్నప్పుడు సామాన్య ప్రయాణికులకు వాడే వాహనాలకు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యాన్ని కంపెనీలు ఎందుకు ఇస్తున్నాయి? కేవలం వ్యాపార లాభాలు, స్పీడ్ అని ప్రచారం చేసుకోవడం కోసం హార్స్ పవర్ పెంచుకుంటూ పోవడం వల్ల యువత ఆకర్షితులై ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉన్నారు.
0: ఇక వాహన తయారీ కంపెనీలు తమ సామాజిక బాధ్యతను గుర్తించుకోవాలి. ఇప్పుడొస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాల్లోనే ఆటోమేటిక్ స్పీడ్ లిమిట్లు అమర్చచ్చు. అంటే ఒక వాహనం ఎంత ప్రయత్నించినా నిర్దేశిత వేగం దాటి వెళ్లకుండా ఇంజిన్ను సెట్ చేయొచ్చు. అలానే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఆధారంగా బండి ఏ రోడ్డుపై వెళ్తుందో గుర్తిస్తూ, మరి ఉదాహరణకి పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఉన్న ప్రాంతాల్లో లేదా సిటీ లిమిట్స్లో బండి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాహనం వేగం 40 కిలోమీటర్లకు పడిపోయేలా స్మార్ట్ స్పీడ్ కంట్రోల్ సిస్టమ్లను డిజైన్ చేయొచ్చు. దీనివల్ల డ్రైవర్ వేగంగా వెళ్లాలి అనుకున్న వాహనంలో ఉన్న సాంకేతికత దాన్ని అట్టుకుంటుంది.
1: అవునమ్మా, అంతేకాకుండా మద్యం సేవించి డ్రైవ్ చేసే అలవాటును అరికట్టడానికి ఆల్కహాల్ సెన్సర్ల ఆధారిత ఇంటర్లాక్ సిస్టంలను ప్రతి కార్, బైక్లో విధిగా అమర్చేలా ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలి. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకున్నప్పుడు లేదంటే వాహనంలో కూర్చుని శ్వాస వదిలినప్పుడు అతడు మద్యం సేవించి ఉన్నాడని ఆల్కహాల్ సెన్సర్ గుర్తిస్తే అసలు వాహనం స్టార్ట్ అవ్వకుండా ఉండేలా ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ పనిచేయాలి. డ్రైవర్ శ్వాసలో మద్యం ఘాటు ఉంటే ఇంజన్ ఇగ్నిషన్ కాకుండా సాంకేతిక బంధనం వేయగలిగితే వేలాది డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలను ప్రాథమిక దశలోనే అడ్డుకోవచ్చు.
0: నిజంగా మరి అలాంటి సాంకేతికతలు నిబంధనలుగా మారితే సమాజంలో విప్లవాత్మకమైన మార్పు అనేది వస్తుంది. అలానే సీట్ బెల్ట్ ధరించకపోతే కార్ స్టార్ట్ కాకపోవడం, హెల్మెట్లోని సెన్సార్ బ్లూటూత్ ద్వారా బైక్ కనెక్ట్ అయి హెల్మెట్ పెట్టుకుంటేనే బైక్ స్టార్ట్ అయ్యేలా స్మార్ట్ హెల్మెట్ సిస్టమ్లను ప్రోత్సహించడం లాంటివి కూడా వాహన కంపెనీలు చేయొచ్చు. మరి ప్రభుత్వాలు కూడా ఇలాంటి సురక్షితమైన సాంకేతికతలు ఉన్న వాహనాలపై పన్ను మినహాయింపులు ఇస్తూ అత్యధిక వేగంతో వెళ్లే స్పోర్ట్స్ వాహనాలపై భారీగా పన్నులు విధించాలి. ప్రాణాల కంటే వ్యాపార లాభాలు ఎక్కువ కాదని వాహన తయారీ సంస్థలు గ్రహించినప్పుడే రోడ్డు భద్రతకు ఒక బలమైన పునాది అనేది పడుతుంది.
1: ఈ సాంకేతికతలు, చట్టాలు, నిబంధనలు ఎన్ని ఉన్నా వాహనాన్ని నడిపే మనిషి మనసులో బాధ్యత, అదేవిధంగా క్రమశిక్షణ అనేవి లేకపోతే ఏదీ ఫలించదు. రేపటి పౌరులైన యువతీ యువకులు ఒక్కసారి ఆత్మసాక్షిగా ప్రశ్నించుకోవాలి. వేగం ఇచ్చే థ్రిల్ తాత్కాలికం, కానీ దానివల్ల జరిగే నష్టం శాశ్వతం. అమ్మా నాన్నల త్యాగాలు, భవిష్యత్తు కలలు, జీవిత లక్ష్యాలు, ఇవన్నీ ఒక రోడ్డుపై మీరు చూపే కొన్ని నిమిషాల నిర్లక్ష్యానికి బలైపోవడం ఎంతవరకు సమంజసం? మీరు క్షేమంగా తిరిగొస్తేనే మీ ఇంట వెలుగులు ఉంటాయి.
0: వాహనం నడిపే ప్రతి ఒక్కరూ స్టీరింగ్ పట్టుకున్నప్పుడు తమ ఇంటి వద్ద ఎదురు చూస్తున్న కన్నవారి ముఖాలను జ్ఞాపకం ఉంచుకోవాలి. సమాజం, తల్లిదండ్రులు, పోలీసులు, వాహన తయారీదారులు మరియు యువత అందరూ చేతులు కలిపి ఒక ఉద్యమంలా పనిచేస్తేనే మన రహదారులు సురక్షితంగా మారతాయి.
1: తల్లిదండ్రుల నిఘా, పోలీసుల కఠిన నిబంధనలు, వాహన తయారీ సంస్థల సాంకేతిక బాధ్యతల నుంచి యువతలో రావాల్సిన మానసిక మార్పు వరకు రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి అడుగులు వేయాలో ఎంతో సమగ్రంగా మాట్లాడుకున్నాం కదా. కేవలం ఇదొక చర్చలా మిగిలిపోకుండా శ్రోతలందరిళ్లలో ఒక సరికొత్త అవగాహనకి, ఆచరణాత్మక మార్పుకి నాంది పలుకుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ
0: ఉన్నామ్మా. మరి మన ప్రయాణంలో వేగం కంటే సురక్షిత ముఖ్యం, క్షణికానందం కంటే మన కన్నవారి నవ్వులు ముఖ్యం. హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, రోడ్డు నిబంధనలు పాటించడం అనేది కేవలం చట్టానికి భయపడి చేసేది కాదు. అది మన ప్రాణాల పట్ల, మన కుటుంబం పట్ల మనం చూపే నిజమైన బాధ్యత.

0: ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరం సురక్షిత ప్రయాణాన్ని మన జీవన విధానంగా మలుచుకుందాం. లిజనర్స్ మరింత వరకు రెడివిషన్ 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో, మరి అవగాహన లేకుండా మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, మద్యం సేవించి కాలు డ్రైవ్ చేయడం, ఆ క్షణికానంద వల్ల జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాల గురించి మాట్లాడుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: మరియు సంతానం లేని వారికి ఐఓఐలా నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
2: ఇది

0: స్టేషన్కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
0: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
0: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.

0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
3: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
2: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిసనర్స్, మరి నాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295.
3: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
3: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో పెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిసనర్స్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లరేసరికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు, కాబట్టి ఈనాడు మనకున్న హోదాను చూసుకుని మిడిసి పడకూడదు కదండి. అంటే రామచంద్రుడు అంతటి వాడికే తప్పలేదు కష్టాలు, కేవలం మనమెంత అంతే కదండి. అంటే ఆ శ్రీరాముడిని రాజుగా ప్రకటించి ఒక్క రాత్రి గడిచిందలేదు, మరి తెల్లారేసరికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. అంటే కాలం అనేది ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు, కాబట్టి ఈనాడు మనకున్న హోదాను చూసి మిడిసి పడకూడదు. మరి రామచంద్రుడు అంటే వాడికే తప్పలేదు కష్టాలు, మనమెంత చెప్పండి. ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఈనాడు మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి మాకు స్వప్న మూవీ నుంచి అంకితం నీకే అంకితం అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు, తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజ్నెస్ మరొక చక్కని బ్యూటిఫుల్ సాంగ్యత వినే సంగతి అండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరి ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఈరోజు ట్యూస్డే కదా, మంగళవారం కాబట్టి మరి మంగళవారం అనగానే మనకి చాలామంది అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు, చాలా బాధలు పడుతూ ఉంటారు. మరి అంగారకుండి పూజిస్తే అంటే మంగళవారం రోజుకి అధిపతి మంగళుడు అని చెప్పి అంటూ ఉంటారు, ఆయన్నే అంగారకుడు అని కూడా అంటూ ఉంటారు. మరి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠిస్తే మరి అప్పుల బాధలు తీరుతాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా. మరి దానికి సంబంధించి ఒక చిన్న స్తోత్రం ఉందండి, దాని గురించి తెలుసుకుందాం. మరి ఈ స్తోత్రానట బ్రహ్మదేవుడు స్కందుడికి అంటే కుమారస్వామికి ఉపదేశించిందనమాట. అప్పుల ఊబిలో చిక్కుకున్న మనుషులు మరి ఆ బాధల నుండి ఎలా బయటపడాలి అని స్కందుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా లోకహితం కోరి బ్రహ్మదేవుడు ఈ మహామంత్రాన్ని అనుగ్రహించాడు. మరి ఈ స్తోత్రాన్ని విధి విధానంగా పఠించడం వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. మరి అంగారకుని అనుగ్రహంతో రుణ విముక్తి కలిగి ధన ప్రాప్తి మరియు స్థిరాస్తులు అనేవి లభిస్తాయి. మరి ఇంతకీ ఆ స్తోత్రం ఏంటో తెలుసుకుందాం. మరి అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషి అనుష్ఠ

ఛందః అంగారకో దేవత మమ ఋణ విమోచనార్థి జపి వినియోగః. ఇక ధ్యానం. రక్తమాల్యాంబరధరం శూలశక్తి గదాధర చతుర్భుజో మేషగతో వరదశ్చ దరాసుతః. అంటే దీని అర్థం ఏంటంటే, ఎర్రని పూలమాలలు ఎర్రని వస్త్రాలు ధరించినవాడు, శూలము శక్తి గద అనే ఆయుధాలు ధరించినవాడు, నాలుగు చేతులు కలవాడు, గొర్రె వాహనంపై ఉండేవాడు, వరాలను ఇచ్చేవాడు, మరియు భూదేవి పుత్రుడైన అంగారకుణ్ణి ధ్యానిస్తున్నాను అని అర్థం. మంగళో భూమిపుత్రశ్చ ఋణహర్త ధనప్రదః స్థిరాసనో మహాకాయ సర్వకర్మవ బోధకః. అంటే మంగళుడు భూమిపుత్రుడు అప్పులను పోగొట్టేవాడు, ధనాన్ని ఇచ్చేవాడు, స్థిరమైన ఆసనం కలవాడు, భారీ దేహం కలవాడు, మరియు అన్ని పనుల యొక్క ఫలితాలను మరియు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. లోహితో లోహితాంగశ్చ సామగాయి కృపాకరః ధర్మరాజ కుజో భౌమో భూమిజో భూమినందనః. అంటే ఎర్రనివాడు ఎర్రని శరీరం కలవాడు, సామవేద గానం చేసేవాడు, దయ చూపేవాడు, ధర్మరాజు, కుజుడు, భౌముడు, భూమిజుడు మరియు భూమినందనుడు. ఇవి ఆయన నామాలన్నమాట. అంగారకో యమశ్చైవ సర్వరోగోపహారకః సృష్టికర్తాపహర్తాచ సర్వకామ ఫలప్రదః. అంటే అంగారకుడు యముడు సమస్త రోగాలను హరించేవాడు, సృష్టి చేసేవాడు మరియు నశింపచేసేవాడు, అంటే అన్ని కోరికల ఫలితాలను ఇచ్చేవాడు అని అర్థం. భూతిదో గ్రహ పూజ్యశ్చ వక్త్రో రక్తవపు ప్రభు ఏతాని కుజనామాని యో నిత్యం ప్రయత పటేత్ ఋణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్య సంశయం. అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు, ఇతర గ్రహాలచే పూజింపబడేవాడు, వక్రగతి కలవాడు, ఎర్రని శరీరం కలవాడైన కుజుణ్ణి, ఈ నామాలను ఎవరైతే నియమంతో నిత్యం పఠిస్తూ ఉంటారో వారికి అప్పుల బాధ అనేది ఉండదు, వారు ఖచ్చితంగా ధనాన్ని పొందుతారు అని అర్థం. మరి రక్త పుష్పైశ్చ గంధశ్చ దీపధూపాభిదిస్తదః మంగళం పూజయిత్వాతు మంగళేహని సర్వదా. మంగళవారం నాడు ఎర్రటి పుష్పాలతో గంధంతో ధూపదీపాలతో ఈ మంగళుణ్ణి పూజించాలి. ఋణరేఖ ప్రకర్తవ్య దగ్ధాంగారైస్తగ్రతః సప్తవింశతి నామాని పఠిత్వాతు తదాంతిథికే. అంటే పూజా సమయంలో అంగారకుని ముందు కాల్చిన బొగ్గుతో అప్పులను సూచించే గీతలను అంటే ఋణరేఖలను గీసి ఈ 27 నామాలు పఠించాలి. తాశ్చ ప్రామార్చయేత్వాశ్చ ద్వామపాదేన సంసృణన్ ఏవం కృత్వాన సందేహో ఋణహీనో ధనీ భవేత్. అంటే అనంతరం ఈ గీతల్ని ఎడమ కాలితో చెరిపివేయాలి. ఇలా చేయడం వల్ల మరి సందేహం లేకుండా ఋణ విముక్తులై ధనవంతులవుతారు అని అర్థం అన్నమాట. ఇక భూమిజస్య ప్రసాదేన గ్రహపీడ వినశ్యతి ఏనార్చిత జగత్కీర్తి భూమిపుత్రేణ శాశ్వతి. అంటే భూమిపుత్రుడైన కుజుని అనుగ్రహం వల్ల గ్రహపీడలన్నీ కూడా నశిస్తాయి, ఆయన శాశ్వతమైన కీర్తిని కలిగినవాడు అనర్థం. శత్రవశ్చ హతాయేన భౌమేన మహితాత్మన సప్రీయతాం తు భౌమోత్య తుష్టో భయాత్ సదామమ. అంటే గొప్ప ఆత్మశక్తి గల ఏ భౌముడైతే శత్రువులను సంహరించాడో అట్టి భౌముడు నాపై ప్రసన్నుడై ఎల్లప్పుడూ కూడా సంతుష్టుడై ఉండుగాక అని అర్థం అన్నమాట. ఇక అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష ఋణమాసు విమోచయ. అంటే ఓ అంగారక భూమిపుత్ర మరి భక్తవత్సలుడా, నీకు నమస్కారం, నా యొక్క సమస్త రుణాలని అనగా అప్పులని శీఘ్రంగా తొలగించు తండ్రి అని చెప్పి అర్థం అన్నమాట. లిజినెస్, మరి రుణ విమోచన అంగారక స్తోత్రం గురించి తెలుసుకున్నాం, దాని యొక్క అర్థాలు కూడా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు మంగళవారం మనం చదువుకోలేకపోయినా కనీసం విన్నా కూడా చాలా చాలా మంచిది అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదండి. అరే మనం ఇంత కష్టమైన మనం ఎలా చదువుకోగలం, మనం చదవలేం కదా అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. మనం

లేకపోయినా కనీసం విన్నా చాలా చాలా మంచిదన్నమాట. మరి ఈరోజు మంగళవారం కాబట్టి మరి రుణ విమోచన అంగారక స్తోత్రం గురించి, వాటి అర్థాల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి ఆ అంగారకుని దయవల్ల అందరి అప్పులు తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో, ఆనందాలతో, మరి ఆయురారోగ్యాలతో తరతూగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మరి అలా నీనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గనగల విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మామ అంటున్నారు. నమస్తే అండి. మరి ప్రతిరోజు ప్రోగ్రాం వింటూ ఉంటాము. అలానే ఈరోజు మా కోసం రావణుడే రాముడైతే ఈ చిత్రం నుండి రవివర్మకి అందని ఒకే ఒక అందానివు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజ్నెస్ మరి చక్కని పాట అయితే వినేశాం కదండి. ఇకలా నటమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబేముందు ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి రోజు మంగళవారం కాబట్టి మరి హనుమంతుడితో పాటు మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా చాలా చాలా ప్రీతికరం అని చెప్పి అనుకున్నాం కదా. మరి ఈరోజు మనం మోపిదేవి మరి సుబ్రహ్మణ్య స్వామి వారి గురించి తెలుసుకుందామండి. మరి నాగుపాము, నెమలి, ముంగీస ఆడుకున్న ప్రాంతం సందర్శిస్తే సంతాన సౌభాగ్యం కూడా కలుగుతుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా. మరి భారతదేశంలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం కూడా ఒకటి. మరి ఇక్కడ పరమేశ్వరుడు, ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే చోట కొలువై ఉన్నారు. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే చోట కొలువై ఉన్న దేవాలయం భారతదేశంలో మరెక్కడా లేదు. మరి ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ప్రస్తావన అనేది స్కాంద పురాణంలో కూడా మనకి కనిపిస్తుంది. నాగుల చవితి రోజున ఇక్కడకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ పుట్టమ్మను ప్రసాదంగా తీసుకుని తమ ఇళ్లల్లో పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ స్వామిని కొలిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అని చాలా ఏళ్లుగా భక్తులు నమ్ముతూ ఉంటారు. మరి ఇన్ని విశిష్టతలు కలిగిన పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు మీకోసం తెలుసుకుందాం. మరి పరమశివుడు శివలింగం రూపంలో, ఆయన కుమారుడైన కుమారస్వామి సర్పం ఆకారంలో కొలివైన క్షేత్రమే మోపిదేవి. ఇలా పరమశివుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరూ ఒకే క్షేత్రంలో కొలువైన దేవాలయం దేశవ్యాప్తంగా ఇక్కడ మాత్రమే ఉంది. దాదాపు 6 శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం ప్రస్తావన మనకి స్కంద పురాణంలో కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మోపిదేవి క్షేత్రాన్ని చేరుకోవడానికి నిత్యం బస్ సర్వీసులు అనేవి ఉంటాయి. ఇక దేవతల వినతి మేరకు వింధ్య పర్వతం గర్వం అని చేకట్టంలో భాగంగా అగస్త్య మహర్షి కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారతదేశం పర్యటనకు బయలుదేరతాడు. మనకి తెలుసు కదండి కదా, అంటే దేవతల యొక్క వినతి మేరకు వింధ్య పర్వతం గర్వం అడిచే ఘట్టంలో భాగంగా అగస్త్య మహర్షి కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారతదేశం పర్యటనకు బయలుదేరతాడు. ఆ క్రమంలోని అగస్త్య మహర్షి కృష్ణానదీ తీరంలో ఉన్న మోహినీపురంలో సేద తీరుతూ ఉండగా జాతి వైరాన్ని మరచి పాము, ముంగీస, నెమలి ఒకే చోట ఆడుకుంటూ కనిపించాయట. అటు ప్రక్కని దివ్య తేజస్సు విరజిమ్ముతూ ఒక పుట్ట కూడా ఆకర్షించింది. మరి దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ కార్తికేయుడు సర్పరూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాట. ఈ దివ్య తేజస్సును సాధారణ మానవులు భరించలేరని తెలుసుకున్న అగస్త్యుడు ఆ పుట్టపైన ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజించారట. మరి విషయం తెలుసుకున్న దేవతలందరూ అక్కడకు చేరుకుని స్వామివారిని పూజించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అని కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించాట. మరి ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియచేసి అక్కడ ఆలయాన్ని నిర్మించి అక్కడ షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం లేదా మోపిదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో ఉంది. మనం ఓం మహాసర్పాయ విద్మహే బహురక్షాయ ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్, మనం నిత్యం పఠించవలసిన సర్ప శ్లోకం అన్నమాట. ఇది ఏంటంటే ఓం మహాసర్పాయ విద్మహే బహురక్షాయ ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. అలానే మరి మనం ఇదివరకు చెప్పుకున్నాం కదండి నవనాగ స్తోత్రం అని చెప్పి, నవనామాని నాగాంశ అని చెప్పి శ్లోకం ఉంటుంది కదా, మరి ఆ శ్లోకం కూడా మనం తెలుసుకుందాం. అనంతం వాసుకీం శేషం పద్మనాభంచ కంబళం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తదా ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మానం సాయంకాలే పటే నిత్యం ప్రాతకాలే విశేషతః తస్య విష భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. మనం ఈ శ్లోకాన్ని కనుక నిత్యం సాయంకాలంలో పఠించడం చాలా చాలా మంచిది, ప్రాతకాలంలో పఠించడం ఇంకా విశేషం. మరి ఈ శ్లోకాన్ని నిత్యం పఠించే వారికి విష భయం అంటే నాగభయం అనేది ఉండదు, అన్నింటా కూడా విజయమే లభిస్తుంది. ఏమంటారు, ఓకే లిజినెస్? మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణురెడ్డి విజయమామికి నమస్తే శుభోదయం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం.

ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మరి ఈరోజు శ్రావణ మంగళవారం నోము నోచుకుంటున్న మా బంగారు తల్లి ప్రవళికాకి శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. మరి ఆరోగ్య రస్తు, ఐశ్వర్య అభివృద్ధి రస్తు అంటున్నారు. మీకు శుభాకాంక్షలు తెలియచేస్తున్న వారు మరి భర్త కౌండిన్య, అత్త శైలజ, మావయ్య కళాధర్, అమ్మ అరుణ, నాన్న సుధాకర్ అంటున్నారు. అలానే లలిత, వశిష్ట, తేజ, సూర్యకుమారి గారు అంటున్నారు. తప్పకుండా రండి, అందరి తరపున శుభాభివందనాలు. మరి ప్రవళిక ఇలాంటి నోములు ఎన్నో చక్కగా నోచుకోవాలి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, దీర్ఘకాలం సుమంగళిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలని విజయ మూవీ నుంచి మంగళగౌరి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి ఆగస్టు 18 అనగా ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారైన నిర్మలా సీతారామన్ గారి పుట్టినరోజు, వారి వారికి జన్మదిన శుభాకాంక్షలు అంటున్నారు. అలానే ఆగస్టు 18 మరి వాళ్ళు నాకు ఎంతో సంతోషకరమైన శుభప్రదమైన రోజు. ఎందుకంటే మహాలక్ష్మి సమ్మానులు మరియు నాకు మాతృ సమ్మానులు, నాకు తల్లి తండ్రి గురువు దైవం మరి గౌరవనీయులైన శ్రీమతి కమలమ్మ గారి శ్రీవారు, మరి శ్రీ లలిత ఇండస్ట్రీస్ MD గారు. లలిత ఇండస్ట్రీస్ సంస్థలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ వారిలో చాలామందికి ఆయా అర్హతలను బట్టి వారికి జీత భత్యాలతో పాటు వసతి సదుపాయాలను కూడా కల్పిస్తూ సిబ్బందితోనే కాకుండా అందరితోనూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో పలుమార్లు ద బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డులను అందుకోవడంతో పాటు వారికి వారి తల్లిదండ్రులు పెట్టిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి పేరుకు సంపూర్ణమైన సార్థకతను సమపార్చిస్తున్న మా కమలమ్మ గారి శ్రీవారైన ప్రసాద బాబు గారికి, మరి ఆ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం వారే పలుమార్లు సన్మానాలు సత్కారాలు చేయడం జరిగింది అంటున్నారు. మరి అందరితోనూ అజాత శత్రువుగా ఎన్నో అభినందనలు, ప్రశంసలు అందుకుంటున్న మా కమలమ్మ గారి శ్రీవారైన ప్రసాద బాబు గారి పుట్టినరోజు. మరి ప్రసాద బాబు గారు నాకు పరమేశ్వరునితో, శ్రీ మహావిష్ణువుతో, శ్రీరామచంద్రునితో సమానం అంటున్నారు. మరి లలిత ఇండస్ట్రీస్ సేఫ్ అందరికీ కూడా ఆర్థిక శాఖ మంత్రి లాంటి మా ప్రసాద బాబు గారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటున్నారు. మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి ప్రసాద బాబు గారు, శ్రీమతి గారు, గౌరవనీయులైనటువంటి కమలమ్మ గారు, అలానే లలిత ఇండస్ట్రీస్ యువ MD గారు మట్టి ఆదిశంకర్ బాబు గారు, మరి కోడలు డాక్టర్ స్రవంతి గారు, మనవలు పెద్దబాబు చిరంజీవి, రిషిక్ బాబు, చిన్నబాబు, శ్రీ లలిత ఇండస్ట్రీస్ బుజ్జి MD గారు, చిరంజీవి, సత్య వెంకట, సూర్య, జై, వేదాంశ బాబు, కుమార్తెలు, మరి పెద్ద కుమార్తె మన భీమవరంలోనే ఉంటున్న శ్రీమతి బండా మణిపాపయ్య గారు, అలానే వారి కుటుంబ సభ్యులు, అలానే చిన్న కుమార్తె హైదరాబాద్లో ఉంటున్న శ్రీమతి గంపా లలిత పాపయ్య గారు వారి కుటుంబ సభ్యులు, అలానే భీమవరంలోనే ఉంటున్న మా ప్రసాద బాబు గారి మరదలు గారైన ఉమా గారు వారి కుటుంబ సభ్యులు, అలానే తాడేపల్లిగూడెంలో ఉంటున్న మా ప్రసాద బాబు గారి బావమరిది గారైన గౌరవనీయులైన కుల్లేపర లక్ష్మీ నరసింహరావు గారు, ఇంకా మరి ప్రసాద బాబు గారి అక్కయ్య గారు కుటుంబ సభ్యులు, చెల్లెమ్మ గారు కుటుంబ సభ్యులు, అలానే వారి తమ్ముడి గారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, అలానే స్వామి సేవలు మరి బండారు తిరుమతలు గుప్తా, ఇంకా గొల్లపూడి జగదీష్, ఇంకా మా కుటుంబ సభ్యులు, మరి మా అందరి తరపు నుండి కూడా మరో మారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరీ శుభ సందర్భంగా లక్ష్మీ నివాసం చిత్రం నుండి

ఘంటసాల మాస్టర్ గారు ఆలపించిన కేవీ మహాదేవన్ స్వర నిర్దేశకత్వంలో భాగవతుల సదాశివ శంకర శాస్త్రేనగా ఆరుద్రి గారి సాహిత్యం ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకున్నట మానవ ధర్మం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ప్రసాద బాబు గారికి మీరు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరి తరపు నుండి, అలానే మరి డివిజన్ 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి ప్రసాద్ బాబు గారు మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మన స్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి గురుశంకర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం. మరి ఈరోజు మంగళవారం సందర్భంగా మరి మహాకనకదుర్గ విజయ కనకదుర్గ అనే చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. అలానే మరి ఇలాని ప్రసారం కార్యక్రమం చేస్తూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథన్ జనార్దన్ రావు గారు, వనజమ్మ

0: వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే మరి రుణ విమోచన అంగారక స్తోత్రం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మాకు రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుండి రాజాయ నమః గజరాజాయ నమః అనే పాటను ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
1: రాజాయ నమః గజరాజాయ.

లిజనెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మామ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి కార్యక్రమాలు అయితే వింటున్నాం. అలానే ఈరోజు మా కోసం యముడికి మొగుడు చిత్రం నుండి వానజల్లు గిల్లుతుంటే అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేసే ముందు మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి అంగారక స్తోత్రం గురించి చాలా అద్భుతమైన వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ త్రిమితుల గుప్తా గారు మరో ఎస్ఎంఎస్ చేశారు మనకి. మరి మీరు ముందు మాటలో తెలియజేసినటువంటి ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. ఎందుకంటే తెల్లవారితే యువరాజైన శ్రీరామచంద్రుడు మహారాజుగా రాజ్యాధికారం పొందవలసిన

శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అరణ్యవాసం పాలు కావటం, సమర్థవంతంగా రాత్యపాలన చేస్తూ ప్రజలందరి ప్రశంసలను అందుకుంటున్న హరిశ్చంద్రుడు రాత్యమంతటినీ పోగొట్టుకోవడమే కాకుండా అప్పులు పాలైపోయి భార్యాబిడ్డలను కూడా దూరం చేసుకోవడం, తాను కూడా కాటి కాపరిగా మారిపోయిన సందర్భాలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది అంటున్నారు. అలానే మరి భూమాత పుత్రుడైన కుచగ్రహం కోసం, అలానే మోపిదేవి దేవస్థానం కోసం చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మెళకలుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పరిష్కారం కథ వింటారు. బ్యాంక్ ఇన్స్పెక్షన్ పని మీద బాపట్ల వచ్చాను. బయలుదేరినప్పటి నుంచి ఒకటే ముసురు. ఆ రోజు ఆదివారం అవటం చేత హోటల్ రూమ్లోనే ఖాళీగా ఉండాల్సి వచ్చింది. బోర్ కొట్టి చీరాల బయలుదేరాను. అక్కడ మా మరదర్ జయలక్ష్మి భర్త సాల్మన్ ఆసుపత్రిలో కాంపౌండర్గా చేస్తున్నాడు. ప్రసాద్ అనుకుంటే అతని పేరు. జయ ఇంటి అడ్రస్ పట్టుకునే వేళ్లకి చీకటి పడింది. వర్షానికి బట్టలు బాగా తడిసిపోయాయి. నన్ను చూడగాని జయ చాలా సంబరపడింది. ప్రసాద్ ఊళ్ళో లేడు, అతని చెల్లెలు కొడుక్కి బారసాలైతే అద్దంకి వెళ్లాడట. రాత్రికి వస్తాడులే బావా, రాకొచ్చావు, ఏ పూటకుండిపో అని బలవంతం చేసింది. ప్రసాద్కి కాల్ చేసి మనల్ని చూడటానికి మా బావొచ్చాడండి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా బయలుదేరి రావాలి మీరు అంటోంది. అవతల నుంచి అతను ఏమన్నాడో కానీ రిసీవర్ నా చేతికిచ్చింది. సారీ బ్రదర్, సమయానికి ఇంట్లో లేకుండా పోయాను. ఇక్కడ బ్రహ్మాండంగా వాన పడుతుంది, లాస్ట్ బస్ ఉంటుందో లేదో మ్యాక్సిమం ట్రై చేస్తా. మీరు ఉండిపోండి, రేపు మాట్లాడుకుందాం అన్నాడు ప్రసాద్. గాలివానకు ఈ పురపాలెం దగ్గర కాలు పొంగి రోడ్డు మీదకు నీళ్లు పారుతున్నాయి, బస్సులు రైళ్లు ఎక్కడికక్కడ బంద్ అంటూ చెప్పి వెళ్లాడు పాలు పోసే అబ్బాయి. ఇక చేసేదేం లేక జయ ఇచ్చిన వాళ్ళ ఆయన పొడిబట్టలు కట్టుకుని టీవీ చూస్తూ కూర్చున్నా. జయలక్ష్మి మా మేనమామ కూతురు. చిన్నప్పుడు నా పెళ్ళామని అనేవారు వాళ్ళందరూ. నేను వైజాగ్లో ఎంఎస్సీ చేసే రోజుల్లో తను ఇంటర్ చదువుతూ ఉండేది. కోచింగ్ సెంటర్ మాస్టర్ ఎవరు ప్రేమించారని వెంటబడితే పిచ్చిది.

నమ్మింది. ఇద్దరూ కలిసి ఓ రోజు మాయమైపోయారు. మామయ్య ఎంత వెతికించినా ఆ చుక్కి దొరకలేదు. అత్తయ్య మంచం పట్టింది. 3 నెలల తర్వాత తనొక్కతే ఏడుస్తూ తిరిగొచ్చిందట. నాకు చేసుకోమని వచ్చడిగాడు మామయ్య. అమ్మ పడనీయలేదు. ఆ తర్వాతే ఈ యానం సంబంధానికి ఇచ్చి చేశారు. ఈ పెళ్లికెవరికీ పిలుపులేవు. మేము వెళ్ళలేదు. మామయ్య పోయిన తర్వాత అత్తయ్య చాలా కాలం జయ దగ్గరే ఉంది. ప్రసాద్ వన్నీ మధ్యదాకా దుబాయ్లో ఉండొచ్చాడు. అల్లుడు తిరిగిరాగాని అత్తయ్య తన తమ్ముడి పంచను చేరిందెందుకు? జయలక్ష్మికి ఇప్పుడు 1.5 ఏళ్ల పాప. జైలో మునుపటి కలలేదు. చూసి చాలా కాలమైంది కదా, అందుకే అలా అనిపిస్తుందేమోలే అనుకున్నాను. ఆ చీకట్లోని భోజనంలోకి చాలా చేసింది. అల్లం, పచ్చిమిర్చి, ఆలుగడ్డ కూర, మామిడికాయ పప్పు, దోసకాయ సాంబారు, వడియాలు, గడ్డపెరుగు, విందులా ఉంది భోజనం. తనెంత బాగా చేస్తుందనుకోలేదు, శ్రద్ధగా చేస్తుందని అసలనుకోలేదు. పాప అప్పటికే నిద్రపోయింది. తను వంటిల్లు సర్దుకుంటూ, ఇంకాయన రారు కానీ నువ్వు మా బెడ్రూంలో పడుకోబావా, నేనొస్తున్నాను అంది. బెడ్రూంలోకి తొంగి చూస్తే అక్కడ ఒకటే సింగిల్ కాట్. నేను షాక్. జయ ఇలా షాక్ ఇవ్వటం ఇది మొదటిసారి కాదు. నేను డిగ్రీ చేసే రోజుల్లో ఒకసారి ఇంతకన్నా పెద్ద షాక్ ఇచ్చింది. ఓసారి మేం వేసవి సెలవులు కని మామయ్య వాళ్ళూరు వెళ్ళాం. ఆ ఊరికి సముద్రం దగ్గరలోనే ఉంటుంది. అందరం స్నానాలకని బయలుదేరాం. పెద్దాళ్ళు సరుగు తోటల్లో భోజనాలకు సిద్ధం చేస్తున్నారు. జయను మంచినీళ్లు తెమ్మంటే బిందె తీసుకుని బయలుదేరింది. వెనకాలే చేదతో తోకలాగా నేను. ఇదా రోజుల్లో దొరమామిడి పండులా ఉండి నాలాంటి పడుచుకుర్రాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేది. మరి బిందెను చంకలోకెత్తే టైంలో తట్టుకోలేక చటుక్కుమని ఓ బొగ్గు మీద ముద్దుపెట్టేశా. అది షాక్ అయింది. తేరుకుని ఓసారి బిందె దించు బావా అంది తాపీగా. ఇంకో ముద్దు కోసమేమోనని సంబరపడ్డా. చేతులు ఖాళీ అవ్వకాని నా 2 చెంపలు టపటపా 2 సార్లు వాయించేసింది. ఒక్క ముద్దేగా ఇచ్చింది, 2 సార్లెందుకు కొట్టావే రాక్షసి అని అడిగాను ఉక్రోషంగా. 1, ఇప్పుడు చేసిన పిచ్చి పనికి. 2, ఇక ముందు ఎప్పుడూ చేయకుండా ఉండటానికి. నా బొగ్గలను టచ్ చేసే హక్కు ఒక్క నాగరాజ్ సార్కే ఉంది అంది. వాడెవడే అన్నాను కసిగా. అంత అందము అందకుండా పోతుందే అని దుక్తా. నా కాబోయే మొగుడు అంది. అది నా మొదటి షాక్. తేరుకుని ఇంట్లో తెలుసా అని అడిగాను. చెప్పలేదు. నువ్వు చెప్పద్దు, చెప్పావో నేను చచ్చినంత ఒట్టు అంటూ బిందె తీసుకుని వెళ్ళిపోయింది. ఇదెక్కడ అన్నంత పని చేస్తుందేమోనని నేనెవరికీ చెప్పలేదు అప్పట్లో. పాప ఏడుపుతూ ఈ లోకంలోకి వచ్చిపడ్డాను. క్యాండిల్ ఆరిపోయింది. చీకటికి భయపడి ఏడుస్తున్నట్లుంది. కొవ్వొత్తి వెలిగించి పెట్టి పాపను జోకొట్టి ఇంకో క్యాండిల్ వెలిగించుకుని ఈ గదిలోకి వచ్చింది. గాలికి కొవ్వొత్తి ఆరిపోకుండా కిటికీ తలుపులు వేస్తూ, నువ్వొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటి బావా, ఊరికి తెగ ఆలోచించేస్తున్నావు అని అడిగింది జయ. ఏమని చెప్పాలి, నాకంతా తెలుసులే. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో చూసిరమ్మని పంపించింది కదూ అత్తయ్య. మా అమ్మేదో అత్తయ్యకి చెప్పుకుని ఏడ్చుంటుంది అవునా అంది సూటిగా. ఓ కుర్చీ నా పడక్కి దగ్గరగా లాక్కుని కూర్చుని జయ ఈ మధ్య అత్తయ్యకి మాటిమాటికి ఫోన్ చేసి ఇంటికొస్తానని ఏడుస్తుందట్రా, ఏం జరుగుతుందో ఏంటో అక్కడ, కాస్త కనుక్కోరా అని బయలుదేరే ముందు అమ్మ నాతో అన్నమాట నిజమే. ఒక రకంగా అమ్మవాళ్లే నా బతుకును నరకం చేశారు. వద్దన్నా నాన్న నాకు ఈ పెళ్లి చేశాడు అంటుంది జయ నిష్ఠూరంగా. ఎప్పుడో పోయిన మావయ్యని ఇప్పుడు తప్పుపడడం ఏం న్యాయం? ప్రసాద్ మంచివాడు కాదా అని అడిగాను హఠాత్తుగా. వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్న సందేహం అది. నువ్వు మంచివాడివా కాదా ముందే చెప్పు అంది. ఆ సంగతి నువ్వు చెప్పాలి అన్నాను నవ్వుతూ. ఈ సంభాషణ అంతా ఎటు తిరిగి ఎటుమలుతుందోనని కొద్దిగా బెంగ కూడా ఉంది. నన్ను అడిగితే నువ్వు అంత మంచోడివేం కాదులే బావా, మధ్యలో నేనేం చేశాను జయ్యా అన్నాను బిత్తిరిపోయి. నిజంగా నువ్వు మంచోడివి అయి ఉంటే ఆ రోజు నేను నాగరాజును గురించి చెప్పినప్పుడు నా 2 చెంపులు వాయించుండేవాడివి. ఆ నాగరాజు ఎలాంటివాడో విచారణ చేసుండేవాడివి. కనీసం మా ఇంట్లో అన్న చెప్పుండేవాడివి. చెబితే చేస్తానని బెదిరిస్తూ కదా, చిన్నపిల్లాడేదో తెలియక నిప్పు ముట్టుకుంటాన్ని

హారం చేస్తే ముట్టుకొనిస్తామా? డిప్పునన్నా ఆర్పేస్తాం, పిల్లాడినన్నా దూరంగా తీసుకెళ్తాం. ఏదీ చేయలేదు నువ్వు అంటూ లేచి వెళ్ళిపోయింది. జయలక్ష్మి అభియోగానికి విస్తుపోయాను. భర్తనికెందుకో బాగా బాధపడుతుంది. సమస్య ఏంటో తెలిస్తేనే కదా పరిష్కారం ఆలోచించడానికి. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు, ఎక్కడి నుంచో సన్నగా ఏడుస్తున్నట్లు మూలుగు ఉలిక్కిపడి లేచాను.

30 ఏళ్లన్నా నిండలేదు నాకు. పెళ్లి కాకపోతే అదో దారి. అయి కూడా ఇలా మొండిగా ఉండాలంటే నా వల్ల కావటం లేదు. మగాడికి మళ్ళీ ఆడదానికి మనసు అవసరాలు ఉండవా? ఊరికే ప్రేమిస్తూ కూర్చుంటే సరిపోతుందా అంటూ అదే పనిగా ఏడుస్తున్న ఆమెను నిద్రలేపటం కష్టంగా ఉంది. ఆ ప్రయత్నంలో 2 గాజులు పగిలి నా చేతులు గిరుకుపోయాయి కూడా. గబాలిన కరెంటు వచ్చింది. ఆ వెలుగుకు ఒక్కసారి కళ్ళు తెరిచి ఈ లోకంలోకి వచ్చింది జయ. తను జరిగింది అర్థం చేసుకునేలోపే బయట గేటు తీసిన అలికడి, తలుపు తడుతున్న చెప్పుడు. జయ లేచి ముందుగదిలోకి వెళ్ళింది. 2 దాటింది, ఇంకా పడుకోలేదా అంటూ దేవుడిలా లోపలికొచ్చాడు ప్రసాద్. లాస్ట్ బస్ క్యాన్సిల్ అయింది సార్. లారీ పట్టుకుని వచ్చేసరికి ఈ వేళయింది. మీరు మళ్ళీ పొద్దునే వెళ్ళిపోతారు రమ్మని ఈ జయ ఒకటే గోలా. తప్పుతుందా అంటూ ఏదేదో గలగలా మాట్లాడుస్తున్నాడు అతను, కొత్త కూడా లేకుండా. ఆ మాట తీరుని బట్టి చెప్పచ్చు, మనిషి ఎంత బోళాను. మరి ఈ మనిషిని కూర్చేనా జయ అంత ఇదిగా బాధపడుతుంది? మీరు పడుకోండి, మళ్ళా పొద్దునే వెళ్లాలంటున్నారు అంటూ తను పాప మంచం పక్కన చాపపరుచుకుని క్షణాల్లో నిద్రలోకి జారిపోయాడు. జయ పాప పక్కన పడుకుంది. మగుడు పెళ్లాల మధ్య ఏం జరుగుంటుంది? 3వ మనిషి తను. కలగజేసుకోవడం మంచిదేనా? ఇలాంటి ఆలోచనలతో సరిగ్గా నిద్రపట్టలేదు. చివరి రోజు పని చాలా ఉంటుందని పూర్తిగా తెల్లారకముందే బట్టలు మార్చుకుని బాపట్ల బయలుదేరి వచ్చేశాను. ప్రసాద్ అప్పటికింకా మంచి నిద్రలో ఉన్నాడు. ఆ రోజంతా ఇన్స్పెక్షన్ పనితోనే సరిపోయింది. సాయంత్రానికల్లా రిపోర్ట్ సబ్మిట్ చేసి రూమ్ ఖాళీ చేసే పనిలో పడ్డాను. ప్రసాద్ ఫోన్. సారీ గురుగారు, సరిగ్గా మాట్లాడుకోవడానికి టైమే లేకుండా పోయింది. మీరే ట్రైన్కి వెళ్ళేది అంటూ, చార్మినార్, రాత్రి 10 గంటలకండి అన్నాను. స్టేషన్లో ఆటో దిగుతుంటే నవ్వుతూ ఎదురొచ్చాడు, చేతులని ప్యాకెట్టిస్తూ. ఏంటిది అని అడిగితే, ఏ అందరికీ బాత్ హాయ్ అన్నాడు చిలిపిగా కన్నుగిట్టుతూ. విప్పి చూస్తే నా అండర్వేర్. తెల్లవారుజాము చీకట్లో నాదనుకుని అక్కడే ఉన్న అతని డ్రాయర్ వేసుకొచ్చిన సంగతి హోటల్ రూమ్కి రాగానే తెలిసింది. కానీ అలాంటివి తిరిగి ఎలా ఇవ్వాలో తెలియక రూమ్లోనే వదిలేసి వచ్చాను నేను. తను మాత్రం భద్రంగా ప్యాక్ చేసి మరీ పట్టుకొచ్చాడు. ఈ చిత్రమైన మనిషితో జయ మ్యాటర్ మాట్లాడటం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. తనే అన్నాడు, రాత్రి జరిగిందానికి సారీ సార్. మంచం కిందకి గాజు ముక్కలెలా వచ్చాయని అడిగితే జయే అంతా చెప్పింది. తనెందుకో ఈ మధ్య రోజు నిద్రలో అలాగే బిహేవ్ చేస్తుంది. జయ ఇంతప్పటి నుంచి నాకు తెలుసు ప్రసాద్ గారు, షీఈస్ వెరీ సెన్సిటివ్. ఎందుకో బాగా అప్సెట్ అయింది. ప్రాబ్లం ఏంటో భర్తగా మీరే కనుక్కుని ఉండాల్సింది అన్నాను గొంతులో కాస్తంత నిష్ఠూరం జోడించి. మీరేమంటున్నారో నాకు అర్థమవుతూనే ఉంది సుందరం గారు. ఈ విషయం చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చింది. అన్ని సంగతులు ఫోన్లోనూ త్రూ లెటర్స్తో చెప్పడం కుదరదు. బండికి ఇంకా 1 గంట టైం ఉంది, కూర్చుందాను రండి అన్నాడు. అక్కడే ఉన్న బెంచ్ మీద సెటిల్ అయ్యాం ఇద్దరం. తను చెప్పడం మొదలుపెట్టాడు, పెళ్లికి ముందే మామయ్య గారు నాకు నాగరాజు గురించి అంతా చెప్పారు. పెళ్లినాటికి జయ 3 నెలల గర్భవతి. రహస్యంగా అబార్షన్ చేయించాలని యానందాగా తీసుకొచ్చారు. పిండం బాగా డెవలప్ అయింది. ఈ దశలో గర్భస్రావం అంటే పెద్ద ప్రాణానికి ముప్పని డాక్టర్లు హెచ్చరిస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. మా చిన్న చెల్లికి బాగా లేకపోతే చాలా రోజుల నుంచి అదే ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నానులేండి. మా నాన్నగారు అక్కడే ఏడ్స్తో చనిపోయారు అంతకుముందే. మా అమ్మ అదే కంప్లైంట్తో పోయింది అక్కడే. ఆ గొడవల్లో నా చదువు సరిగ్గా సాగక డిగ్రీ ఫెయిల్ అయి ఉన్నాను. ఉద్యోగం లేదు. చిన్న చెల్లి జబ్బు, పెద్ద చెల్లి పెళ్ళి, అన్నింటికీ డబ్బు కావాలి. ఈ సమస్యలన్నింటినీ తీరుస్తానని ప్రామిస్ చేస్తే జయలక్ష్మిని అబార్షన్ లేకుండానే పెళ్లి చేసుకుంటారని బేరం నడిపాను మామయ్య గారితో. పెద్ద చెల్లి పెళ్ళి, నా ఉద్యోగం, ఆయన చెలవే. మరన్నీ తెలిసి చేసుకుని మా జయనెందుకండి ఇలా బాధపెడుతున్నారు? సారీ, ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోవద్దు. జయ నాకు మరదలే కాదు, చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ కూడా అన్నాను. తెలుసు సార్, అందుకనే నేను ఇంత దూరం వచ్చి మీకు ఇదంతా చెప్పుకొస్తుంది. జయ అంటే నాకు ప్రాణమే. కనుకొని కష్టమైన మనసును చంపుకుని తనకి దూరంగా ఉంటున్నది. పెళ్లైన వెంటనే దుబాయ్ వంకతో దూరంగా పోయింది అందుకే. ప్రసాద్ గొంతు వణుకుతోంది. అతనేదో చెప్పబోయాడు. ట్రైన్ అరైవల్ అనౌన్స్మెంట్ గాలిలో సరిగ్గా వినబడలేదు. బండి ప్లాట్ఫామ్ మీదకు దూసుకురావటం, ప్యాసింజర్ల హడావడి హఠాత్తుగా మొదలవటంతో నేను అలర్ట్ అయి లగేజీతో సహా

0: నా రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ వైపు పరిగెత్తాను. సీట్లో సెటిల్ అయ్యేసరికి డిపార్చర్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయింది. ఎప్పుడు కొనుక్కొచ్చాడో ఓ డజన్ యాపిల్స్, ఆరెంజెస్, వాటర్ బాటిల్ విండో గుండా అందించాడు ప్రసాద్. ఇదంతా సరే కానీ ప్రసాద్, ఇందాక మీరు ఏదో అన్నారు, ట్రైన్ కాల్లో వినబడలేదు, మళ్ళీ చెప్పండి ప్లీజ్. గాడ్ బిజిల్ గుర్తున్నాడు. ఆ గజ బిజిలోనే పెద్దగా అన్నాడు ప్రసాద్, పెళ్ళైన వారానికి మా చిన్న చెల్లెలు పోయింది సార్, అదే ఎయిడ్స్. అనుమానం వచ్చి నేను టెస్టులు చేయించుకున్నాను, హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. 7-8 ఏళ్ళు మించి ఉండనన్నారు. పాపకు తండ్రిని నేను ఎలాగూ ఉండను, తల్లిని కూడా లేకుండా చేయటం నా వల్ల కాదు సార్. ఈ సంగతులేమీ జయకు తెలియవు, చెప్పలేను. అందుకే రోజు రాత్రి దెబ్బలాటలు. బండి క్రమంగా స్పీడ్ అందుకుంది. పిన్ని గారిని, డాక్టర్ గారిని అడిగారని చెప్పండి అంటూ చేతిరూపుతూ ప్లాట్ఫామ్ మీద నవ్వుతూ నిలబడిన ప్రసాద్ వంక అలా షాక్ అయి చూస్తూ ఉండిపోయాను. డాక్టర్ గారంటే నా భార్య శ్యామల. ప్రసాద్ చెప్పిందంతా చెప్పి జయలక్ష్మికి ఇలా అడుగడుగున అన్యాయం ఎందుకు జరుగుతుందో పాపం అని బాధపడ్డాను. నా అనుమానం నిజమైతే ప్రసాద్కి హెచ్ఐవి పాజిటివ్ అయ్యే అవకాశం లేదు సుందరం అంది శ్యామల. ఎలా? ప్రసాద్ గారి పెద్ద చెల్లెలు చక్కగా కాపురం చేసుకుంటుందంటున్నారుగా. ఆయన ఫాదర్కి హెచ్ఐవి వైరస్ సోకేనాటికి ముందు పిల్లలిద్దరు పుట్టేశారు. ఆయన పాజిటివ్ అయిన తరువాతే చివరమ్మాయి పుట్టినట్లుంది. సరైన టైంలో తెలుసుకుని ట్రీట్మెంట్ ఇప్పించుంటే ఆ పిల్ల కూడా ఇంకొంతకాలం ఆరోగ్యంగా బతుకుండేది అంది శ్యామల. మా కొత్తిల్లు గృహప్రవేశం వంకతో జయలక్ష్మిని, ప్రసాద్ని హైదరాబాద్ ఆహ్వానించాను. అదని చూసుకుని ప్రసాద్కి పరీక్షలు చేయిస్తే శ్యామల చెప్పింది 100% నిజమని తేలింది. మరి మా యానం డాక్టర్లు అలా ఎలా చెప్పారు మేడం? ఆశ్చర్యపోయాడు ప్రసాద్. మీరు ఖర్చుకి భయపడి ఎవరూ నకిలీ డాక్టర్ దగ్గరికి వెళ్లారు, ఉన్న డబ్బులు గుంజటానికి వాడు మీ జీవితాలతో ఆడుకున్నాడు. ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు ఒకటికి రెండు చోట్ల చూపించుకుని నిర్ధారణ చేసుకోవడం మంచిదనేది ఇందుకే అంది శ్యామల. మా మరదల్ని ఇంతకాలం అనవసరంగా క్షోభ పెట్టినందుకు మీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా ప్రసాద్ గారు? ఇన్స్టెంట్ హనీమూన్. పాపను గురించి వరి అవ్వకండి, చూసుకోవటానికి మా అమ్మ వాళ్ళమ్మ ఉన్నారు అన్నాను. 7 ఏళ్ళైన తర్వాత జయలక్ష్మి కొడుక్కి బారసారంటే వెళ్ళాం నేను శ్యామల. పేరేం పెడుతున్నావే అని దాన్ని అడిగితే ఎప్పటిలాగే తలబిరుసుగా, నీ డొక్కు పేరు ఒక్కటే కాదులే, అక్క పేరు కూడా కలుపుకుంటాం అంది ఆ శ్యామసుందరాన్ని నా ఒళ్ళో పుడకబెడుతూ. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో పరిష్కారం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో సోమవారం ఉదయం పంచామృతాలతో అభిషేకాలు, సహస్రనామ పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామికి పుష్పాలతో అలంకరణలు, పార్వతీ అన్నపూర్ణమ్మ వార్లకు సహస్రనామ కుంకుమ పూజలు చేశారు. శ్రావణ మాసం సోమవారం సందర్భంగా మోగల్లులోని ప్రసిద్ధ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, బిల్వార్చనలు చేశారు. అనంతరం స్వామిని పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని పలువురు వక్తలు అన్నారు. క్విట్ఇండియా స్థూపం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక స్థూప నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య పక్షోత్సవాల ముగింపు వేడుక సోమవారం జరిగింది. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను సత్కరించారు. పీజీఆర్ఎస్ లో అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని జేసీ కల్పశ్రీ సూచించారు. భీమవరం కలెక్టరేట్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలువురితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఫిర్యాదులు, అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న వాటిని తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ, రీసర్వే, మత్స్య, మున్సిపల్ శాఖలకు సంబంధించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పీజీఆర్ఎస్ లో 163, రెవెన్యూ క్లినిక్లో 50 అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు. ఉండిలో రైల్వే పైవంతెన నిర్మాణ ప్రాంతంలో జాతీయ రహదారి మీదుగా 13 అడుగుల్లోపు ఎత్తున్న వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని రైల్వే ఐపీఆర్సీఎల్ అధికారులు

అధికారులు ప్రకటించారు. ఈ మార్గంలో గేటుకు ఇరువైపులా అదనపు గడ్డర్ల ఏర్పాటు పనులను సోమవారం చేపట్టారు. ఆర్ఓబి ప్రాంతానికి ఇరువైపులా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. రైల్వే ఎల్పీ నంబర్ 104 గేట్ వద్ద ఆర్ఓబి నిర్మాణం జరుగుతున్నందున ఈ ప్రాంతంలో ఎలక్ట్రికల్ లైన్ క్లియరెన్స్ ఎత్తును 40 సెంటీమీటర్ల మేర తగ్గించినట్లు అధికారులు పేర్కొన్నారు. వాహన చోదకులు దీన్ని గమనించి సహకరించాలని కోరారు. ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్లో ఈసారి కూడా సిఎస్సి అనుబంధ కోర్సులపైనే విద్యార్థులు ఆసక్తి చూపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు విద్యా సంస్థల్లో సిఎస్సి బ్రాంచ్లో 54% మేర సీట్లు భర్తీ అయ్యాయి. పలు యాజమాన్యాలు సీట్లు పెంచుకోవడం, కొత్త కోర్సులు ప్రారంభించడంతో పాటు భీమవరంలో విష్ణు మహిళా కళాశాలకు విశ్వవిద్యాలయ గుర్తింపుతో ఏపీ ఈఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులంతా ఈ కోర్సుల్లో చేరే వెసులుబాటు లభించింది. కృత్రిమ మేధ విస్తృతి పెరగడంతో విద్యార్థులు సిఎస్సి అనుబంధ కోర్సులైన ఏఐడిఎస్, సైబర్ సెక్యూరిటీ తదితర బ్రాంచ్లను ఎంపిక చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ కోర్సుల్లో చేరికలు బాగా పెరిగినట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆపదలో ఉన్నవారికి రక్తాన్ని అందించాలనే సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఏపీ నిట్ రిజిస్టార్ దినేష్ శంకర్రెడ్డి సూచించారు. తాడేపల్లిగూడెం ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్లోని టాస్క్ ఫోర్స్ క్లబ్, భవిష్య భారత్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతి ఆడిటోరియంలో సోమవారం నిర్మించిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి వైద్యాధికారిణి రమ్యశ్రుతి, స్వాతితో పాటు ఆచార్యులు పర్యవేక్షణలో విద్యార్థుల నుంచి రక్తం సేకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 50 మంది రక్తాన్ని దానం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరింది. నేతల ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తణుకు విచ్చేసినప్పుడు జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రధానంగా భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అదిప్పుడు నెరవేరింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రాతిపదికగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేయడానికి ఇటీవల మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అందులో భాగంగానే భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. భీమా ఉడా పరిధిలో జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నర్సాపురం మున్సిపాలిటీలు, ఆకువీడు నగర పంచాయతీతో పాటు 19 మండలాల్లోని 282 గ్రామాలను చేర్చింది. జిల్లా కేంద్రమైన భీమవరంలోనే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ఏర్పాటు కానుంది. జిల్లాలోని వివిధ శాఖల నుంచి సిబ్బందిని భీమా ఉడాలు నియమించాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా సచివాలయ సిబ్బందిని కూడా భీమా ఉడాలో నియమించే అవకాశం ఉంది. మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్స్, భూసేకరణ, పరిష్కారం, లేఅవుట్లు, నిర్మాణాల తనిఖీలు, జరిమానా విధింపులు వంటి అధికారాలు భీమా ఉడాకు దాఖలు పరిచారు. భీమా ఉడా నిర్వహణ వ్యయాన్ని సొంత ఆదాయంలోనే వెచ్చించుకోవాలి. ముఖ్యంగా పట్టణాలకు ఆనుకుని ఉన్న పంచాయతీల్లో అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, పెద్ద నివాసాల ఏర్పాటుకు భీమా ఉడా నుంచి అనుమతులు మంజూరు కానున్నాయి. పట్టణాల్లోనూ బహుళ అంతస్తుల భవనాల ప్లాన్ మంజూరు కూడా దీని పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇప్పటిదాకా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోనే జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవలే దాదాపు 48 కోట్ల మేర జిల్లాలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు ఈడా నుంచి నిధులు కేటాయించారు. ఇక నుంచి ప్లాన్లు, లేఅవుట్ల అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం భీమా ఉడా ఖాతాలో జమ కానున్నాయి. అక్కడి నుంచే నిధులు కేటాయింపులు జరుగుతాయి. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు పంచాయతీరాజ్ శాఖ నుంచి తొలి విడతగా ఉమ్మడి జిల్లాల్లో వివిధ రోడ్ల పనులు చేసేందుకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను సోమవారం జారీ చేసింది. పుష్కర్ ఘాట్లకు అనుసంధానించేలా రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఏలూరు జిల్లాలో 2 రోడ్లకు 7 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 రోడ్లకు 18 కోట్లు నిధులు మంజూరయ్యాయి. వాండ్రం రైల్వే గేటు 3 రోజులు మూసివేసి పనులను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు నుంచి 20వ తేదీ గురువారం వరకు రైల్వే ట్రాక్ మరమ్మతులు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఉండి బొండాడ డ్రైన్ ఆనుకుని ఉన్న వాండ్రం రైల్వే ట్రాక్ పనులు 3 రోజుల పాటు జరుగుతాయి. వాండ్రం, కూపల్లె, జక్కరం, సీసలి తదితర గ్రామాలకు రాకపోకలు సాగించేవారు, రొయ్యల ఫ్యాక్టరీలకు వెళ్లేవారు వేరే మార్గాల నుంచి వెళ్లాలని సూచించారు. నర్సాపురం మండలంలోని లిఖితపూడిలో సోమవారం ఆర్డీఓ దాసిరాజు సర్ ఓటర్ల జాబితా ప్రక్రియను పరిశీలించారు. నోటీసులు జారీ చేసి ఓటర్లను ప్రత్యక్షంగా విచారించారు. 2002లో అప్పటి జాబితా, ఇప్పుడున్న జాబితా పేర్లు, మార్పులను పరిశీలించారు. వెంటనే సర్ జాబితాలో సరిచేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా ఎటువంటి లోపాలు లేకుండా పక్కాగా ఉండాలని అన్నారు.
తపాలా శాఖ ద్వారా అందించే దీన్ దయాళ్ స్పర్శ యోజన ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ భీమవరం డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ కె హరికృష్ణ ప్రసాద్ తెలిపారు. తపాలా స్టాంపుల సేకరణపై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులు దీనికి దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో 60%

మార్కులు సాధించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 5% మార్కుల సడలింపు ఉంటుంది. దరఖాస్తుదారులకు 50 మార్కులకు రీజనల్ స్థాయిలో రాతపరీక్ష సెప్టెంబర్ 30 భీమవరంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో జరుగుతుంది. రెండో దశలో సర్కిల్ స్థాయిలో ఫిలాటలీ ప్రాజెక్టు నమూనా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు నెలకు 500 రూపాయల చొప్పున ఏడాదికి 6,000 రూపాయల ఉపకార వేతనాన్ని అందజేస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడి ధృవీకరణతో ఉన్న దరఖాస్తులను తపాలా శాఖ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ కార్యాలయం భీమవరం చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా సెప్టెంబర్ 16 పంపించాలని తెలిపారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి

0: కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: చెవి పూట, ముక్కుదిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: దిగులు పడకురా సహోదరా, దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మ, నీ ప్రేమను కాచునమ్మ.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867424558.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలందరికీ ఆణిమత్యాల కార్యక్రమానికి స్వాగతం. అప్పట్లో వచ్చిన పాటలంటే చాలా మందికి ఇష్టం. అందుకే మధురమైన పాత పాటలు మీకు వినిపిస్తూ ఉన్నాం ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా. సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వినండి, విని ఆనందించండి. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా తాతినేని రామారావు దర్శకత్వంలో 1969లో విడుదలైన చిత్రం భలే రంగడు. ఈ చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల గానం చేసిన యుగళగీతం ఇట్టారు. సి నారాయణ రెడ్డి రచనలో కెవి మహాదేవన్ స్వరాలు అందించారు. మరి మీరు వినబోయే పాట ఏమిటో, ఇది ఏమిటో పలకలేని మౌనగీతి. మరి పాట విందామా?

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. జీవన తీరాలు చిత్రంలో నీ కనులలో కలనై పాట విన్నారు కదా. కార్యక్రమంలో మీరు వినబోయే పాట ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి పాట వింటారు. అద్భుతమైన సాహిత్యం అందించిన సి నారాయణ రెడ్డి, అతి అద్భుతమైన సంగీతం అందించిన ఎస్పి కోదండపాణి, మహాగాయకులు ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం వెరసి, మంచి మిత్రులు సినిమాలోని ఈ పాట వింటారు. ఈ పాట చిత్రంలో కృష్ణకి ఘంటసాల, శోభన్ బాబుకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాట మీ అందరి కోసం.

0: ఈరోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములవ్వండి.
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల గానం చేసిన మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు జీవిత నౌక చిత్ర నుంచి శోభన్ బాబు జయప్రదపై చిత్రీకరించిన పాట వేయి దీపాలు నాలోన వెలిగితే పాటు వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

జీవితం ఒక చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట వి మధుసూదన్ రావు దర్శకత్వంలో 1969 వచ్చిన మనుషులు మారాలి చిత్రం నుంచి ఘంటసాల గానం చేసిన చీకటిలో కారు చీకటిలో పాట వింటారు. గీత రచన శ్రీశ్రీ, సంగీతం కెవి మహాదేవన్.

0: గాస్ట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
1: ఘంటసాల గానం చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు జీవిత రంగం చిత్రంలో పి సుశీల గానం చేసిన నవ్వాలి నవ్వాలి నవ్వాలి, నవ్వుల్లో బ్రతకంతా గడపాలి పాట మీ అందరి కోసం. రచన రాజశ్రీ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో

0: పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం. మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: विष्णु एफएम 90.4।
1: हेलो लिसनर्स, गुड इवनिंग एंड वेलकम टू योर फेवरेट प्रोग्राम महिला। మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ రాజే సృజిత. లిజనర్స్, మరి ఈనాటి మహిళ కార్యక్రమంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. మరి ఆలస్యం లేకుండా ఆ విషయాలంటే తెలుసుకుందాం. సాధారణంగా ఆడబిడ్డ ఇంటికొస్తే ఎంత అపురూపంగా చూసుకుంటాం, సారే చీర పెట్టి పంపిస్తాం. తాబేలు కూడా ఆడబిడ్డలాంటివే, అవి మన ఊరొస్తే పెట్టకపోయినా పర్వాలేదు, కొట్టి చంపకండి అంటున్నారు డాక్టర్ సుప్రజా దారిణి. ట్రీ ఫౌండేషన్ ని స్థాపించి 33 లక్షల తాబేళ్లకి ఊపిరి పోసిన ఆమె వాటిని ఆడబిడ్డలతో ఎందుకు పోల్చారు అన్న విషయాలని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. మాది మచిలీపట్నం. 3 దశాబ్దాల క్రితమే మా పూర్వీకులు చెన్నైలో స్థిరపడ్డారు. జీవితాన్ని లోతుగా తెలుసుకుందామని ఫిలాసఫీలో PhD చేశాం. ఆర్ట్స్ పై ఆసక్తితో చెన్నైలో కళాకృతి స్టూడియో తెరిచాం. అది నడుపుతున్నప్పుడే ఓసారి నీలాంగరే బీచ్ లో చనిపోయిన పెద్ద తాబేలును చూసా. అక్కడ మత్స్యకారుణ్ణి అడిగితే వెటకారంగా నవ్వారు. ఆ ముందుకెళ్తే సముద్ర పీసకలోని తాబేలు గుడ్లను తవ్వి తీసి వాటితో ఆడుతున్నారు. బాధనిపించింది. ఒక్కో తాబేలు 160 గుడ్లు వరకు పెట్టినా జనాల నిర్లక్ష్యం వల్ల అవన్నీ పాడవుతున్నాయి. ఇలా అయితే అవి అంతరించిపోతాయి, వాటిపై ఆధారపడ్డ ఇతర జీవులు నశించి జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. స్థానికుల్లో అవగాహన పెంచితే వాళ్ళు మరికొందరిని మార్చారు. ఇలా 5 గ్రామాల్లో యువతను తాబేళ్ల సంరక్షణకు ఒప్పించి 2001లో ట్రీ ఫౌండేషన్ ప్రారంభించారు. ఉదయం స్టూడియో పని, రాత్రి తెల్లవారుజామున బృందాలతో కలిసి సముద్ర తీరాల్లో గుడ్ల యొక్క జాడలను వెతికి ఆ ప్రదేశానికి వెదురు బొంగులతో రక్షణ ఇచ్చేవాళ్లం. ఏం లాభం, తెల్లారేసరికి అవన్నీ మాయం. మత్స్యకారుని సాయం అడిగితే మీకు పనిపాట లేదా అన్నారు. తమిళనాడు ప్రభుత్వాన్ని ఒప్పించి తాబేళ్ల రక్షణ చేసే వారికి ID కార్డులు గౌరవ వేతనం ఇప్పించగలిగాం. హాచరీస్ ను తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ కు విస్తరించాం. నెల్లూరులోని రామచంద్రాపురం సమీపంలోని కొన్ని కుటుంబాల వాళ్లకు తాబేళ్లు తినేవారు. వాళ్లల్లో మార్పు తీసుకురావడానికి తమిళ మత్స్యకారుల అనుభవాల్ని ఆ గ్రామస్తులకు ముందుంచాం. ఈ వివరాలన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు నివేదిస్తూ వాళ్లు కూర్మాలు రక్షణకి ముందుకొచ్చి వాటి రక్షకులకు ID కార్డులు గౌరవ వేతనాలు మంజూరు చేశారు. ప్రస్తుతం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో మొత్తం 700 కిలోమీటర్ల సముద్ర తీరంలో హాచరీస్ ను పెట్టి వీటిని రక్షిస్తున్నాం. చేపల వేట లేనప్పుడు మత్స్యకారులు మద్యానికి పేకాటుకు బానిసయ్యేవారు, వారందరికీ దీన్ని ఉపాధి మార్గంగా మార్చాం. ఆయా రాష్ట్రాల అటవీ అధికారులు, మత్స్యశాఖలు, తీర గస్తీ దళాలు, మెరైన్ పోలీసులు మత్స్యకార కుటుంబాల సహకారంతో 33 లక్షల తాబేల పిల్లల్ని కాపాడి సురక్షితంగా సముద్రంలోకి వదలగలిగా. మా ఫౌండేషన్ కి 363 మంది సముద్ర తాబేళ్ల రక్షణ దళం సభ్యులున్నారు. 222 మత్స్యకార గ్రామాల్లో 182 హ్యాచరీలు నడుస్తున్నాయి. ప్రకాశం నెల్లూరులో మడ అడవుల్ని కూడా పెంచుతున్నాం. ఈ క్రమంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి సాయంతో ఆలివ్ రిడ్లీకు పరికరాలు అమర్చి శాటిలైట్ తో అనుసరించాం. అలా సముద్రంలో వాటి గమనం ఎలా ఉంటుందో తెలిసింది. ఒక ప్రాంతంలో పుట్టిన తాబేలు సముద్రంలోకి వెళ్లి గుడ్లు పెట్టేందుకు తిరిగి అదే తీరానికి వస్తుంది. ఆడబిడ్డ పుట్టింటికి ఎలా వస్తుందో అలా తాబేళ్లు మన ఊరికి ఆడబిడ్డలాంటివని గ్రామాల్లో చాటి చెప్పాను. ఈ పరిశోధనకు 2009లో UK నుంచి విట్లీ ఫండ్ ఫర్ నేచర్ అవార్డు వచ్చింది. తాబేళ్లు వలల్లో చిక్కుకోకుండా ఊచలు

ఏర్పాటు చేసి మూడేళ్లుగా కాపాడుతున్నాం. ఈ సేవలకు గాను ఇండియా బయోడైవర్సిటీ అవార్డు, డిస్నీ కన్జర్వేషన్ అవార్డు, తమిళనాడు రాష్ట్ర శక్తి అవార్డులను కూడా అందుకున్నాను. దక్షిణాఫ్రికాలో టెట్ టాక్స్ లోను ప్రసంగించాను. తీరం వెంబడి బయోడైవర్సిటీ ఎడ్యుకేషన్ సెంటర్స్ ని పెట్టాలని చూస్తున్నాం. పాఠశాలల పిల్లలు, ప్రజలు అక్కడికొచ్చి ప్రకృతితో అనుబంధాలను తెలుసుకుంటారని ఆలోచన. సొలిజనాస్, మరి ఇదండి తాబేళ్లను ఆడబిడ్డలతో ఎందుకు పోల్చారు అంటూ సుప్రజదారిణి గారైతే ఆమె మాటల్లో కొన్ని మంచి విషయాలు అయితే చెప్పేశారు కదా. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకునే ముందు ఈనాటి మహిళా కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట రాబోతుంది. వినయానంద్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత

0: తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఇప్పుడైతే మహిళ కార్యక్రమంలో సాధారణంగా ఆడవాళ్ళందరూ ఇష్టపడే ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని గురించి అయితే చెప్దాం అనుకుంటున్నానండి. మరి ఈ రోజుల్లో ఆడవాళ్ళైతే మేకప్ విషయాల్లో అండ్ అలానే స్కిన్ కేర్ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి మేకప్ వేసుకున్నాక అది అలానే ఉంచేసి పడుకుంటున్నారా? మరి అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే. మేకప్ తోనే నిద్రపోతే వచ్చే సమస్యలు ఏమిటి అన్న విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మేకప్ తో నిద్రపోవడం అకాల వృద్ధాప్యానికి కారణమవుతుంది. ఎందుకంటే చర్మం మేకప్ తో కప్పి ఉండటం వల్ల గాలి సరిగ్గా తగలదు. దీనివల్ల కాలక్రమేణా గీతలు, ముడతలు ఏర్పడతాయి. అందుకే నిద్రపోయే ముందు సున్నితమైన క్లెన్జర్లు, రిమూవర్లతో దీన్ని తొలగించాలి. మాయిశ్చరైజర్లు రాసుకుంటే రాత్రంతా చర్మం తేమగా ఉంటుంది. మరి మేకప్తోనే నిద్రపోతే మొటిమలు కూడా వస్తాయట లిజనర్స్. చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువ. దీనివల్ల నల్లటి మచ్చలు ఏర్పడవచ్చు. అల్ట్రా హైజినిక్ సిలికాన్ తో తయారు చేసిన బ్రష్లతో మేకప్ తీయడం మంచిదని వైద్యపరంగా నిరూపితమైంది. ఇవి చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి బ్యాక్టీరియాని నిర్మూలిస్తుంది. మరైతే మేకప్ అలానే ఉంచేసి నిద్రపోతే కళ్లకు కూడా ప్రమాదమేటండి. మరి ఆ విషయాల్లోకి వస్తే మేకప్ తో నిద్రపోవడం వల్ల చర్మానికి మాత్రమే కాదు కళ్లకు కూడా ప్రమాదమే. దురద, దద్దుర్లు, నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి. అలానే రాత్రులు మేకప్ తీయకపోతే కొలాజిన్ ఉత్పత్తి తగ్గి చర్మం పొడిబారుతుంది. మరి ఇదండి మేకప్ తీయకపోతే వచ్చే నష్టాలు. మరి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే తెలుసుకున్నారు కదా. మరి ఇంకొక విషయం గురించి తెలుసుకునే ముందు మహిళలో మీకోసం ఒక చక్కటి పాట రాబోతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిసనర్స్. మరి సాధారణంగా సాయంత్రం అయితే చాలు, స్నాక్స్ అంటూ, పానీపూరి అంటూ, చాట్ అంటూ సాధారణంగా పిల్లలందరూ బయటకు వెళ్ళి ఆ పానీపూరి బండ్ల దగ్గర నుంచోవడం, అక్కడ తినడం అయితే తెలిసిందే. కానీ అలాంటి ఒక రకమైన చాట్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి దాని పేరు మటర్ కీ చాట్. ఇంతకీ మటర్ కీ చాట్ చేయాల్సిన పద్ధతి ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అన్న విషయాలు అయితే తెలుసుకుందాం. ముందుగా మటర్ కీ చాట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు బఠానీలు 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, ఉల్లి ముక్కలు 1 కప్పు, తాజా కొత్తిమీర తురుము 4 టేబుల్ స్పూన్లు, అల్లం తురుము 1 టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, స్వీట్ చట్నీ 6 టేబుల్ స్పూన్లు, కారం 1/2 టీ స్పూన్. సో లిసనర్స్, మరి మటర్ కి చాట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకున్నారు కదా, మరి ఇప్పుడు తయారు చేసే విధానం కూడా తెలుసుకుందాం. బఠానీలను 3-4 గంటలు నాననిచ్చి ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి కుక్కర్లో ఉడికించాలి. పెనం మీద నీళ్లు చల్లుతూ స్వీట్ చట్నీ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి వేయిస్తూ కలపాలి. ఇప్పుడు ఉడికించిన బఠానీలు కూడా వేసి బాగా కలిపి చివరిగా మిశ్రమం మీద స్వీట్ చట్నీ, కొత్తిమీర తురుము చల్లి అందిస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. మరింతకీ ఆ స్వీట్ చట్నీ ఎలా చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారా? మరి స్వీట్ చట్నీ కోసం ముందుగా ఖర్జూరాలు 1/2 కప్పు, మరి ఖర్జూరాలు అయితే లేకపోతే ఎండు ఖర్జూరాలు కూడా తీసుకోవచ్చటండి, మరి వాటిని నానబెట్టి ఉంచుకోవాలి. చింతపండు గుజ్జు 1/2 టీ స్పూన్, బెల్లం 2 టీ స్పూన్లు, కారం 1/2 టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా. మరి స్వీట్ చట్నీ కోసం తయారు చేసే విధానం: గింజలు తీసేసిన ఖర్జూరాలు, చింతపండు గుజ్జు బాణీలలో వేసి కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి. చల్లారాక వీటికి బెల్లం, ఉప్పు, బ్లాక్ సాల్ట్ అన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి చల్లారాక గాజు సీసాలో పోసి ఫ్రిడ్జ్ లో పెడితే నిల్వ ఉంటుంది. సో లిజనర్స్, మరి ఇదండి స్వీట్ చట్నీ ఎలా చేసుకోవాలి అన్న విషయం. మరి ఈ స్వీట్ చట్నీతో మటర్ కి చాట్ కూడా ఎలా చేయాలన్న విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. మరి ఇదండి ఈనాటి మహిళా కార్యక్రమం. రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారమయ్యే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విజన్ 90.4. వినండి, మరి వింటూనే ఉండండి. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జసృజిత.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు.

మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

Vishnu FM 90.4. లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్యో రాజ్య జ్వాల. లిజనర్స్, ఈనాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మనం కీళ్ళ నొప్పులు, దానికి సంబంధించిన చికిత్స గురించి తెలుసుకుందాం. ఆధునిక జీవన విధానం కీళ్లపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఎక్కువ సమయం కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి కారణాలు కీళ్ళ జబ్బులకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. వంశపారంపర్య కారణాల వల్ల కూడా ఈ సమస్య చుట్టుముట్టే అవకాశం ఉంది. శరీర రక్షణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు కూడా కీళ్ళ నొప్పులను పెంచుతాయి. వీటన్నిటికీ తోడు కొన్ని రకాల వ్యాధులు, ప్రమాదాల్లో గాయపడడం వల్ల కీళ్ళు దెబ్బతిని చాలా సందర్భాల్లో అంగవైకల్యానికి కూడా దారితీస్తాయి. కీళ్ళను అవసరానికి మించి ఉపయోగించడం వల్ల కీళ్ళ బలహీనమై సమస్యల్లో గురయ్యే అవకాశం ఉంది. కీళ్ళ సమస్యలు ఉన్నప్పుడు మోకాళ్ళు లేదా ఇతర కీళ్ళ భాగంలో విపరీతమైన నొప్పి, వాపు, బిగుతుగా ఉండడం, నడవడానికి ఇబ్బంది వంటివి వస్తాయి. మెల్లమెల్లగా కీళ్ళు దాని రసాన్ని కోల్పోవడం ద్వారా కాలు నిర్మాణంలో కూడా తేడాలు కనిపిస్తాయి. సకాలంలో దీనికి చికిత్స చేయకపోతే అంగవైకల్యం కలిగే అవకాశం కూడా ఉంది. కీళ్ళలో అరుగుదల నష్టం ఎక్కువైన తర్వాత కీళ్ళ కదలిక తగ్గుతుంది. కండరాల పటుత్వంలో కూడా అసమానతలు ప్రారంభమవుతాయి. కొన్ని రకాల పనులు చేయలేం. ఉదాహరణకు కూర్చుని లేచినప్పుడు మెట్లు ఎక్కడం, దిగడం వంటివి కూడా ఇబ్బందిగా ఉంటాయి. ఇక సాంప్రదాయ టాయిలెట్లు ఉపయోగించడం కూడా సమస్యగా మారుతాయి. కీళ్ళు అతుక్కునే భాగాన్ని కార్టిలేజ్ అంటారు. కీళ్ళ సమస్య ఉన్నప్పుడు ముందుగా ఈ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ నుంచే మార్పులు మొదలవుతాయి. ఏ కారణం వల్ల కీళ్ళు ప్రభావితమైన ఈ కార్టిలేజ్ పలచబడి సాగి ముడతలు పడుతుంది. కీళ్ళ భాగం పూసల మాదిరిగా ఏర్పడతాయి. ఫలితంగా కీళ్ళ కదలికకు అంతరాయం ఏర్పడుతుంది. దీని పక్క భాగంలో రక్తనాళాలు ఉబ్బి తద్వారా కార్టిలేజ్కు ఎక్కువ రక్త సరఫరా జరుగుతుంది. ఈ మార్పుల వల్ల ఆర్థరైటిస్ ఏర్పడతాయి. సాధారణంగా ప్రతి 40 రోజులకు పాత ఎముక కణాలు చనిపోయి కొత్తవి పుడుతుంటాయి. ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు ఈ కారణాలు ఎముక అరిగిన దగ్గర కాకుండా వేరే చోట ఏర్పడతాయి. తద్వారా ఆర్థరైటిస్ కీళ్ళ రాపిడికి గురి చేస్తాయి. దీనివల్ల కీళ్ళు గట్టిపడడం, వాపులు మొదలైనవి కలుగుతాయి. కీళ్ళ లోపలి ద్రవం సన్నటి రంధ్రాల ద్వారా ఎముకల మధ్యకు వెళ్ళి గడ్డల్లా తయారవుతాయి. ఈ కారణంగా ఎముకల్లో అనేక భాగం నష్టం వాటిల్లుతుంది. క్రమంగా కీళ్ళలోని జిగురు పదార్థం తగ్గడం వల్ల కీళ్ళు గట్టిగా మారి కదలికలో ఇబ్బంది ఎక్కువవుతుంది. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి రక్త పరీక్షలు, ఎక్స్రే, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా ఏ కారణాలతో దెబ్బతిన్నది అనే విషయం తెలుస్తుంది. వ్యాధికి ఏ కారణమైనా విషయం నిర్ధారణ చేయవచ్చు. చాలా సందర్భాల్లో కీళ్ళ నొప్పులు, ముఖ్యంగా ఆర్థరైటిస్ తగ్గాలంటే కీళ్ళ మార్పిడి చికిత్స తప్ప గత్యంతరం లేదని భయపడుతుంటారు. కానీ ఆపరేషన్ లేకుండానే జబ్బును తగ్గించగల మందులు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక హోమియో మందులు ఇన్ఫెక్షన్ వంటివి టాక్సిక్ను బయటికి పంపించి వాపును తగ్గిస్తాయి. దెబ్బతిన్న భాగానికి రక్త సరఫరా సవ్యంగా జరిగేటట్టు చేసి గాయం త్వరగా మానడానికి సహకరిస్తాయి. కండరాలను కూడా ఇవి బలోపేతం చేస్తాయి. నొప్పి, వాపు తగ్గించడంలో తోడ్పడతాయి. ఆర్థరైటిస్ తొలిదశలో చికిత్స

ప్రారంభిస్తే దెబ్బతిన్న కార్టిలేజ్ మళ్లీ పునరుద్ధం చేసే అవకాశం హోమియో వైద్యంలో ఉంటుందంటున్నారు కొందరు పరిశోధకులు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఆపరేషన్ తప్పనిసరి అని చెబుతున్నారు. లిజనర్స్ మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 230 మిలియన్ ఎగ్జిమా అనే ప్రధాన చర్మ సమస్యతో బాధపడుతున్నారు. ఎగ్జిమా అనగా చర్మం శోథానికి గురై ఎర్ర రంగులోకి మారడం, దురద పెట్టడం, వాపుతో కూడిన పొక్కులు రావడం, అవి నీటి ముడగల వలె మారి రసికారడం, తదుపరి మచ్చల్లా ఏర్పడితే ఎగ్జిమా అంటారు. ఎగ్జిమాకు ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు, కానీ వంశపారంపర్యం, వాతావరణం వంటి అంశాలు దీనికి కారణం కావచ్చు. శరీర రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థితి నుంచి ఎక్కువ ప్రక్రియగా జరగడం వల్ల ఎగ్జిమా లక్షణాలు బయటపడతాయి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఎగ్జిమా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దుమ్ము, ధూళి, వాతావరణ మార్పులు, పూల మొక్కల నుంచి వచ్చే పుప్పడి రేణువులు, జంతు కేశాలు, సబ్బులు, డిటర్జెంట్లు, కొన్ని షాంపూలు, కొన్ని ఆహార పదార్థాలు, చేతి గడియారాలు, కొన్ని ఆభరణాలు, డైపర్లు, డిటర్జెంట్లు, అధిక చెమట ఉన్న వస్త్రాలు, దురద కలిగించే కొన్ని ఇతర వస్తువులు ఎగ్జిమా సమస్యను ప్రేరేపిస్తాయి. ఎగ్జిమా లక్షణాలు అందరిలోనూ ఒకే రకంగా ఉండవు. ముఖ్యంగా ఎగ్జిమాలో కనిపించే ప్రధాన లక్షణం దురద. ఆ తర్వాత చర్మం ఎర్రగా మారి వాపుతో కూడిన పొక్కులు ఏర్పడతాయి. క్రమేణా అవి నీటి పొడగలుగా మారి వాటి నుంచి రసికారణం మొదలవుతుంది. కొంతకాలానికి చర్మం దలసరిగా నల్లగా మారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మంపై ఎక్కడైనా ఏర్పడే ఎగ్జిమా లక్షణాలు ఎక్కువగా ముఖంపై, తలలో, మోకాలు వెనకాల భాగంలో, మెడపై, మోచేయి భాగంలో, మణికట్టు పైన, చర్మము మడతల్లో, చెవి వెనక భాగంలో, కాలి మడమల్లో, పాదాలపై కనిపిస్తాయి. శిశువుల్లో ఇవి మొదట బుగ్గలపై దద్దుర్లా కనిపిస్తాయి. కొన్ని నెలలకు ఈ దద్దుర్లు చేతులు, కాళ్ళతో పాటు ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తాయి. 80% ఎగ్జిమాతో బాధపడే చిన్నపిల్లలకు హై ఫీవర్ లేదా ఆస్తమా గురయ్యే అవకాశం ఉంటుంది. వ్యాధి లక్షణాలతో పాటు కుటుంబ ఆరోగ్యం, వ్యక్తిగత చరిత్రను తెలుసుకుని ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. కొన్ని సందర్భాల్లో రక్త పరీక్ష, చర్మపు మచ్చల బయోప్సీ కూడా చేయవలసి ఉంటుంది. ఇదండి ఈనాటి ఆయుష్మాన్ భవన్లో నా టాపిక్. మళ్ళీ వచ్చే ఆయుష్మాన్ భవాలు కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస్ వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే జ్వాల.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Jikam, MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చిగుళ్ళ సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యం ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: పశుదానా కోసం గింజలను మొలకెత్తించడం. రైతుల ఆర్థిక విధానంలో పశువులు ముఖ్యమైనవి. పాలు, గుడ్లు, మాంసాలతో పాటు పశువుల వల్ల రైతులకి ఆదాయం కూడా వస్తుంది. కానీ పశుదానా సరిగ్గా సమతులం కాకపోతే పశువుల ఉత్పాదకత తగ్గి వాటి ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడుతుంది.
1: వర్షాకాలంలో మా పశువులు పచ్చగడ్డిని మేస్తాయి. వాటికి మేం కొంత పొడిదానా కూడా వేస్తాం. కానీ ఎండాకాలంలో పచ్చగడ్డి దొరకడం కష్టం. మేం పొడిదానా మాత్రమే పెట్టగలం. దాంతో మా పశువులు బలహీనమై పాలు తక్కువ ఇస్తాయి. మా ఆదాయం తగ్గుతుంది.
0: పోషకాహారం దొరక్కపోతే పశువులు బరువు తగ్గి పాలు తక్కువ ఇస్తాయి. పైగా ఆ పాలల్లో కొవ్వు తగ్గుతుంది. 2 వారాలలోపే వాటి బొచ్చు రంగు తగ్గి చర్మ వ్యాధులు వస్తాయి. సరిగ్గా మేపని ఆవులకి దూడలు తక్కువ పుట్టి తేలికగా రోగాల బారిన పడతాయి. సమతులమైన దానాలో సరైన మొత్తాల్లో ప్రోటీన్లని, శక్తిని, ఖనిజాలని, పొడిదానా నుంచి విటమిన్లని సమకూర్చాలి. సమతులమైన దానాలో పచ్చిగడ్డి, కాన్సన్ట్రేట్లు, ఉప్పుతో సహా ఇతర ఖనిజాలు కూడా అందుతాయి. కనుక పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ సమతులమైన దానా ఖరీదైంది కావచ్చు. ఈ వీడియోలో పశువులకి మొలకలు తాజా పోషకాహారాన్ని ఎలా అందిస్తాయో, వాటి వల్ల దానా ఖర్చులు ఎలా తగ్గుతాయో చూద్దాం. గింజలని కొద్దిసేపు నీళ్లలో ముంచితే అంకురోత్పత్తి జరుగుతుంది. ఆ అంకురాలనే మొలకలు అంటారు.
2: నాకు పశుదానాకయ్యే ఖర్చు సగానికి తగ్గిపోయింది. మొలకెత్తిన గింజల బరువు రెట్టింపు కాబట్టి మాకు తక్కువ దానా సరిపోతుంది.
1: వారం రోజుల్లో ఒక పశువు రోజు ఇచ్చే పాలు 1.5 లీటర్ నుంచి 1 లీటర్ వరకు పెరిగాయి. ఇంతకుముందు మా పశువులు రోజుకి 25 లీటర్ల పాలు ఇచ్చేవి. ఇప్పుడు అవి 26 లీటర్లు ఇస్తున్నాయి. పాలలో కొవ్వు కూడా పెరిగింది. పాల సేకరణ కేంద్రంలో కొవ్వును కొలిచినప్పుడు మా పాలలో కొవ్వు ఎక్కువ ఉంటే మాకు ఎక్కువ డబ్బులు వస్తుంది. వాటి రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు దానికి గిరాకీ పెరిగింది. పశువుల చర్మం కూడా మెరుగైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు వాటి బొచ్చు తాజాగా కనిపిస్తుంది.
0: ఇంతకీ గింజల కన్నా మొలకలు ఎలా శ్రేష్టం? మొలకెత్తడం వల్ల గింజల్లోని పిండిని పూర్తిగా చక్కెరగా మారుతుంది. కాబట్టి గింజల కన్నా మొలకలు తేలికగా జీర్ణమవుతాయి.
3: మొలకలు అద్భుతమైన ఆహారం. వాటిల్లో పశువులకి తేలిగ్గా జీర్ణమయ్యే ఎంజైమ్లు ఉంటాయి. మొలకలెత్తడం వల్ల గింజల్లో ఉండే ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పూర్తిగా లభిస్తాయి.
0: మీ అవసరాన్ని బట్టి మొలకలని ఏడాది పొడవునా ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికోసం భూమి గాని, అందులో ఏదైనా కట్టే అవసరం గాని లేకపోవడం ఒక పెద్ద లాభం. మీ దగ్గరున్న గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న వంటి ఏ గింజలనైనా వాడవచ్చు. మీ పశువులు బలహీనపడి పాలు తక్కువ ఇస్తుంటే మీరు వాటికి సోయాబీన్స్, పప్పులు, బఠానీలు, మటికల పప్పు, పెసల వంటి వాటి మొలకలని మేపవచ్చు.
3: ఎదకరాని ఆవుకి మేము మటికల పప్పుని పెడతాం. రోజుకి 1/2 కిలో మొలకలు చొప్పున 4 రోజులు మేపితే ఆవు ఎదకి వస్తుంది.
1: మామూలుగా గోధుమలు, మొక్కజొన్న గింజలను మొలకల కోసం వాడతాను. జబ్బు పడిన పశువులు కోలుకోవడానికి అప్పుడప్పుడు పప్పులు వాడతాను. ఇవేవి మా పొలాల్లో పండించను. డబ్బు ఆదా కావడానికి మార్కెట్లో కొన్ని పప్పుల ధరలు తగ్గిపోయినప్పుడు కొని పెట్టుకుంటాను. గింజలని, పప్పులని బజార్లో గాని ఇతర రైతుల దగ్గర గాని కొనేటప్పుడు అవి నూకగా, అనారోగ్యంగా ఉన్నాయా అని చూస్తాను. ఒకసారి అంకురోత్పత్తి పరీక్ష చేసి పనికొస్తాయని తేలితేనే కొంటాను.
0: ఇప్పుడు భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన కిషోర్ పన్సారే గింజల అంకురోత్పత్తిని పరిశీలించే పద్ధతిని చూద్దాం. ఒక పరీక్ష కన్నా 3 పరీక్షలు ఉత్తమం. 3 శుభ్రమైన గోనిగుడ్డ ముక్కలు గాని, 3 నూలుగుడ్డ ముక్కలు గాని తీసుకోవాలి. వాటిని నీళ్లలో తడిపి పిండి నేల మీద పరవాలి.
1: 3 గోనెగుడ్డ ముక్కల మీద గింజలు పరుస్తాను. 3 మీద మొలకెత్తిన గింజలను లెక్క పెడతాను. నాణ్యమైనవని నిర్ధారణ అయిన తర్వాతే ఆ గింజలను కొనాలా వద్దా అనేది తేల్చుకుంటాను.
0: మీరు కొనదలుచుకున్న గింజల్లోంచి 50 గింజలని గోనెగుడ్డ లేక నూలుగుడ్డ మీద సగానికి పరవాలి. గింజల మధ్య వేలడు ఎడం ఉండాలి. మిగిలిన గుడ్డని గింజల మీదికి మడిచి కప్పాలి. స్ప్రే బాటిల్తో గానీ, మిస్టర్తో గానీ అప్పుడప్పుడు గుడ్డని తడుపుతూ ఉంటే అవి వెచ్చగా, తేమగా ఉంటాయి. 2-3 రోజుల తర్వాత గుడ్డని తెరవాలి. గింజలకి మొలకలు వచ్చి ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్న మొలకలని లెక్కపెట్టి ఆ సంఖ్యని రాసిపెట్టుకోవాలి. 50లో 45 గింజలు మొలకెత్తితే ఆ గింజలు మొలకలకి పనికొస్తాయి.
3: కొనే ముందు గింజలకి ఉన్న మొలకెత్తే సత్తా తెలుస్తుంది కాబట్టి ఈ పరీక్ష మాకు బాగా పనికొస్తుంది. పొలంలో పంటలని నాటేటప్పుడు కూడా మేం ఈ పద్ధతినే పాటిస్తాం. మంచి దిగుబడి నిర్ధారిస్తుంది.
0: ఇప్పుడు మొలకలని తయారు చేసుకోవడం ఎంత తేలికో చూద్దాం. నాణ్యమైన గింజలని వాడాలి. నూకలని ఆరోగ్యంగా

0: లేని గింజలని వాడవద్దు. అవి సరిగ్గా ఎదగవు. చేత్తో నూరిన గింజలైతే ఎక్కువ మొలకలు వస్తాయి. గింజలని ఒక తొట్టెలో పోయాలి. అరగుప్పిడు ఉప్పు కలిపితే మొలకెత్తిన గింజల మీద బూజులు పెరగవు. శుభ్రమైన గోరువెచ్చని నీళ్లు పోయాలి. అది గింజలు మొలకెత్తడానికి దోహదపడుతుంది. పైకి తేలిన గింజలు మొలకెత్తవు కాబట్టి వాటిని తొలగించాలి. మిగిలిన వాటిని 12 గంటల పాటు నానబెట్టాలి. తొట్టెని నీడలోగాని ఇంట్లోగాని ఉంచాలి. 12 గంటల తర్వాత నీళ్లని పారబోయాలి. గింజల్ని శుభ్రమైన గోనెగుడ్డలోగాని గుడ్డ సంచిలోగాని పోయాలి. వెచ్చగా ఉండడానికి సంచిని మూయాలి. దాన్ని షెడ్లోగాని ఇంట్లోగాని ఉంచాలి. వేడి రోజుల్లో 16 నుంచి 18 గంటల్లో గింజలు మొలకెత్తుతాయి. చల్లగా ఉంటే 24 గంటల కన్నా ఎక్కువ పట్టవచ్చు. సంచిని దుప్పటితో చుట్టవచ్చు. గింజల నుంచి 1 నుంచి 2 సెంటీమీటర్ల పొడవున మొలకలు వచ్చినప్పుడు వాటిని గోనె సంచిలో నుంచి బయటకు తీయవచ్చు. ఇప్పుడవి పశువులకు పెట్టడానికి సిద్ధమయ్యాయి.
1: మురిగ్గా ఉన్న గోన్సంచిలో గాని గుడ్డ సంచిలో గాని మొలకలని ఉత్పత్తి చేస్తే బూజులు పుడతాయి. అలా జరగకుండా ఉండడానికి గోన్సంచిని శుభ్రమైన నీళ్లలో ఉతికి ఎండలో ఆరేస్తాను.
0: రోజుకొకసారి ఒక్కొక్క ఆవుకి 1 కిలో లేక 4-5 గుప్పెల చొప్పున మొలకెత్తిన గింజలని ఇతర దానాతో కలిపి మేపాలి.
2: జైవిక పాలను ఉత్పత్తి చేసేందుకు మా ఆవులకి మొలకలను మేపుతాను. దానివల్ల ఆ జైవిక పాలు సేవించిన కస్టమర్లకి మేలు జరుగుతుంది. మొలకల్లోని పోషకాలు వాళ్ళకి పాల ద్వారా అందుతాయి. ఆవులు ఆరోగ్యంగా ఉంటాయి, జబ్బు పడవు. నేను వేరే మందులేవి వాడను. అది అటు ఆవులకి ఇటు కస్టమర్లకి లాభదాయకం.
0: మొలకలని ఇతర పశువులకి కూడా మేపవచ్చు. గొర్రెకి 1-2 గుప్పెల చొప్పున వారానికి 2 సార్లు మేపాలి. దాదాపు 10 కోళ్ళకి రోజుకోసారి గుప్పెడు మొలకలని పెట్టవచ్చు. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. పశువులు సమతుల ఆహారాన్ని తింటే ఆరోగ్యంగా ఉంటాయి. మొలకలెత్తడం వలన గింజలు తేలికగా జీర్ణమవుతాయి. మొలకలెత్తిన ధాన్యాలు, ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పశువులకి ఎక్కువగా అందుతాయి. మీకు అవసరమైనప్పుడల్లా ఏడాది పొడవునా మొలకలని తయారు చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్నల వంటి ఏ గింజలనైనా వాడవచ్చు. చేత్తో నూరిన గింజలను వాడాలి. బజార్లో కొనే ముందు కొందరు రైతులు గింజలని అంకురోత్పత్తి పరీక్షలు చేస్తారు. మొలకలు రావడానికి గింజలని ఒక తొట్టెలో పోసి అరగుప్పెడు ఉప్పు వేసి తొట్టెలో శుభ్రమైన గోరువెచ్చని నీళ్లు పోయాలి. దాదాపు 12 గంటల సేపు గింజలను నానబెట్టాలి. ఇప్పుడు నీళ్లు తీసేసి గింజలని శుభ్రమైన సంచిలో పోయాలి. 24 గంటల తర్వాత గింజలకి మొలకలు వస్తాయి. వాటిని పశువులకి మేపవచ్చు. మొలకెత్తిన గింజలను వాడి దానాకయ్యే ఖర్చులను తగ్గించుకోవచ్చు. మీ ఆవులు మంచి పాలని ఎక్కువగా ఇస్తాయి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: అనవసరమైన యాప్స్ కి మీ గ్యాలరీ మరియు కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వకండి. మీ ప్రైవసీ మీ చేతుల్లోనే ఉంది.
1: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామివా.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
1: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును.

0: FM 90.4
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఏకకణ జీవుల నుండి స్తన్య జంతువుల వరకు పరిణామ క్రమాన్ని పరిశీలించాం, అవునా? జీవ పరిణామ గాథ అంతటితో అయిపోలేదు. జంతు ప్రపంచాభివృద్ధిలో మానవుడి జననం అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహత్తర ఘట్టం. అది జీవజాతుల చరిత్రకు తుది అధ్యాయమైతే మానవ సమాజ చరిత్రకు తొలి అధ్యాయమైంది. ఈ విశాల చైతన్య జ్యోతిని వెలిగించిన మానవుడి ఆవిర్భావాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్తన్య జంతువులలో అతి బలమైనవి కత్తికోరల పులి, సింహం, ఏనుగు, ఎలుగుబంటి మొదలైనవి. ఇవి ఇతర జంతువుల్ని వేటాడి జీవిస్తుంటాయి. మనం పుట్టక ముందు ఇవే పృథ్వీపతులు. వీటి బారి నుండి బయటపడటం చిన్న జంతువులకు కూడా ఎంతో ప్రాణ సంకటంగా ఉండేది. చురుకైన చూపు కలిగి చెట్లపైనే సంచరించడం ద్వారా ఒక రకం చిన్న జంతువులు ఈ జీవన సంఘర్షంలో విజయాన్ని పొందాయి, పరిణామ వేగాన్ని అందుకున్నాయి. వాటిని ప్రైమేట్స్ లేదా ప్రథమ శ్రేణి జంతువులు అని అంటారు. ఇక స్తన్య జంతువుల్లోకెల్లా సంక్లిష్ట నిర్మాణం కలిగి ఉండటం వల్ల వాటిగా పేరొచ్చింది. ఈనాటి కోతులు, బొరాంటన్, గిబ్బన్, గొరిల్లా, చింపాంజీ తదితర వానర జాతులు ప్రైమేట్స్ క్రమంలోనివే. మనం కూడా అందులోకి వస్తాం. ఇక ప్రైమేట్స్ శరీర నిర్మాణం కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటుంది. ముందు కాళ్ళు ఇతర స్తన్య జంతువుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. అవి మన చేతుల్ని పోలి ఉంటాయి. ముడిచి తెరవగల వేళ్లను అవి కలిగి ఉంటాయి. ఇక బొటన వేలు కదమ వేళ్లకు ఎదురు దిశలో ఉంటుంది. ఇక అందువల్ల ఇవి చెట్ల కొమ్మలను, ఇతర వస్తువులను పట్టుకొనగలిగిన శక్తిని సంపాదించుకున్నాయన్నమాట. ఇక వెనక కాళ్లపై శరీర భాగాన్ని మోపి ముందు కాళ్లతో చెట్ల కొమ్మల్ని పట్టుకుని ఎగప్రాగటం, వేలాడటం చేస్తూ ఉంటాయి. కాయలు, పళ్లను సుతారంగా పట్టుకుని తింటూ ఉంటాయి. కొమ్మల మధ్య గూడ్లను, పై కప్పులను కూడా కట్టుకుంటూ ఉంటాయి. ఇక ఆవులు, గుర్రాలు మొదలగు జంతువులకు కళ్ళు ముఖానికి ఇరువైపులా ఉంటాయి. కనుక ఇవి ఒక కంటితో ఒక దృశ్యాన్ని మాత్రమే చూడగలవు, దూరాన్ని తెలుసుకోలేవు. కానీ ప్రైమేట్స్లో కళ్ళు మనకు వలె ముఖానికి ముందు అమరి ఉంటాయి. అవి రెండు కళ్ళతో ఒకే దృశ్యాన్ని చూడగలవు. ఇక కొమ్మ కొమ్మకి, చెట్టు చెట్టుకి మధ్య దూరాన్ని సరిగ్గా అంచనా వేసుకుని దూకుతూ ఉంటాయి. ఆహారాన్ని, శత్రువును సులభంగా గుర్తిస్తూ ఉంటాయి. ఇక కోతులు, చింపాంజీలు కొన్ని కొన్ని పనుల్లో మనల్ని అనుకరించడం ఉంటుంది. ప్రైమేట్స్ మెదడు ఇతర అన్ని జంతువుల మెదడు కంటే చాలా పెద్దది. అందుకే వాటికి అన్ని తెలివితేటలు అబ్బాయి. ఇక చేతుల్ని పోలిన ముందు కళ్ళు, సునిశితమైన చూపునిచ్చిన కళ్ళు చెట్లపై స్థిర నివాసానికి ఆధారమయ్యాయి. చెట్లపై నివసించడం వల్లనే ఆనాటి ప్రైమేట్స్ క్రూర మృగాల నుండి రక్షణ పొందాయి. ఈ ప్రత్యేక లక్షణాలు జీవన సంఘర్షంలో ప్రైమేట్స్ మనుగడకు ఉపయోగపడ్డాయన్నమాట. ఇక పరిణామ పురోగమనంలో అవి ఇతర జంతువుల కంటే ముందుకు పోయాయి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిజనర్స్, ఈనాటి మన కార్యక్రమంలో మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు

మరొకటి మానవుడిగా అభివృద్ధి చెందింది. ఇక డ్రయోపిథికన్ వానరుడికి మానవుడికి మధ్య వివిధ దశల్లో ఉన్న యాంత్రఫాయిడ్ ను కనుగొన్నారు. కాలగర్భంలో కలిసిపోయిన ఈ మన పూర్వీకుల్ని నరవానరములు అని పిలుద్దాం. అవి నరులు కావు, వానరులు కావు, మధ్య మార్గంలో ఉన్నాయన్నమాట. ఇక డార్విన్ వర్ణన ప్రకారం మన పూర్వీకులకు మొనదేలిన చెవులు, ఒంటి నిండా బొచ్చు, ఆడ మగ జాతులు ఇలా ఉండేది. తోక ఉండదు. ఇక బొటనవేలు చిన్నదిగా బలహీనంగా ఉండి చెట్ల కొమ్మల్ని పట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది. ఇక వెనుక కాళ్ళు కంటే ముందు కాళ్ళు పెద్దవి. మెదడు చిన్నదైనా మనిషి మెదడును పోలి ఉంటుంది. మనిషిలా సంతోషాన్ని, భయాన్ని, కోపాన్ని వ్యక్తీకరించగలం. ఇక ఉష్ణమండల అరణ్యాలలో నులివెచ్చని శీతోష్ణ స్థితిలో గుంపులు గుంపులుగా చెట్లపైన స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. ఇక మానవులకు నరవానరులకు పోలికలు యాదృచ్ఛికమైనవి కావు. ఈ పోలిక నరవానరముల నుండి పరిణామాన్ని స్పష్టంగా చూపుతోంది. ఇక మనిషిని ద్విపాద జంతువు అని అన్నారు. అవును మరి, ఈ భూప్రపంచంలో నిటారుగా నిలబడి రెండు కాళ్లతో నడవగల శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది. అవునా? చింపాంజీలు, గొరిల్లాలు అప్పుడప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వెనుక కాళ్లపై నిలబడి తప్పటడుగులు వేస్తూ ఉంటాయి. మరి కుంటివాడి నడకను పోలి ఉంటుందే కాని మామూలు మనిషి నడకను అవి నేర్చుకోలేకపోయాయి. కారణం వాటి అంగ నిర్మాణమే అందుకు కారణం. కనుక నిటారుగా నిలబడి నడవడం వానరుడు నరుడుగా మారడంలో నిస్సందేహంగా నిర్ణయాత్మక దశ. మరి ఈ దశకు దోహదం చేసిన అంశాలేంటి? చెట్లపై సంచరించే నరవానరాలు నేలపై నడిచే నరులుగా ఎలా పరిణామం చెందాయి? అంటే భూమిపై వాతావరణం ఎల్లప్పుడూ ఉష్ణంగా లేదు. మధ్య మధ్యలో అనేక వేల అడుగుల ఎత్తున మంచు కురిసి సుదీర్ఘ హేమంతాలనేవి వెల్లివిరిశాయి. మరి ఈ కాలాన్ని హిమయుగం అని అంటారు. సుమారు 10 లక్షల సంవత్సరాల పూర్వం బ్రహ్మాండమైన హిమ ప్రళయం ప్రపంచాన్ని చుట్టుముట్టింది. ధ్రువ ప్రాంతాల నుంచి మంచు దక్షిణంగా వ్యాపించి అరణ్యాలు, పర్వతాల్ని కప్పివేసింది. అయితే ఈ మంచు తాకిడికి ప్రపంచ వాతావరణం మారిపోయింది. భయంకరమైన చలిగాడుపులనేవి వీడ్చాయి. మరి ప్రకృతిలో ఈ సరికొత్త వైపరీత్యాలకు తట్టుకోలేక వృక్ష జంతు జాతులు అనేకం నశించాయి. మరి అంతకుముందు దట్టంగా ఉన్న అడవులనేవి పలుచిపడ్డాయి. మధ్య మధ్య అనేక మైదాన ప్రాంతాలు కొత్తగా చోటు చేసుకున్నాయి.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రకృతిలో వచ్చిన ఈ తీవ్ర మార్పుల ప్రభావం నరవానరుల జీవిత విధానంపై గట్టిగా పడింది. చెట్లపైనే సంచరించే ఈ జంతువులకు మైదాన ప్రదేశాలు పెద్ద అడ్డంకిగా తయారయ్యాయి. అనేక వృక్షజాతులు నశించడంతో హాయిగా సులభంగా దొరికే ఆహారానికి కరువచ్చింది. ఇక చెట్టు నుండి చెట్టుకు మారాలంటే కొన్ని ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాలు ఉండటం వల్ల తప్పనిసరిగా నేలపైకి దిగిరావాలి. మరి నేలపై పొంచి ఉన్న క్రూర మృగాలను తప్పించుకుని తిరగాలి అంటే ఎలా? నరవానరులకు విషమ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి చీకటి తర్వాత వచ్చేది వెలుగే కదా. సంక్షోభాలు సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తాయి. మరి ప్రకృతి వైపరీత్యాలు ప్రాణులకు కొత్త కాదు. గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడే పరిణామం మెట్టుమెట్టుగా ముందుకు సాగుతుంది. గతంలోనూ అంతే, ఇప్పుడు అంతే. ఇక ప్రకృతి పరిసరాలలో వచ్చిన మార్పుల వల్ల ముఖ్యంగా అడవులు పలుచబడటం వల్ల మన పూర్వీకులైన నరవానరములు తమ జీవిత విధానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. చెట్లను వదిలి నేలకు వచ్చాయి. క్రమంగా బహి

ఇంకా ప్రదేశాల్లో తిరుగుసాగాయి. ఇది తప్పనిసరి. మరి మనుగడ సాధించాలంటే ఆహారం దొరకాలి, అవునా? అందుకు చెట్లపై స్థిర నివాసానికి స్వస్తి చెప్పాలి. ఇక నేల జీవితానికి అలవాటు పడాలి. ఇక చెట్లు ఎక్కడంలో నరవానరుల వెనుక కాళ్ళు, ముందు కాళ్ళు. పన్నుల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. అవి తరచూ వెనుక కాళ్లపై నిలబడి చెట్లెక్కడ వల్ల ముందు కాళ్ళు పట్టుకునే పనులకు తర్ఫీదు పొందాయి. ఇక చెట్లను వదిలి మైదానాల్లోనికి దిగి వచ్చిన తర్వాత వెనుక కాళ్లపై నిటారుగా నిలబడి నడవడం బాగా అలవాటు చేసుకున్నాయి. అదీ కాక సముతల ప్రదేశాల్లో నిటారుగా నిలబడి నడవడం చాలా సులభంగా ఉంటుంది. శత్రువును గుర్తించడానికి వీలుగా ఉంటుంది. నడకలోని ఈ మార్పులకి నేల జీవితం మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. ఈ విధంగా నేల జీవితానికి అలవాటు పడిన నరవానరాలు పురోగమించాయి. లేనివి వెనుకబడిపోయాయి. ఒక రకం కేవలం వృక్ష నివాసానికి మాత్రమే కట్టుబడి చింపాంజీలు, గొరిల్లాలుగా పరిణమించాయి. మరో రకం నేలకు దిగవచ్చి విపాద గమనానికి అలవాటు పడి సుదూర భవిష్యత్తులో మానవ జాతిగా పరిణామం చెందాయి. ఇక చతుష్పాద జంతువులుగా నడిచినప్పుడు శరీర భాగాన్ని నాలుగు కాళ్ళు మోయాలి. కానీ ఇప్పుడు చలనానికి వెనుక కాళ్లను మాత్రమే ఉపయోగించడంలో ముందు కాళ్ళు స్వేచ్ఛను పొందాయి. మరి ఈ రకమైన స్వేచ్ఛ అవకాశం ఇంతకు ముందు ఏ జంతువు పొంది ఉండలేదు. నిటారుగా నిలబడి నడవడంతో శ్రమ చేయడానికి తగిన ప్రాతిపదిక అనేది ఏర్పడింది. ఇక మన పూర్వీకులైన నరవానరులు ముందు కాళ్లతో చిన్న చిన్న పనులను కొంచెం కొంచెం చేయసాగాయి. ఇక కాయలు, పండ్లు ఏరుకొనడానికి వేళ్లు, దుంపలు వెలికి తీయడానికి చేతులు ఉపయోగించాయి. పనిముట్లను తయారు చేయడం నరవానరులకి ఇంకా తెలియదు. కర్రలు, రాళ్లు, ఎముకలు మొదలైన ప్రకృతి సహజ వస్తువుల్ని ఆత్మరక్షణకు, ఆహార సంపాదనకు సాధనాలుగా వాడుకున్నాయి. ఇక ఆకస్మికంగా శత్రువులు ఎదురైనప్పుడు చేతికందిన కర్రలను, రాళ్లను విసిరేసి చిటారు కొమ్మలపై పళ్ళని, కాయల్ని పొడిగాటి కర్రలతో రాలుగొట్టేవిట. ఇక కొత్త జీవితం నడకలోనే కాక తిండిలో కూడా మార్పుని తెచ్చింది. పాత వృక్ష జాతులు అనేక నశించడంతో శాకాహారానికి కరువు వచ్చింది. క్రమంగా మాంసాహారానికి మారే చేతులకు మరింత పని పెరిగింది. బండ కర్రలతో, బరువైన రాళ్లతో పగులు కొట్టడం లాంటి కొత్త పనులు నేర్చుకున్నాయి. ఇక శ్రమించిన జాతులే పురోగమించాయి. శ్రమ నుండి చేతులు పుట్టాయి, చేతులు ఇంకా శ్రమించాయి. సుదీర్ఘకాలంలో శ్రమ ప్రభావం చేతి నిర్మాణంపై పడింది. ఎట్టకేలకు శ్రమ చేతికి రూపకల్పన చేసింది. బొటనవేలు బాగా అభివృద్ధి చెందింది. చేతి వేళ్లు దేనికదే విడివిడిగా కదలసాగాయి. ఇక వేళ్ల చివరల్లో స్పర్శ గుణం అనేది పెరిగింది. ఈ కొత్త లక్షణాలేవి ఇతర ప్రైమేట్స్ జంతువుల్లో కనపడవు. ఇక చింపాంజీల ముందు కాళ్ళు, ఎముకలు, కండరాలు ముమూర్తులా మనిషి చేతిని పోలి ఉంటాయి. ఇక ప్రమాదవశాత్తు చేతిని పోగొట్టుకున్న మనిషికి చింపాంజీ చేతిని అమర్చడానికి ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఇక ఈ రెండింటి నిర్మాణంలో అంతటి పోలిక ఉంది. అయినా మానవుడి చేతులు మాత్రమే అనేక పనులు చేయగలవు. అదే శ్రమ సృష్టించిన మహత్తర మార్పు. మరి అలాంటి మన చేతుల్లో దాగి ఉన్న శ్రమశక్తికి విలువ కట్టగలమా? లక్షలాది సంవత్సరాల శ్రమ ఫలితంగానే మన చేతులు పిడికిల్ని బిగిస్తూ ఉన్నాయి. శ్రామిక వీరులకు శాల్యూట్ కూడా చేస్తున్నవి మన చేతులే కదా. లిస్నర్స్, ఇంతవరకు ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం బోల్డైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాల్లో తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే అవైష్ణవి. వెల్కమ్ టు అయ్యే సంగతి. ఓకే అండి, ఇవాళ కొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులతో వచ్చేసా. మరి సంగతులు ఏంటో తెలుసుకుందామా? కాస్త లావుగా ఉండే వాళ్ళు యోగాసనాలు వేయడానికి ఉత్సాహంగా ముందుకు రారు. లావుగా ఉండడం వల్ల తమ శరీరం ఎలా కావాలంటే అలా వంగదని, ఒకవేళ కష్టపడి వేయడానికి ప్రయత్నించినా ఎదుటి వాళ్ళు తమను చూసి నవ్వుకుంటారేమోనని బాధపడుతుంటారు. అలాంటి వాళ్లకు స్ఫూర్తిగా నిలవడానికి శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వెలరీ సుగున్ తన వంతుగా ప్రయత్నిస్తోంది. తాను లావుగా ఉన్నప్పటికీ 3 ఏళ్లుగా యోగా సాధన చేస్తూ అతి కష్టమైన ఆసనాల్ని కూడా సులువుగా వేస్తుంది. సుగన్ యోగాసనాల ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పెడితే సుమారు 100,000 మంది వరకు వాటిని చూశారట. మీరు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఎలా ఉన్నా సరే మిమ్మల్ని మీరు ఇష్టపడడం మొదలు పెట్టండి. ఇది చేయడం మా వల్ల కాదు అనుకోకండి. సానుకూలంగా ఆలోచిస్తే

0: ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మంచి సాంగ్ అయితే వినేసాం కదండి. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. పెరుగుతున్న వయసు శరీరానికే కాని తన ఇష్టాలకు, అభిరుచులకు కాదని ఉత్సాహంగా నిరూపిస్తోంది 104 ఏళ్ల గ్రేస్ బెట్. చిన్నతనం నుంచి కుటుంబ సభ్యులకే కాకుండా బంధువులకు, స్నేహితులకు స్వెటర్లు, శాలువాలు అల్లిచ్చేది. బాధ్యతలన్నీ తీరిపోయి 100 ఏళ్లు పైబడి విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ వయసులోనూ ఇంకా కుట్లు, అల్లికలను వదిలిపెట్టలేదు. పైగా తను అల్లిన వివిధ ఆకృతుల్లోని వస్త్రాలతో పట్టణంలోని పబ్లిక్ టెలిఫోన్ బూత్లు, బస్టాప్లు మరింత అందంగా కనిపించేలా చేస్తోంది. తను అల్లిన వస్తువులను గ్రేస్ ఓ స్థానిక సంస్థకు అందజేస్తోంది. ఆ సంస్థ సభ్యులు వాటితో వివిధ ప్రాంతాలను అందంగా అలంకరిస్తున్నారు. రేపు నేను లేకపోయినా ఈ చురుకానుకలు ఊరంతా ఉంటాయి. వాటిని చూసి అందరూ నన్ను గుర్తు చేసుకుంటారు. ఇంతకంటే నాకేం కావాలి అంటోంది గ్రేస్ ఆనందంగా. ఓకే లిజనర్స్, మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీ కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే వినేశాం కదండి, హైటెక్ రెస్టారెంట్ అట. మరి దాని గురించి తెలుసుకుందామా? రెస్టారెంట్కి వెళ్తే మెనూ చూసుకుని ఏం కావాలో ఆర్డర్ చేసి అయ్యి వచ్చేంత వరకు ఎదురు చూడాలి. తిన్న తర్వాత క్యాషియర్ దగ్గరికి వెళ్ళి బిల్లు చెల్లించి మెల్లగా బయటపడాలి. ఇందుకు పూర్తి భిన్నంగా పనిచేస్తోంది శాన్ ఫ్రాన్సిస్కోలోని కొత్తగా ప్రారంభించిన ఈట్స్ ఆ రెస్టారెంట్. దీంట్లో సిబ్బంది లేకపోయినా కావలసినవి తెప్పించుకుని చక్కగా ఆరగించవచ్చు. రెస్టారెంట్ లోపలికి వెళ్ళిన కస్టమర్లు అక్కడ అమర్చిన ఐప్యాడ్ల మీద తమకు కావాల్సిన పదార్థాలను ఆర్డర్ చేయాలి. ఆర్డర్ ప్రకారం ప్రత్యేకంగా అమర్చిన అరల్లో పదార్థాలను పెట్టేస్తారు లోపల వంటగదిలోని సిబ్బంది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండానే మొత్తం పనులన్నీ చకచకా జరిగిపోతాయి. ఈ అనుభవం కొత్తగా కాస్త వింతగా ఉండి ఇక్కడకు వచ్చే కస్టమర్లు రోజు రోజుకు పెరగడంతో తెగ సంబరపడిపోతున్నాడు యజమాని టిమ్ యంగ్. ఓకే లిజనర్స్, మంచి విషయాన్ని అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీకోసం ఈ సాంగ్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: మంచి సాంగ్ అయితే వినేసాం కదండి. బరువు మోస్తూ పర్వతాన్ని ఆరోహించాడట, మరి ఆ సంగతి తెలుసుకుందామా? నలుగురు నడిచే దారిలోనే తాను నడిస్తే అందరూ తన గొప్పతనం ఏముంటుంది అనుకున్నాడు రష్యా వెయిట్ లిఫ్టర్ ఆండ్రీ రోడిచెవ్. అందుకే సరికొత్తగా పర్వతారోహణ చేసి రికార్డ్ సృష్టించిన వారందరిలోనూ ప్రత్యేకంగా నిలిచిపోయాడు. ఎలాగంటే యూరోప్ లోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎల్బ్రాస్ ను ఆండ్రీ అందరిలా కాకుండా 75 కేజీల బరువును మోస్తూ ఎక్కాడు. జిమ్ లో చేసే వ్యాయామాల్లో భాగంగాను వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లోనూ బరువులు ఎత్తడం చూస్తుంటాం. ఆండ్రీ మాత్రం అందరికంటే భిన్నంగా 18,510 అడుగుల ఎత్తున్న పర్వతాన్ని భుజాల మీద 25 కేజీల బరువున్న ఇనుప కడ్డీ పెట్టుకుని దానికి అటు ఇటు 0.5 కేజీల బరువున్న ఇనుప బ్లేడ్లను తగిలించుకుని ఎక్కాడు. ట్రెక్కింగ్ ని, వెయిట్ లిఫ్టింగ్ ని కలగలిపి తాను అందరికంటే భిన్నమని అలా నిరూపించుకున్నాడు ఆండ్రీ. ఓకే లిజనర్స్, మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఈ సాంగ్ లిజనర్ అండ్ ఎంజాయ్.

0: FM 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆజే గాయత్రిని అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలన్నా, మీకు నచ్చిన సాంగ్స్ వినాలన్నా మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఈ లోపు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చేస్తా. అంటే ల్యాండ్ స్టేట్ యూనియో రేడియో విష్ణు 90.4 వినండి, మరి వింటూనే ఉండండి.
2: పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపీ రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-23-7796-23-7295.
4: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
4: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
4: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
4: ఫోన్ 7996079666.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
6: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
5: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
6: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
7: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంపీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. సో లిజనర్స్, మరి వాటి మన ఫస్ట్ కాలర్ అయితే ల్యాండ్ ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో హలో అండి. సో లిజనర్స్, మరి మన ఫస్ట్ కాలర్ అయితే కట్ అయిపోయారు, మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో అండి. హలో.
8: హాయ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: హలో.
1: హలో, వినిపిస్తుందా అండి?
8: హలో.
1: హలో. హలో అండి, వినిపిస్తుందా? హలో. హలో.
8: హాయ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: నా పేరు రోహిత అండి, భీమవరం నుంచి మాట్లాడుతున్నాను.
1: రోహిత గారు, ఎలా ఉన్నారు?
8: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారండి?
1: నేను కూడా చాలా బాగున్నానండి.
8: టాపిక్ ఏం లేదా అండి?
1: ఇవాళ టాపిక్ ఏం లేదు, కానీ ఒక

0: చిన్న క్వశ్చన్ తో వచ్చేసానండి.
1: చెప్పండి.
0: రాత్రి ఏ పని చేయదు, ఉదయం చూస్తే పని అయిపోతుంది, ఏంటది?
1: ఒకసారి మళ్ళీ చెప్పండి. రాత్రి ఏ పని చేయదు, ఉదయం చూస్తే పనులన్నీ అయిపోతాయి అంటే?
0: ఉదయం చూస్తే పని అయిపోతుంది, ఏంటది?
1: అంత ఐడియా లేదండి.
0: అయ్యో పర్లేదులేండి. సరే మరి ఇవాళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: కన్నప్ప మూవీలో సగమై సరే సగమై సాంగ్ ఉంటుంది కదండి.
0: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మీకు రేడియో విష్ణు వాళ్ళందరికి హాయ్ చెప్తున్నాను, డైలీ కాలర్స్ అందరికి హాయ్ అండ్ బై అండి.
0: ఓకే అండి, మీరు అడిగిన వారందరికి హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసి అవుతున్నాం. జస్ట్ నిట్ అండ్ ఎంజాయ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము అనంతపూర్ జిల్లా మేడం గారు. బాగున్నారు కదా?

0: ఉండేది పో అర్థమే లేస్తానే.
1: ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చదువుతాను, ఆలోచించి ఆన్సర్ చెప్పండి. అయితే రాత్రి ఏ పని చెయ్యదు, ఉదయం చూస్తే పని అయిపోతుంది, ఏంటది? ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
0: మన పోలయ్య అన్నగారికి, మస్తాన్ భాషా అన్నగారికి.
1: ఓకే అండి, మరి మీరు అడిగిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజనిట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మార్చివారి నుంచి. అమ్మా,
0: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారండి?
1: చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారమ్మా.
0: అవునా అండి?
1: కారణం కూడా చెప్పరా?
0: చెప్పండి.
1: నేను అప్పుడప్పుడు టీవీ చేసినప్పుడు కొన్ని కొన్ని పాటలు వస్తుంటాయి, మంచి మంచి పాటలు, పాత పాటలు కదా వస్తుంటాయి.
0: అవునా అండి?
1: అవునమ్మా. అటువంటి అప్పుడు నాకు నచ్చిన పాటలు కొన్ని పుస్తకం మీద రాసుకుంటాను.

0: మన విష్ణు వేమవరం కార్యక్రమంలో విందామనేసి నాలుగైదు పాటలు రాసుకోవడం జరిగింది ఈ మధ్య. నేను
1: అవునా అండి, చాలా మంచిది.
0: అవునమ్మా, మామూలుగా అయితే నాకు గుర్తుండదమ్మా గాయత్రి.
1: అవునా,
0: నిజంగా ఈ పాటలు అప్పుడప్పుడు కొంచెం తీరుబడేవన్నప్పుడు మనం సౌండ్ బాక్స్ లో పెట్టుకుని వింటుంటే ఎంత హ్యాపీనెస్ అమ్మా, చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట.
1: నిజమే అండి, మన ఫేవరెట్ సాంగ్స్ వింటా ఉంటే అలానే ఉంటది.
0: నిన్న మొన్న కూడా గతంలో నీకు కోరుకున్న పాటలు వరుసగా వినేసి మరి ఫోన్ లో అన్ని ఎక్కువగా ఉండకూడదు కదా, డిలీట్ చేద్దాం అనేసి వినేస్తే ఒక గంట హాయిగా వింటుంటే పడుకుని అలా జస్ట్ కదే మామూలుగా పూర్తిగా నిద్రపోకుండా ఏదో అంటారు కదా, మామూలుగా అలాగా మనసు మీద విశ్రాంతి తీసుకుంటే మధ్యాహ్నం పాటలు మూడు గంటలకి పాటలు వింటుంటే ఉందమ్మా మజ మామూలుగా లేదమ్మా. అందుకనే ఉల్లాసం ఉత్సాహం సంతోషంగా ఉందని చెప్తాను నీకు.
1: అవునా అండి, మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
0: కొంచెం చెప్పమ్మా ఒకసారి, వినలేదు.
1: రాత్రి ఏ పని చెయ్యదు, ఉదయం చూస్తే పని అయిపోతుంది, ఏంటది?
0: రాత్రి ఏ పని చెయ్యదు, ఉదయం పని అయిపోద్దమ్మా.
1: అవునా అండి, అవునండి,
0: బాగుందమ్మా. కాకపోతే నేను ఆలోచించలేను, అసలు నాకు ఆలోచన శక్తి తక్కువ, ఇలాంటి ఆలోచించలేను. కానీ ఒక మాట ఏంటంటే, ఇలాంటి ప్రశ్నలు సృష్టించిన వాళ్ళకైనా సమాధానం చెప్పిన వాళ్ళైనా నేను బాగా ఇష్టపడుతూ అభినందిస్తూ ఉంటాను అనమాట. నాకు ఒక ఆనందం అనమాట.
1: అవునా అండి,
0: అవునమ్మా, ఆలోచన శక్తి అందరికీ ఉండదు కదమ్మా గాయత్రి.
1: అవునండి, అవును.
0: మరి వేళ పాట అయితే నేను నా ఉత్సాహ పరంపర పాటల్లో రెండో పాట ఇది, నిన్న బంగారు కానుకలు పాట అడిగాను, ఈ వేళ రణం పాట అడుగుతున్నానమ్మా.
1: రణం
0: చిత్రం పేరు,
1: చిత్రం పేరు
0: వరివ్వ వరివ్వ రణం అమ్మ. వరివ్వ చందమ్మ అందమంతా బోసింది గోపీచంద్ గారు. మరి హీరోయిన్ ఎవరు తెలియలేదు, చూశాను కానీ నాకు అర్థం కాలేదు. ఈ పాట ఉందమ్మా?
1: ఉందండి, మీకోసం తప్పకుండా వెతికి మరీ వేస్తాను.
0: చాలా సంతోషం, మా గాయత్రిని అభినందిస్తూ ఈ పాట నా కోసమే కోరుకున్నాను, నేనే వింటాను. నిన్ను అభినందిస్తూ సెలవు తీసుకుంటానమ్మా గాయత్రి.
1: ఓకే అండి, మరి మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసే పోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో గాయత్రి మేడం గారికి శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు మేడం.
0: థ్యాంక్ యూ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మొగల్తూరు.
0: సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. మీరు అడిగిన చిక్కు ప్రశ్న వెళ్ళలేదు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటున్నామండి.
0: మరి ఏం పర్వాలేదు, నేను మళ్ళీ ఇంకోసారి మీకోసం చెప్తాను, వినండి.
1: అలా కదండి, ఆయన క్లూ ఇవ్వగలరా? క్లూ
0: అది అందరూ వాడతారండి, నేనైతే డైలీ వాడతా, నాకు తెలిసి మీరందరూ కూడా వాడతారని అనుకుంటున్నాను. రాత్రి ఏ పని చెయ్యదు, ఉదయం చూస్తే పని అయిపోతుంది. ఏంటది?
1: టూత్ బ్రష్ అంటారా మేడం?
0: టూత్ బ్రష్ అంటారా అండి? ఇంకా ఇంకా ఏమైనా ఆలోచించవచ్చు కదా.
1: నేను ఫస్ట్ అయితే నిద్ర అనుకున్నాను మేడం, రాత్రి నిద్రలో మనం ఏం చెయ్యం కదా అని. ఇంకా అలాగా ఏముంటాయి అలాగా అని ఆలోచిస్తున్నాను మేడం ఇందాడి నుంచి.
0: అవునా, మరి వాళ్ళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారండి?
1: నాకు అంజీ చిత్రంలో మానవా మానవా ఏమి కోరిక పాట కావాలండి.
0: మరి తప్పకుండా అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మన డైలీ కాలర్స్ అందరికీ ప్లస్ మీకు పెద్ద హాయ్ మేడం.
0: ఓకే అండి, మరి మీరు అడిగిన వాళ్ళందరికీ హాయ్ చెప్పిస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: శుభ సాయంత్రం. బాగున్నారా?
0: నేను చాలా బాగున్నా అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నుంచి హిమవంత్ కుమార్.
0: హిమవంత్ కుమార్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా. గాయత్రేనా?
0: గాయత్రియే మాట్లాడుతున్నా అండి.
1: ఇంత మంచి పేరు తెలిసేది గాయత్రి అంటే అమ్మవారి పేరు అది.
0: అవునండి, చాలా థ్యాంక్ యూ అండి. వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
1: మా గాయత్రి పేరు చెప్పుకున్నావు కదా, పెట్టుకున్నావు కదా.
0: అవునండి.
1: మరి గాయత్రి మంత్రం చదివితే ఆ బుద్ధిని పడి ఏమన్నా అవకాశం ఉందా?
0: ఉంది, కానీ వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేస్తే వెంటనే చదువుతాను.
1: అంతేగాని నేను అడిగిన సమాధానం చెప్పరా?
0: సరే అండి.
1: చాలా మంచిది, మాకు ఉడిగప్పుడు చదువుతారు కదా, అందుకని అడిగా.
0: అవునా అండి?
1: చదువులో పిల్లలకి కొందరుగా చెప్తారు, చెవులో చాలా పవర్ఫుల్ మొత్తం అది. ఏ పనైనా జరుగుతుంది.
0: నిజమా అండి?
1: ఏ పనైనా జరుగుతుంది. నేను చదువుకుంటా రోజుకి, ఇప్పుడు 4 వేలు కూడా చదువుతున్నా, 11 రకాల శ్లోకాలు చదువుకుంటా.
0: అవునండి, చాలా
1: బ్రహ్మాండం జరుగుతుంది. ఇతరులు కూడా పనిచేసి పెడతా.
0: అవునా?

0: సాధ్యం కానీ మనం చేసి పెడతా పని.
1: మరి వాళ్ళు క్వశ్చన్ విన్నారా అండి?
0: అమ్మా
1: క్వశ్చన్ విన్నారా? ఇవాళ ఒక చిన్ని పొడుపు కథ అడిగాను.
0: విన్నానమ్మా, నాకు ఐదు రాలా ఎలా చెప్తారు కదా లాస్ట్ లో ఇంటాంగా పోకరం.
1: ఓకే అండి, అట్లీస్ట్ ఒక గెస్ చేయొచ్చు కదా పోనీ ఆన్సర్.
0: ఒకసారి చెప్పమ్మా. రాత్రి?
1: రాత్రి ఏ పని చెయ్యదు, ఉదయం చూస్తే పని అయిపోతుంది. ఏంటది?
0: రాత్రి ఏ పని చెయ్యదు అంటే నిద్ర అనుకున్నా నేను.
1: నిద్ర కాదండి. సర్లేండి, నేనైతే లాస్ట్ లో దీనికి ఆన్సర్
0: చెప్తాను.
1: టూత్ బ్రష్ కూడా కాదు, పేస్ట్ కూడా కాదు. మరి దీనికి ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో చెప్తాను.
0: ఓకే
1: అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
0: మంచి పాట మీదే చేసేది, వాయిస్ మీదే, వాయిస్ మాదే, ఏ పాట వచ్చినా పర్లే, గణసాల గారి పాట.
1: ఓకే అండి.
0: ఓకే అమ్మా, థ్యాంక్ యూ తల్లి.
1: థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇంటర్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చంగంపేట మండలం చీర్చురాల గ్రామం దమ్మోజి వెంకటాచారి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా అండి?
1: ఇందే మేడం.
0: రా మరి అయితే మీకోసం ఒకసారి చెప్తాను, ఆలోచించి నాకు సమాధానం చెప్పండి. రాత్రి ఏ పని చెయ్యదు, ఉదయం చూస్తే పని అయిపోతుంది, ఏంటది? రాత్రి ఏ పని చెయ్యదు, ఉదయం చూస్తే పని అయిపోతుంది, ఏంటది?
1: అదే చీకటి మేడం.
0: చీకటి కాదండి.
1: రాత్రి పని చేస్తుంది,
0: రాత్రి ఏ పని చెయ్యదు, ఉదయం చూస్తే మాత్రం పని అయిపోతుంది, ఏంటది?
1: ఆలస్యం చేయాలి.
0: సర్లే అండి. మరి వాళ్ళైతే ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: తొలి ముద్దులో చిట్టి గుమ్మ పదవి రెండు రెక్కలు కట్టుకొని.
0: ఏం మూవీ అండి?
1: తొలి ముద్దు.
0: ఓకే అండి.
1: దాంట్లో చిట్టి గుమ్మ పదవి రెండు రెక్కలు కట్టుకొని అనే పాట ఉంది కదా మేడం?
0: ఉందండి ఉండండి. మరి తప్పకుండా మీకోసం అయితే ప్లే
1: చేస్తాం.
0: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: అందరికి పెద్ద హాయ్ మేడం.
0: ఓకే అండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజనింగ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజినర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: అమ్మా, మేము శ్రీకాకుళం జిల్లా వజ్రకుత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు మాట్లాడుతున్నానమ్మా.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీరు బాగున్నారమ్మా?
0: నేను కూడా చాలా బాగున్నా అండి. మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
1: అమ్మా
0: క్వశ్చన్ విన్నారా అండి?
1: అవునండి, చెప్పండి. ఏమైనా ఉంటే విషయం ఉంటే చెప్పండి సార్. మేడం గారు,
0: నేను ఒక ఇవాళ ఒక చిన్న పొడుపు కథతో వచ్చానండి. శిల్పి ప్రశ్న
1: చెప్పండి.
0: రాత్రి ఏ పని చెయ్యదు, ఉదయం చూస్తే పని అయిపోతుంది, ఏంటది?
1: మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా.
0: రాత్రి ఏ పని చెయ్యదు, ఉదయం చూస్తే పని అయిపోతుంది, ఏంటది?
1: అంటే చీకటి కదమ్మా.
0: చీకటి కాదండి, ఇంకా ఇంకా ఏమైనా ఆలోచించండి పోని. అది ఖచ్చితంగా అందరూ ఉదయాన్న ఉపయోగిస్తారు. సరే అండి, చెప్పండి.
1: అదే చీకటనే అనుకుంటున్నాను.
0: ఓకే అండి, మరి నేను ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: నేను మనిషిని అనే చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన తాళరాతి మందిరానా పడతి బొమ్మందం అనే పాటను వినిపించాలని కోరుతున్నానమ్మా.
0: మరి తప్పకుండా అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: పేరు తెలియజేస్తానమ్మా.
0: ఏంటండి?
1: బండారు త్రిమూర్తులు గుప్తా గారు, మాణిక్యాలరావు గారు, పాలెం పోలయ్య గారు, బాబురావు గారు, రజనీ మేరం గారు, రాజశేఖర్ గారు, రవికుమార్ గారు, బ్రహ్మయ్య గారు, కస్తూరి రాముడు గారు, మహమ్మద్ ఇనాయతుల్లా గారు పేరు తెలియజేయాలని కోరుతున్నామా.
0: ఓకే అండి, మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. డిడ్ ఇంటర్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెం పోలయ్య మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నా అండి. పోలయ్య గారు ఎలా ఉన్నారు మీరు?
1: బాగున్నాం మేడం, దేవుడి దయ, అందరం బాగున్నాం.
0: అవునండి, మరి
1: బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి.
0: నిజమే అండి. మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా
1: మేడం?
0: మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
1: చెప్పండి మేడం.
0: రాత్రి ఏ పని చెయ్యదు, ఉదయం చూస్తే పని అయిపోతుంది, ఏంటది?
1: రాత్రి ఏ పని చేయదు, ఉదయం అయితే
0: ఉదయం చూస్తే పని అయిపోతుంది, ఏంటది?
1: ఏదో కష్టమే అంతే. రాత్రి ఏం చేయదు, ఉదయం చూస్తే పని అయిపోతుంది మేడం.
0: అవునండి. హింట్ ఏమంటారా మీకు?
1: అయ్యండి మేడం.
0: అది అందరు వాడతారండి, చాలా మంది, చాలా మట్టుకు అందరు వాడతారు దాన్ని. పొద్దు పొద్దునే వాడతాం.
1: పొద్దున్నే వాడతాం. రాత్రి అంతా ఎట్లా ఉంటది, ఉదయం వాడతాం అనమాట.
0: సరే అండి, మీరు ఆలోచిస్తూ ఉండండి, మరి నేను ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను. ఇవాళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: పేస్ట్ అనుకుంటున్నా మేడం నేను.
0: పేస్ట్ కాదండి, పేస్ట్ కన్నా ముందే వాడతాం. సరే అండి, చెప్పండి, ఆలోచిస్తారా?
1: బెడ్ కాఫీ అనుకుంటా.
0: బెడ్ కాఫీ కాదండి.
1: చెప్పండి.
0: సరే మరి ఇవాళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: సాంగ్ వచ్చేసి మేడం ముగరాజు నుంచి టీ.

0: పాట మేడం, ఈ సాయంత్రం వేళ చల్లని వేళ టీ పాట ఉంటది కదా మేడం, ఏ చాయ్ చమక్కున తాగరా బాయ్.
1: ఓకే అండి, మరి తప్పకుండా మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిసన్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటి దాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున్న ఈ టీకి మరో పేరే చాయ్ మెరభాయ్. ఈ చాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరూరేలా వినుకోవోయ్.
3: ఆహా,

0: ఎలా ఉందండి?
1: సూపర్.
0: లేకపోతే ఛాయ్ని చీచి అంటారా?
1: ఇంకన్ను
0: ఉంటానండి. నమస్కారం.
2: ఓకే లిజనర్స్, మన లైవ్ అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. మరి ఈరోజు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి అలారం. ఓకే లిజనర్స్, మరి వాళ్ళ మన కాల్ వేస్తే మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ అయితే వినేసాం కదండి. మరి రేపు తిరిగి ప్రసారం అయ్యే మాస్ టైం బస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటే ల్యాండ్ స్టేట్ యూన్ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే గాయత్రి.
3: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
4: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
5: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865585773.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హీరో నాగ చైతన్య, డైరెక్టర్ కార్తిక్ బాండు కలయికలో రూపొందుతున్న వృషకర్మ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీన్ని ఈ ఏడాది చివరిలో తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మూవీ టీం. అయితే ఇప్పుడు చిత్ర విడుదలకు సంబంధించి దర్శకుడు కార్తిక్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఇది విఎఫ్ఎక్స్ కి ఎంతో ప్రాధాన్యమున్న చిత్రమని, అది బాగా వచ్చిందంటే 90% దసరాకే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా వైజాగ్ లో చిత్రీకరణ చేసుకుంటుంది. హర్రర్ అంశాలతో ముడిపడి ఈ మిస్టిక్ థ్రిల్లర్ లో చైతన్య ఒక నిధి అన్వేషకుడిగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. నటరాజ, రాయించా కుక్కుర, సుమన్, సాయి కుమార్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కుతున్న చిత్రం ధర్మస్థల నియోజకవర్గం. జై జ్ఞానప్రభ తోట దర్శకత్వం వహిస్తున్నారు. మేరం భాస్కర్ నిర్మాత. ఈ చిత్రంలోని ధర్మో రక్షతి రక్షిత అంటూ సాగే పాటని ఈ మధ్యనే హైదరాబాద్ లో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ విడుదల చేశారు. మహావీర్ ఏలెందర్ స్వరకల్పనలో ఈ పాటని చంద్రబోస్ రచించగా సాయి చరణ్ ఆలపించారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.
2: ఉయ్యాలైన జంపా.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ఖచ్చితంగా అందరికీ తెగ నచ్చేసే సినిమా ఇరుముడి. ఇందులో తప్పకుండా ప్రేక్షకులంతా ఓ విభిన్నమైన రవితేజను చూస్తారు అన్నారు హీరో రవితేజ. ఆయన ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన ఈ సినిమాని శివ నిర్వాణ తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. సాయి కుమార్, బేబీ నక్షత్ర తదితరులు కీలక పాత్రలు

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: వంశీ ఆకుల హీరోగా సాయికృష్ణ కేవీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ధరణి ఐ లవ్ యూ. మహిత హీరోయిన్, రాజశేఖర్ మద్దికుంట నిర్మాత.

సినిమాకి చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం తుదిదశ నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్స్ చెప్పాయి. ప్రేమ, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలను మేళవిస్తూ తెరకెక్కించిన మూవీ ఇది. తెలుగుదనం ఉట్టుపడే పాత్రలు, అందమైన లొకేషన్లు చిత్రీకరణ చేశాం. ఈ కథలో ధరణి ప్రేమ కోసం ఎవరేం చేశారన్నది తెరపైనే చూడాలి అని దర్శక నిర్మాతలు తెలిపారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: suryaghar.gov.in
1: हर घर सूर्य घर।
2: वेलकम बैक टू टॉलीवुड टॉकीज। హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఓ కేఫ్ కి వెళ్లి ఛాయ్ తాగి అక్కడ మనకు కనిపించే కొన్ని జీవితాలను స్పృశించి వాళ్ళ గురించి తెలుసుకుని తృప్తిగా ఇంటికొస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మా చిత్రం అంటున్నారు ఎంసీ హరి, శశిధర్, మనోజ్. ఈ ముగ్గురు హీరోలుగా నటించిన చిత్రమే అమీర్ లవ్. హైదరాబాద్ బస్తీ జీవితాలకి అద్దం పట్టే కథా కథనాలతో రమణారెడ్డి సోమ డైరెక్షన్ లో రూపొందిన చిత్రం ఇది. మాధవి రెడ్డి సోమ ప్రొడ్యూసర్. రానా దగ్గుపాటికి చెందిన స్పిరిట్ మీడియా సంస్థ ఈ నెల 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఈ సందర్భంగా హీరోలు ఆదివారం హైదరాబాద్ లో విలేకరులతో ముచ్చటించారు. హరి మాట్లాడుతూ, ప్రతి ఇంట్లో కనిపించే ఓ కొడుకు ఓ తమ్ముడు లాంటి సీను అనే పాత్రలో నేను కనిపిస్తా, అయితే అతిగా ఆవేశపడతాడు, లేదంటే ఏం పట్టినట్టు ఉండే పాత్ర అది అన్నారు. మనోజ్ మాట్లాడుతూ, ఇందులో రఫీ అనే మెకానిక్ పాత్ర నాది, పాత బస్తీ కుర్రాళ్లపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేలా ఉంటుంది నా పాత్ర అన్నారు. ఇందులో నా పాత్ర పేరు మైనస్ మల్లేష్, క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తుంటా. హైదరాబాద్ అనగానే ఎవరికైనా బిర్యానీనే గుర్తొస్తుంది కదా. ఈ సినిమాలోనూ బిర్యానీది ఒక కీలక పాత్రే. బిర్యానీ చుట్టూ సాగిన కథ ఎలాంటిదో తెరపైనే చూడాలి అన్నారు. విజయవంతమైన కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీనిధి శెట్టి. ఈ విజయ పరంపరను కొనసాగిస్తూ హిట్ ది థర్డ్ కేస్, తెలుసు కదా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు. ఇప్పుడు ఈ జోష్ లోనే ఆమె ఓ కన్నడ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కథానాయకుడు కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోనా ఫేమ్, డైరెక్టర్ అనూప్ డైరెక్షన్ వహించనున్న ఈ చిత్రంలో శ్రీనిధి నటించనున్నట్లు సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని, ఈ సినిమా కథ, జానర్, నటీనటులు వివరాలను చిత్ర నిర్మాతలు త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం శ్రీనిధి ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 చిత్రంలో నటిస్తున్నారు. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్ తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: FM 90.4.
1: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విజయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ అజయ్ గాయత్రి. వెల్కమ్ టు థీమ్ మార్క్. సో లిజనర్స్, మరి వాళ్ళ థీమ్ మార్క్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అంటే వినే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్ అండ్ ల్యాండ్ కీప్ లిజనింగ్ టు రేడియో విజయం 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు థీమ్ మార్క్. సో లిజనర్స్, మరి వాళ్ళ మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే రాములు రామ్లా ఫ్రామ్ ద మూవీ అలా వైకుంఠపురం. అల్లు అర్జున్, పూజా హెగ్డే లీడ్ రోల్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే తమన్ అందించగా, అనురాగ్ కుల్కర్ని అన్మంగి కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే శ్యామ్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఇస్ ఇట్ అండ్ ఎంజాయ్.
3: ఏ బ్రదర్, అప్పమ్మా, ఈ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
4: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదండి. మరి ఇప్పుడు రాబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే సున్ రహా హై ఫ్రమ్ ద మూవీ ఆష్కీ 2. ఆదిత్య రాయ్ కపూర్ అండ్ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్ నటించిన ఈ సఫెట్ మూవీకి మ్యూజిక్ అయితే అంకిత్ తివారీ ఆల్పించిన ఈ సఫెట్ సాంగ్ కి లిరిక్స్ అయితే సందీప్ నాథ్ అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సఫెట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మరి మీకోసం ఒక అదిరిపోయే తమిళ సాంగ్ అయితే ప్లే చేసే పోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Endoscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, Yapai Satam, Raiti Andistunnam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital, 2nd Floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2, Cell 8865-58773.
1: లిజనర్స్ ఒక మంచి తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్నా ఈ తెలుగు సాంగ్ ఏంటంటే సూపర్ మచ్చి ఫ్రమ్ ద మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి. అల్లు అర్జున్, సమంత రూప్ ప్రభు అండ్ నిత్య మీనల్ లిటోల్కి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా, దేవిశ్రీ ప్రసాద్ అండ్ శ్రావణ్ భార్గవి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజనెట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదండి. మరి ఇప్పుడు రాబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే ఓ సాకీ సాకీ ఫ్రమ్ ద మూవీ బట్లా హౌస్. జాన్ అబ్రహం అండ్ నోరా లీడర్ గా నటించిన ఈ సబ్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే తనిష్క్ బగచ్చి అందించగా నేహా కక్కర్, తుల్సీ కుమార్ అండ్ బీప్రా కలిపి ఆల్పించిన ఈ సబ్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే తనిష్క్ బగచ్చి అండ్ దేవ్ కోహ్లీ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సబ్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 773-81695.
2: సాంగ్ అయితే విన్నారు కదండి, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా.

0: చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదండి. మరి ఇప్పుడు రాబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే ఏమిటో ఫ్రమ్ ద మూవీ అందాల రాక్షసి. నవీన్ చంద్ర, రాహుల్ రవిచంద్రన్, లావణ్య త్రిపాఠి లీటోల్ గా నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే రాధన్ అందించగా, హరిచరణ్ ఆలపించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే మౌలి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నా. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.
2: శపించని నన్ను నా గతం ఆలస్యమైందని తనుకు నీ పరిచయం.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే తబాహి ఫ్రమ్ ద మూవీ టాక్సిక్. రాకింగ్ స్టార్ యష్ అండ్ కియారా అద్వానీ లీడ్ రోల్స్ కి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ విశాల్ మిశ్రా ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే రాజశేఖర్ గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సొల్యూషన్స్ విన్నారు కదండి, ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్. మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే మిరా మిరా మీసం ఫ్రమ్ ద మూవీ కాటమ్ రాయుడు. పవన్ కళ్యాణ్ అండ్ శృతి హాసన్ లీటోల్ గా నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే అనూప్ రూబెన్స్ అందించగా, అనురాగ్ కుల్కర్ణి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే రామ్ జోగే శాస్త్రి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజనిట్ అండ్ ఎంజాయ్.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: లిజనర్స్, విన్నారు కదండి, మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ యువర్ రేడియో విష్ణు 90.4, ఇదో విజ్ఞాన వికాస వినోదాల సంఘం సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్ గాయత్రి.
4: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలు అందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
4: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్ర చికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
4: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
4: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
4: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
4: ఫోన్ 0818 16 2377 9623 7295.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.